0: ദിവ്യാത്മ സ്വരൂപനാണ്. జగతిని జీవించువాడు మనుజుడు కావల మొదట. ధనుజుల దుష్టుతుల నెల్ల పొగడుకుతుండు వాడే చెవట. బ్రహ్మ విద్య నేర్చి ఇచ్చుట అధ్యాత్మను కనుగొనుట. రాజయోగమునకు బాట ఇది ఏ సాయి చెప్పు మాట.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ. హ్యూమన్స్ హు ఆర్ లివింగ్ on the earth must first become good human beings. Those people who go on praising and appreciating the demonic acts of the demons and the devils, they are useless ones. The type of education that is imparted here is Brahma Vidya.
0: Prema Swarupulara, ప్రపంచంలో ప్రతి జీవికి జీవిత పరమార్థం అంటే ఏమిటో బోధపడదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా. ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఆన్ అర్త్ డస్ నాట్ నో వాట్ ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్.
0: చాలా మందికి బోధపడలేదనే బాధ కూడాను ఉండదు.
1: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డు నాట్ హ్యావ్ ఈవెన్ ది ఫీలింగ్ ఆఫ్ పెయిన్ దట్ దే హావ్ నాట్ బీన్ able to understand the purpose.
0: Nootiko kotiko okariki itti bhavam yerpadutundi.
1: One in a million or a billion is likely to get the feeling to understand the purpose of life.
0: Adi ye jeevita paramavadiki prathama sopanam.
1: That is the very first step which can take a person to the end of one's life's goal.
0: Kadupu ninda tindi, kanti nindra nidra, onti ninduku dustulu, inti ninduku pillalu. ఇవి ఏ పరమావధిగా భావిస్తున్నారు ఈనాటి యువకులు.
1: ది యూత్ ఆఫ్ టుడే కన్సిడర్ ఎర్నింగ్ ఫర్ ఫుడ్, హ్యావింగ్ ఎ కంఫర్టబుల్ లైఫ్, ఎ హౌస్ టు లివ్ ఇన్ అండ్ గుడ్ క్లోత్స్ టు వేర్. దీస్ ఆర్ ద వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్.
0: కళకళలాడే కళత్రం, తడతలాడే వస్తు వాహనాలు, ఇవి ఏ మానవ జీవితమని వారు ఉప్పొంగిపోతున్నారు.
1: పీపుల్ ఆర్ గెటింగ్ ఎగ్జలరేటెడ్ అండ్ హ్యాపీ that the very purpose of life is to care for things which are the comforts of life and the luxuries of life.
0: Idi kontha varaku nijame.
1: To some extent this is true. In fact,
0: kadupu nindinanta maatramana manasu nindadu, jeevitham pandadu.
1: If one is able to fill one's stomach, one has not achieved the task of giving satisfaction to the mind and fulfilling the life's goal.
0: Tini urukundeetvanti swabhavam kaadu manavunidi.
1: Man's nature is not confined only to eating and satisfying himself.
0: Tini tirigali.
1: Once a person has filled his stomach, he has to
0: tirigi pani cheyali.
1: Once he starts moving, he has to work.
0: Endukosam ye vidhanga ekkada nenu ye vidhanga pani chestunnanu aneetundi vichara salapali.
1: He has to inquire into what work he is doing, for what purpose he is doing the work.
0: Ee pannu endu manchini penchali, 10 mandiki panchali.
1: In whatever work he does, he has to develop goodness and greatness and distribute it among 10 other people.
0: Idi laukika jeevitamunaku idi paramavadhiga bhavistunnaru.
1: This is considered as the goal of the worldly life.
0: Kantiki kanipinchunadi, chevulaku vinipinchunadi, manasuku anipinchunadi, hrudayanni muripinchunadi ee bahya prapanchamu.
1: The external world is one which can be seen by the eye, which can give a satisfaction to the mind and which can give a lot of joy.
0: Idi indriyamulu yokka marpu.
1: This is only a modification and change which comes about in the senses.
0: Ee indriyamulaku atheetamainatundi manasu.
1: Mind transcends the senses.
0: Manasu kante goppadi buddhi.
1: Intellect excels the mind.
0: Buddhini nadipinchunadi atma.
1: It is the atma which drives and directs the intellect.
0: కనుకనే ఈ ఆత్మతత్వాన్ని గుర్తించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఓన్లీ వెన్ వన్ రికగ్నైజెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ వన్ వుడ్ జస్టిఫై అండ్ శాంక్టిఫై బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇంద్రియములు అన్నింటికంటే వాగేంద్రియము చాలా గొప్పది.
1: ఆఫ్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ది పవర్ ఆఫ్ స్పీచ్ ఈస్ వెరీ
0: ఇది చాలా శక్తివంతమైనటువంటిది.
1: దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్.
0: కనుక మొట్టమొదట ఈ వాగేంద్రియమును అరికట్టినప్పుడే కించుమించు సర్వేంద్రియములు కూడా మనము సాధించినటువంటి వారం అవుతాం.
2: ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఓన్లీ వెన్ వన్ కంట్రోల్స్ వన్ టంగ్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ది అదర్ సెన్సెస్.
0: ఈ వాగేంద్రియములకు తినటం త్రాగటం ప్రధాన లక్ష్యం.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది టంగ్ ఈస్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్.
0: దీనిని ఆహార వ్యాహారం అని కూడా బోధిస్తుంటారు.
2: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ టేకింగ్ ఫుడ్ అండ్ డెవలపింగ్ సర్టన్ హ్యాబిట్స్.
0: ఈ వాగేంద్రియం యొక్క వ్యవస్థను కొంతవరకు మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
2: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ టంగ్.
0: సర్వ ఇంద్రియ యొక్క వ్యాపారం అన్ని కూడా వాగేంద్రియంలో లీనమై ఉంటాయి.
2: ది బిజినెస్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఆర్ మర్జ్డ్ అండ్ సబ్మర్జ్డ్ ఇన్ టు ది టంగ్.
0: కనుకని వాక్కును మనస్సుతో చేర్చడానికి ప్రయత్నించాలి.
2: యూ హ్యావ్ టు ఆల్వేస్ యూనిఫై ది వర్డ్ అటర్డ్ బై ద మైండ్.
0: మన వాక్కును సాధ్యమైనంత వరకు కూడా అదుపులో పెట్టుకోవాలి.
2: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ యాజ్ ఫర్ అస్ పాసిబుల్ షుడ్ ఎక్సర్సైజ్ స్ట్రిక్ట్ కంట్రోల్ ఓవర్ యువర్ టంగ్ అండ్ ద వర్డ్.
0: అప్పుడే మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
2: దెన్ ది మైండ్ స్టార్ట్స్ వ్యాగింగ్.
0: ఈ మనసు మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు మనసుకు బుద్ధి చెప్పి తదుపరి ఈ మనసును బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
2: వెన్ మైండ్ స్టార్ట్స్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ థాట్స్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ ద ఇంటెలెక్ట్ టు గివ్ కరెక్ట్ అడ్వైస్ టు ద మైండ్ అండ్ కంట్రోల్ ఇట్.
0: బుద్ధిని ఆత్మతో కూర్చున్నప్పుడు ఈ వాగేంద్రియం అనేటువంటి మనస్సునందు మనస్సు బుద్ధి యందు బుద్ధి ఆత్మ యందు లీనమై సర్వతత్వాన్ని కూడా గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.
2: వెన్ యూ లింక్ ద ఇంటెలెక్ట్ విత్ ఆత్మ ది టంగ్ గెట్స్ మర్జ్డ్ ఇన్ మైండ్ మైండ్ ఇన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలెక్ట్ ఇన్ ఆత్మ డస్ దే బికమ్ వన్.
0: కానీ లోకమునందు సామాన్యమైన మానవులు బాహ్య జగత్తునకును అంతర్జగత్తుకును అవినాభావ సంబంధం ఉన్నదనేటువంటి ఒక సత్యాన్ని అర్థం చేసుకోలేరు.
2: బట్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ ఇన్ ద వరల్డ్ డూ నాట్ అండర్స్టాండ్ ద ఇన్ఎక్స్ప్లికబుల్ అండ్ ఇన్హెరెంట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఔటర్ వరల్డ్ అండ్ ద ఇన్నర్ వరల్డ్.
0: నిరంతరము బాహ్య ప్రపంచమునందు భోగభాగ్యములను అనుభవించాలని ఆశిస్తూ ఉన్నారే కాని అంతర్ఇంద్రియములందు ఆత్మానందమును పొందుటకై మానవులు ప్రయత్నం సరిపెట్టడం లేదు.
2: మ్యాన్ ఈస్ కంటిన్యూస్లీ మేకింగ్ ఎఫర్ట్ టు ఎంజాయ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ బట్ హీఈస్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఎ టైమ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ ఎన్క్వైరింగ్ ఇన్ టు ది ఇన్నర్ వరల్డ్ ఆఫ్ హిజ్ ఓన్.
0: మానవునికి బహిర్దృష్టియే అభివృద్ధి పరుచుకుంటున్నాడు కాని అంతర్దృష్టికి ఏమాత్రం కూడా అణుమాత్రమైన కూడా ప్రయత్నం సలపటం లేదు.
2: హీఈస్ స్పెండింగ్ ఆల్ హిజ్ ఎఫర్ట్స్ ఇన్ డెవలపింగ్ ఎన్ ఎక్స్టర్నల్ విజన్ బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఈవెన్ ఎ స్మాల్ ఎఫర్ట్ ఇన్ డెవలపింగ్ ది ఇన్నర్ విజన్.
0: నిజమే, ఇది వారి దోషం కాదు.
2: This is true. In fact, this may not be their own mistake.
0: పంచేంద్రియములందు కన్నులు చెవులు ముక్కు నోరు ఇత్యాది ప్రధానమైన ఇంద్రియములు యొక్క ద్వారములు బయట వైపునే తెరవబడినది కనుక ఇందులో బయట దృష్టి రావటంలో దోషం లేదు.
2: ది డోర్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ ది ఐస్ ద ఇయర్స్ ద మౌత్ ద నోస్ దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్.
0: ఈ కొద్ది మంది మాత్రమే అంతర్దృష్టిని అభివృద్ధి పరుచుకుని ఆత్మానందాన్ని అనుభవిస్తున్నారు.
2: ఇట్ ఈస్ ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ డెవలప్డ్ దేర్ ఇన్నర్ విజన్ అండ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద ఇన్నర్ ఆత్మిక్ బ్లిస్.
0: అందాన్ని చూచి ఆనందించేది శరీరమా ఆత్మన?
2: ఈజ్ ఇట్ ది బాడీ ఆర్ ది ఆత్మ విచ్ ఈస్ ఎంజాయింగ్ ది బ్యూటీ ఆఫ్ ది ఫిజిక్?
0: ఆహారాన్ని చూసి ఆస్వాదించేది శరీరమా ఆత్మన?
2: Is it atma or the body which is enjoying the taste of the
0: పరిమళానికి పరవశించేది ఆత్మన శరీరమా?
2: Is it the atma or the body which is enjoying the sweetness of smell?
0: ఈ యొక్క సంయోగమునకు ఉప్పొంగిపోయేటువంటిది శరీరమా ఆత్మన?
2: Is it the atma or the body which is really enjoying?
0: ఈ విధంగా మానవుడు పరిశోధనలు సల్పి పరిశీలన చేసినప్పుడు ఇది కేవలము ఆత్మ యొక్క తత్వమే తాని శరీరము జడమైనటువంటిది అనేటువంటి సత్యము చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
2: ఇఫ్ ఎ పర్సన్ మేక్స్ ఎన్క్వైరీ ఆన్ దీస్ లైన్స్ ఇన్ టు ద వర్కింగ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ వన్ వుడ్ బి ఏబుల్ టు కమ్ టు ద కన్క్లూజన్ దట్ ఇట్ ఇస్ ఆత్మ విచ్ ఈస్ ఎంజాయింగ్ అండ్ నాట్ ద బాడీ.
0: మనస్సుకు బుద్ధికి ఇంద్రియమునకు అతీతమై లోకాన్ని ఆలించి లాలించి పాలించేటువంటి తత్వము ఆత్మతత్వం అనేటువంటి సత్యం కూడాను వారికి అర్థమవుతుంది.
2: దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ ద మైండ్ ద ఇంటెలెక్ట్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ దాట్ విచ్ గివ్స్ ది సాటిస్ఫాక్షన్.
0: బాహ్య జగత్తుకు మూలము అంతర్జగత్తుకు ఆది ఆత్మనే.
2: It is Atma which is the basis of the external world and which is the origin of the inner world.
0: Itti mooladharamainatunti oka tattvanni manam vismarinchi chadabanguramainatunti oka indimulaku lobadi jagat vyavaharamulakai manam kalamunu vyartham chesi jeevithanni nirathakam gavinchukunnam.
2: But what we are doing is we are not taking cognizance of such a basic principle and basic truth. We are only enjoying the external world and thus we are wasting our time and our life itself.
0: ee naati vidyalanni ikkudalo laukika vidyale.
2: The education and the skills of today are all worldly education.
0: Vedamu vedangamu,
2: veda or vedanga,
0: sangeeta sahityamu,
2: whether it is music or literature,
0: padartha vijnana shastramu,
2: it is all the sciences,
0: rasayana vijnana shastramu,
2: chemistry,
0: ruchya shastramu,
2: physics, biology,
0: anni ikkudunu kevalamu laukika vidyale.
2: All these types of learning is only worldly learning.
0: Apara vidyalu endu maatrame mana yokka jeevithanni arpitam chestunnam.
2: We are dedicating our entire life for this kind of the external education.
0: Atma vidya okati maatrame paravidya.
2: The only one education which relates to atma may be described as paravidya.
0: Ee apara vidyalu anni ikkudunu kevalam jeevanopadhi nimittam yerpadinatuvantivi.
2: All these aparavidyas or educations relating to the external world are meant for eking out
0: jeevanavadi yokka tattvam emiti.
2: What is the purpose and goal of human life?
0: Intilo vantala undarante ee vantala yokka lakshyam emiti? Bhujinchetvanti vyakti undinappude ee vantala vandinanduku saarthakam.
2: If something is cooked, a tasty food is cooked at home, what is the purpose of it? The purpose is only to feed people.
0: Ee laukika vidyalanni kudanu అలౌకికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించడానికి నిమిత్తమై ఏర్పడినటువంటి సత్యాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దీస్ ఎక్స్టర్నల్ సైన్సెస్ అండ్ వరల్డ్లీ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఓన్లీ టు రియలైజ్ ద ఆత్మ విద్య, ది నాలెడ్జ్ రిలేటింగ్ టు
0: ఆత్మ విద్యే లేకుండా ఈ అన్ని విద్యలన్నీ కూడాను కేవలము నిరర్థకములు.
2: Without knowledge of Atma, all the other types of knowledge and learning are a sheer mere waste.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, మన యొక్క జీవితం యొక్క పరమ లక్ష్యం ఏమిటి అనేటువంటి యొక్క ప్రశ్నను చాలా క్షణములకు కూడాను వేసుకుంటూ ఉండాలి.
2: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీ మూమెంట్ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ యాజ్ టు వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: తినటం, త్రాగటం, నిద్రించటము, మరణించటము, ఇంతేనా జీవితం యొక్క గమ్యం?
2: ఈజ్ ఇట్ ఓన్లీ ఈటింగ్, డ్రింకింగ్, స్లీపింగ్ అండ్ డైయింగ్?
0: పశుపక్షి మృగాదులని కూడా ఈ నాలుగు అవస్థలను అనుభవిస్తూనే ఉన్నవి.
2: వెదర్ ఇట్ ఇస్ ది అనిమల్స్, బర్డ్స్ ఆర్ ఎవ్రీ అదర్ లివింగ్ బీయింగ్ ఈస్
0: ఎక్స్పీరియన్స్ విశిష్టత ఏమిటి?
2: ఇఫ్ దట్ ఈస్ సో, వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇన్ విచ్ ఇట్ సేస్ దట్ హ్యూమన్ లైఫ్ ఈస్ వెరీ రేర్ టు గెట్?
0: మానవుని యందు వాక్కు చాలా ప్రధానమైనటువంటిది.
2: అమంగ్ ఆల్ ది పవర్స్, ది పవర్ ఆఫ్ టాక్, ది పవర్ ఆఫ్ స్పీచ్,
0: ఇది తేజోమయమైనటువంటిది.
2: It is extremely powerful and resplendent.
0: Manasu annamayamainatundi.
2: Mind is full of food.
0: Inka pranam rasamayamainatundi.
2: Prana is dependent on is manifestation of rasa.
0: Tejomayamainatundi yokka vaakku annamayamainatundi dehamunu rasamayamainatundi pranam tho kurchatame deeni yokka paramavadi.
2: The purpose of life is to bring the physical body, the walk, and then the mind and the prana.
0: Atma anaga kevalamu vaakku, manasu, pranamu, moodinti yokka sammilitamainatundi swaroopame.
2: Atma really means a combination and the essence of the walk, the mind and the pranas, the vital air.
0: Ee bruhattaramainatundi yokka atma tattvanni artham chesukodaniki konni vidhamulainatundi yokka parishodhanalu cheyali.
2: If you want to understand the inner significance of Atma Tattva, you have to make efforts and experiments in certain directions.
0: Deeniki moodu avasthalu.
2: There are three stages.
0: Jagrat, swapna, sushuptilu ani.
2: It is the waking, sleep and dream states.
0: Jagrat anaga emiti?
2: What do you understand by waking state?
0: Manamu melukoni drishya kalpitamaina ee jagattunandi ninnu chudatam, vinatam, anubhavinchatam, మాట్లాడటం, ఇలాంటి పంచేంద్రియంతో కూడినటువంటి ఒక తత్వమే ఈ బాహ్య జగత్తు.
2: వాట్ డు యూ అండర్స్టాండ్ బై వేకింగ్ స్టేట్? వేకింగ్ స్టేట్ ఈస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ త్రూ ఆల్ అవర్ సెన్స్ ఆర్గన్స్ అండ్ మైండ్.
0: విశ్వతత్వం యొక్క సూక్ష్మ స్వరూపం కనుకనే దీనికి విశ్వుడు అని కూడా మరొక పేరు.
2: as the external world has got another name of Vishuddhu, as it is
0: ee Vishuddhu anetunti yadu 24 tattvato koodi untuntadu.
2: This Vishuddhu consists of 24 cosmic principles. 5 karmendriyas and 5 gnanendriyas.
0: 5 pranamulu 15.
2: 5 vital airs, this means 15.
0: 5 bhutamulu 20.
2: 5 elements, this means 20.
0: Manasu, buddhi, chittamu, ahankaramu. ఇది అనేక విధమైనటువంటి కూడుతూ ఉన్నటువంటి అంతఃకరణములు.
2: మనస్, బుద్ధి, ఇంటలెక్ట్, చిత్త, హార్ట్,
0: అన్నింటితో కూడినటువంటిదే బాహ్య జగత్తు.
2: ది ఎక్స్టర్నల్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ 24 ప్రిన్సిపల్స్.
0: దీనిని విశ్వుడు అన్నారు.
2: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్,
0: ఇది జాగ్రత్త అవస్థ యొక్క స్వరూపము.
2: దిస్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ది జాగ్రత్త స్టేజ్,
0: రెండవ స్వప్నావస్థ.
2: ది సెకండ్ వన్ ఈస్ డ్రీమ్ స్టేట్.
0: ఇది కేవలము కొన్ని ఇంద్రియములతో మాత్రమే కూడి ఉంటుంది, కానీ బాహ్యమైనటువంటి యొక్క కర్మేంద్రియములు ఏమాత్రము దీనికి పనికిరావు.
2: ఇన్ ద డ్రీమ్ స్టేట్ ది మైండ్ ఈస్ అసోసియేటెడ్ ఓన్లీ విత్ 5 సెన్సెస్, ది ఇన్నర్ బట్ నాట్ ద 5 ఎక్స్టర్నల్.
0: తనకు తాను సర్వమును సంకల్పించుకొని సృష్టించి చేస్తుంది.
2: మైండ్ క్రియేట్స్ ఫర్ ఇట్సెల్ఫ్ ది వరల్డ్ ఆఫ్ ఇట్స్ ఓన్.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటితోనే కూడి ఉంటుంటారు.
2: ది డ్రీమ్ స్టేట్ ఈస్ అసోసియేటెడ్ విత్ మైండ్, ఇంటలెక్ట్, చిత్త అండ్ ఈగో సెన్స్.
0: ఇలాంటి పరిస్థితిలో ఇది తేజోమయమైనటువంటి ఒక స్వరూపాన్ని ధరిస్తుంది.
2: ఇన్ దట్ పర్టికులర్ సెన్స్ అండ్ స్టేట్ ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ టోటల్ రెస్ట్లెస్నెస్.
0: స్వప్నావస్థను తైజస్సుడు అని పేరు పెట్టారు.
2: దేర్ఫోర్ ఇన్ డ్రీమ్ స్టేట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ గివెన్ ద నేమ్ ఆఫ్ తైజస.
0: ఇంకా కారణావస్థ ఉంటుండాలి, అదే సుషుప్తి. సు అనగా మంచి, షుప్తి అనగా నిద్ర, మంచి గాఢ నిద్ర అని సుషుప్తికి అర్థం.
2: ద థర్డ్ వన్ ఈస్ సుషుప్తి, దట్ మీన్స్ డీప్ స్లీప్.
0: ఈ యొక్క గాఢ నిద్ర ఎందు మాత్రము కేవలం ప్రజ్ఞ మాత్రమే కలిగి ఉంటుంది.
2: ఇన్ ద డీప్ స్లీప్ దేర్ ఇస్ ఓన్లీ ప్రజ్ఞ అవేర్నెస్.
0: కనుకనే ఈ సుషుప్తికి ప్రాజ్ఞుడు అని పేరు పెట్టారు.
2: దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ సుషుప్తి హెస్ బీన్ గివన్ ది నేమ్ ఆఫ్ విష్ణుడు,
0: తైజస్సుడు, ప్రజ్ఞుడు. ఈ మూడు కూడా ఆత్మ యొక్క భిన్న పేర్లు మాత్రమే.
2: విష్ణుడు, తైజస్సుడు అండ్ ప్రజ్ఞుడు ఆర్ 3 నేమ్స్ రిప్రజెంటింగ్ 3 స్టేట్స్ ఆఫ్ ఆత్మ.
0: కనుకనే జాగ్రత్త అవస్థ ఎందు ఆత్మ విశ్వస్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
2: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆత్మ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ విశ్వ.
0: స్వప్నావస్థ ఎందు తేజోమయ స్వరూపాన్ని ధరించి ఉండాలి ఆత్మ.
2: ఆత్మ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ స్ప్లెండర్ ఇన్ డ్రీమ్ స్టేట్.
0: గాఢ నిద్ర ఎందు సుషుప్తి ఎందు అక్కడ ప్రజ్ఞ స్వరూపాన్ని ధరించి ఉంది.
2: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ప్రజ్ఞ.
0: కనుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అని దీనికి పేరు పెడుతూ వచ్చారు.
2: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ది అటరెన్స్ ప్రజ్ఞానం బ్రహ్మ హ్యాస్ ఎమినేట్.
0: ఈ ప్రజ్ఞానం అనగా ఏమిటి?
2: వాట్ డూ యూ మీన్ బై ప్రజ్ఞానం?
0: ఈనాడు జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము అనేక విధమైనటువంటి జ్ఞానమును మనము తెలుసుకుంటున్నాం.
2: టుడే వీఆర్ ఫెమిలియర్ విత్ జ్ఞాన, విజ్ఞాన అండ్ సుజ్ఞాన.
0: జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, అజ్ఞానము, తలంపు, సంకల్పము, తెలివితేటలు ఇవన్నీ కూడాను ఆత్మ యొక్క భిన్న పేర్లు, భిన్న భిన్నమైనటువంటి పేరు.
2: వెదర్ ఇట్ ఈస్ జ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞాన, అజ్ఞాన, ఇగ్నోరెన్స్, థాట్స్ అండ్ థాట్ ప్రాసెసెస్, ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివెన్ టు ఆత్మ.
0: మనం కన్నుతో చూస్తున్నాము జగత్తును అని భావిస్తున్నాము.
2: వి ఇమాజిన్ దాట్ వీఆర్ సీయింగ్ ది వరల్డ్, ఎక్స్టర్నల్ వరల్డ్ త్రూ అవర్ ఐస్.
0: కన్ను ద్వారా అంతఃకరణ వృత్తితో కూడి ఏ జ్ఞానమైతే రంగులను చూస్తున్నదో అది ఏ ప్రజ్ఞానము.
2: ప్రజ్ఞాన ఈజ్ దాట్ విచ్ త్రూ అంతఃకరణ అండ్ త్రూ ఐస్ ఈజ్ ఏబుల్ టు సీ ద డిఫరెంట్ కలర్స్ విచ్ మేనిఫెస్ట్ ది వరల్డ్.
0: శ్రోత్రములతో ఏ యొక్క జ్ఞానమైతే అంతఃకరణ వృత్తి వల్ల అనేక సుశబ్దములు, దుశ్శబ్దములు వినగలుగుతున్నదో అది ఏ ప్రజ్ఞానము.
2: ఇట్ ఈస్ అగైన్ ప్రజ్ఞాన which has been able to hear different sounds, sweet and bitter, with the help of antakarana through the ears.
0: Jnana indriyam dwara ana jnana indriyam dwara antakarana vrittito ye vidhamainatundi sugandhamu durgandhamulanu anubhavichutunnado adiye prajnanamu.
2: Again, It is the prajnana which has been able to enjoy the different types of smell through antakarana and through the nose.
0: నాలుగు ద్వారా అంతఃకరణ వృద్ధితో ఏ యొక్క జ్ఞానము అనేక రకములైనటువంటి రుచులను తెలుసుకొనుచున్నదో అది ఏ ప్రజ్ఞానము.
2: Again, it is the same prajnana which has been able to experience different tastes with the help of antakarana through tongue.
0: దృష్టికి, శ్రవణమునకు, వాక్కుకు, ఈ యొక్క వాసనకు అన్నింటికీ అంతఃకరణ అనేటువంటి యొక్క తత్వం ఉన్నందు ఈ యొక్క ప్రజ్ఞానము అంతర్భూతమై ఉంటున్నది.
2: ప్రజ్ఞాన యాజ్ ది సబ్స్ట్రాటం ఫర్ ది అంతఃకరణ విచ్ హస్ బీన్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ వెదర్ ఇట్ ఈస్
0: కేవలం బల్బులు వంటివి.
2: ఐస్ మే బి కంపేర్డ్ టు సంథింగ్ లైక్ బల్బ్స్.
0: బల్బు ఉండినంత మాత్రమున మనం వెలుతురును అందుకోగలుగుతున్నామా?
2: కెన్ వీ గెట్ లైట్ బై మియర్లీ హ్యావింగ్ బల్బ్?
0: ఈ బల్బును ప్రకాశింపజేసేటువంటిది ఏమిటి?
2: What is it that illuminates these bulbs?
0: Adhe current.
2: It is current.
0: Adhe shakti.
2: That is power.
0: Adhe vidyuttu.
2: That is electricity.
0: Idi kabatti kannulu kevalam bulbulu vantive kaani deeni swatasiddhamainatundi shaktilu kaani swaprakashamainatundi shaktilu kaani ee bulbulaku levu.
2: These external lights are merely like bulbs. They do not have the capacity of vision by themselves.
0: Deeniki aadharam current.
2: The basis for this is current.
0: అదే విధంగానే చెవులు ఒక లౌడ్ స్పీకర్స్.
2: సిమిలర్లీ ది ఇయర్స్ దే ఆర్ లైక్.
0: ఈ స్పీకర్ ఉండినంత మాత్రమే మనం శబ్దం వినగలుగుతున్నామా?
2: ఇఫ్ యూ మియర్లీ హ్యావ్ ది స్పీకర్స్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ది
0: సౌండ్? అంతర్ సంబంధమైనటువంటి ఒక కరెంట్ దీనికి ఉంటుండాలి.
2: ఓన్లీ వెన్ కరెంట్ ఈస్ వర్కింగ్ త్రూ దిస్.
0: ఈ కరెంట్ లేకపోతే ఆ యొక్క స్పీకర్స్ లో మనం శబ్దాన్ని వినలేము.
2: ఇఫ్ దెర్ ఈస్ నో కరెంట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీ సౌండ్ through the speakers.
0: Inka manaku noru untundadi, naluku untundadi.
2: Then you take tongue for example.
0: Adhe mic.
2: Tongue is like mic.
0: Adi aa mic lo current e lekapothe naa shabdanni aa yokka speakers lo nee ve maatramu vinalevu.
2: If there is no current in the mic, sounds uttered by Swami would not be able to be.
0: Adhe vidhamane ee panchendriyulu anni kudanu kevalam jadamainatuvanti maatrame.
2: In the same way, all the five external sense organs are inert by themselves.
0: ee jadamainatvanti oka indriyamulanu chaitanyamayamuga maarcheetvantide aa prajnanam.
2: It is the prajnana which activates and fills life into this inert sense organs.
0: Prapanchamantai kudanu oka padarthamulu yokka sammilitamu.
2: Entire world is conglomeration of different types of objects.
0: ee annintiyandunu maaranatvantidi మార్పు చెందనటువంటిది త్రికాలం యందు ఉండినటువంటిది ఒక్కటి మాత్రం ఉన్నది.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ విచ్ ఎగ్జిస్ట్ త్రూ ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్.
0: అది ఏ ఆత్మతత్వం? అది ఏ ప్రజ్ఞానము? అది ఏ బ్రహ్మ?
2: దట్ ఈస్ ప్రజ్ఞాన అండ్ దట్ ఈస్ ఆత్మ అండ్ దట్ ఈస్ బ్రహ్మ.
0: కనుకనే అట్టి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి నిరంతరము ఉండగలిగినటువంటి యొక్క శక్తి ద్వారానే క్షణభంగురమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి యొక్క పదార్థములంతా పనిచేయగలుగుతున్నాయి.
2: All these external worlds which are not permanent, they have been able to function only with the help of the permanent entity, the unchanging entity, the powerful entity.
0: Paramatmanaku peru asti bhati priyam ani.
2: Asti bhati priyam are the three names of Paramatma.
0: Sat chit ananda.
2: The same asti bhati priyam may be compared to sat chit and ananda.
0: Sat anaga being nirantaramu undetundi.
2: Sat refers to being which is a permanent entity.
0: Chit anaga sarvatvani sarvagnatvani kudanu nirupinchetvantedi.
2: Chit represents the power of omniscience.
0: Nirantaramu aanandamuga undetvantide ee oka atma tattvamu.
2: The atmic principle is always bliss.
0: Ee moodu kudanu maranatvantivi.
2: These three things do not undergo any change.
0: Ilanti maranatvanti oka tattvamuku roopamu naamamu manam chestunnam.
2: These three aspects which do not undergo any change are being added to
0: ee roopanamam nirantaram kuda maarpu chendinatvantivi.
2: Name and form continuously undergo change.
0: Asti bhati priyam anaga sat chit aanandamulaku roopamu naamamu chethe panchakamulu ayipothunnayi.
2: If you add form and name for asti bhati and priyam, then they become five aspects.
0: ఈ పంచకమునే ప్రపంచము అని పేరు పెడుతూ వచ్చారు.
2: దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రపంచం.
0: అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అన్నారు.
2: దట్ మీన్స్ మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్.
0: కనుక నిరంతరము ఉండేటువంటి యొక్క తత్వము సర్వ పదార్థములు యందు కూడా ఉంటున్నది.
2: దట్ ప్రిన్సిపల్ అండ్ దట్ తత్వ విచ్ ఈస్ పర్మనెంట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్.
0: నీకు తెలియకపోవచ్చును, నీవు చూడలేకపోవచ్చును.
2: యూ మైట్ నాట్ బి అవేర్ ఆఫ్ ఇట్, యూ మే నాట్ బి ఏబుల్ టు సీ ఇట్.
0: నువ్వు చూడకపోయినప్పటికీ అందులో ఆ యొక్క బీయింగ్ అనగా శాశ్వత తత్వం అనేటువంటి ఒకటి ఉన్నది.
2: Whether you are able to see or not, the permanent principle is existing in every
0: indriyamulu anninti kudanu velaku bhagamulo oka chaitanyam anetundi pani cheyistu untunnadi.
2: Behind all our sense organs there is a particular principle which is directing and prompting.
0: Aa prajnana tattvame lekundina manavudu jadamayudu.
2: Without that principle of prajnana, man would be an inert being.
0: Kalukane మానవత్వం అనేటువంటిది దైవత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: ఇట్ ఈస్ దేర్ ఫోర్ నెసెసరీ ఫర్ అస్ టు రికగ్నైజ్ దాట్ వెన్ యూ థింక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ హీస్ అసోసియేటెడ్ విత్
0: ఒక్కొక్క అవస్థ యొక్క అనుభూతిని మరొక అవస్థ ఎందు మనం అనుభవించలేము.
2: వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ ఇన్ వన్ స్టేట్ లైక్ వేకింగ్ స్టేట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: స్వప్నావస్థ ఎందు ఏదో ఒక మరణాన్ని చూసి దుఃఖిస్తున్నావు.
2: వెన్ యు ఆర్ హావింగ్ ఎ డ్రీమ్ sometimes we be crying
0: kaani swapnamlo maraninchina varini vari nimittamai jagratalo manam edustunnama.
2: For a death which has taken place in your dream after you are awakened would you start crying?
0: Ani swapnavasthaku maatrame sambandham kaani jagrat avasthaku adi mithyam.
2: Experience in the dream state is true only in dream, it is not true in a
0: only jagrat avastha yendu maraninchinatunte varini nidravastha yendu manam dukkistunnama.
2: On the other hand, suppose there is a death which has taken place in waking state, would you start crying in your dream state?
0: అది జాగ్రత్త అవస్థకు మాత్రమే సత్యం కాని ఈ యొక్క నిద్రావస్థకంతా ఇది మిథ్యము.
2: The truth of the waking state experience is true only for the waking state, not for the dream
0: state. కనుకనే జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకు కూడాను ఉండినటువంటి ఒక తత్వమే ఆత్మ తత్వము.
2: It is the principle of atma which is existing in the waking state, dream state.
0: ఇది దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏ మాత్రం కూడాను లొంగినటువంటిది కాదు.
2: This principle of atma is not subject to
0: ఈ అతీతమైనటువంటి తత్వం ఆత్మ తత్వము.
2: This is a transcendental principle.
0: ఇది ఆత్మ తత్వాన్ని గుర్తించడమే మానవుని ప్రధాన కర్తవ్యము.
2: Man's primary responsibility is to recognize this principle of atma.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనహాని. దేహం అనేటువంటిది భగవంతుని యొక్క దేవాలయమని, ఈ దేవాలయం కూడాను శాశ్వతమైనటువంటిది స్థిరమైనటువంటిది కాదు. ఇది ఎప్పుడూ కదిలేటువంటి దేవాలయము.
2: The human body is a moving temple for God.
0: ఈ దేహం ఎక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ దేవుడు ఉన్నాడు.
2: Wherever this body moves, there
0: నీవు మార్కెట్ కి వెళ్ళు, బస్సులో కూర్చో, సినిమాకు పో, ఇంకే విధమైన ఆఫీసుకు పో, ఎక్కడ ఈ దేహాన్ని తీసుకుని పోతున్నావో ఆ దేహంలో దేవుడు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి నిన్ను కాపాడుతూ వస్తున్నాడు.
2: Wherever you take your physical body, God is inside, be it market, be it a bus stand, be it a cinema theater, wherever you go, this accompanies you and takes care of you.
0: జడమైనటువంటి దేహంను కదిలించేటువంటి ఏంటి?
2: What is it that moves this inert body?
0: అందులో ఉన్నటువంటి ప్రజ్ఞానమే అదే ఆత్మతత్వము, అదే దీనిని కదిలింపచేస్తున్నది, చలింపచేస్తున్నది, చంచలింపచేస్తున్నది.
2: It is the principle of prajnana and the principle of atma which is in this inside body which makes this body move and function.
0: దాని చైతన్యం అని కూడాను పేరు పెడుతూ వచ్చారు.
2: Another name for this is చైతన్యం.
0: ఒక చోట ఇనుప ముక్కలు పెట్టి ఇటువైపున మ్యాగ్నెట్ తిప్పినట్టే ఆ ఇనుప ముక్కలు ఇటు పరిగెత్తాయి, అటువైపున తిప్పినట్టే అటువైపు పరిగెత్తాయి. కానీ ఇనుప ముక్కలు పరిగెత్తడానికి కాళ్ళు లేవే.
2: If you keep a few iron filings and move a magnet, they start moving according to the movement of magnet.
0: కనుక ఈ జగత్తంతా కూడాను ఇంద్రియములన్నీ కూడాను కేవలం ఇనుప ముక్కల వంటివి.
2: The entire world including the sense organs may be compared to the iron filings.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
2: The human body may be compared to a valueless
0: నగలు పెట్టినట్టు.
2: Just as the jewelry is kept in iron safe,
0: దేహమందు ఆత్మ దేవుడు నేను సుమా.
2: There is the precious God who is living inside this human body.
0: సత్యమైన బాట సాయి మాట.
2: This is the statement of Sai. పాత
0: విలువలేని ఇనిపి పెట్టే లోపల చాలా విలువ కలిగినటువంటి యొక్క నగలన్నీ భద్రం చేస్తున్నాం.
2: ఇన్ ఎన్ ఐరన్ బాక్స్ విచ్ మే నాట్ బి సో వాల్యుబుల్ వెరీ ప్రెషియస్ జ్యువెల్స్ అండ్ వాల్యుబుల్ జ్యువెల్స్ ఆర్ కెప్ట్ ఫర్ సేఫ్టీ.
0: విలువ లేదు కానీ లోపల ఉన్నటువంటి వస్తువులకు చాలా విలువగా ఉంటున్నాయి.
2: ది కంటైనర్ మే నాట్ హ్యావ్ మచ్ వాల్యూ.
0: అదే విధంగా విలువ లేదు కానీ ఈ దేహమందు ఉండేటువంటి యొక్క చైతన్యం మహా విలువైనటువంటిది.
2: ది ఫిజికల్ బాడీ మైట్ నాట్ బి హ్యావింగ్ మచ్ వాల్యూ, బట్ ఇన్
0: గాడ్ హ్యాస్ ఆత్మతత్వాన్ని, ప్రజ్ఞానతత్వాన్ని మనము విస్మరిస్తున్నాము.
2: వీఆర్ గివింగ్ అప్ సచ్ ప్రెషియస్ ఆత్మతత్వ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ,
0: విలువలేనటువంటి ఈ పెట్టె కోసమే ప్రాకులాడుతున్నాము.
2: వీఆర్ ఓన్లీ మేకింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద వాల్యూలెస్ ఫిజికల్ బాడీ విచ్ విచ్ కంపేర్ టు ఎ బాక్స్.
0: సర్వ నగలు కూడా అలంకరించుకోవటం కోసం దేహం అత్యవసరమే.
2: ఫర్ డెకోరేటింగ్ అవర్ సెల్స్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూవెల్స్.
0: దేహమే లేకపోతే ఫిజికల్ బాడీ ఏం చేయగలం?
2: If you do not have the physical body, how can you make use of the jewelry which you are having?
0: Evaro tala tempukoni potukunte tala pote poyindi nagala poyina ye kammala poyina ani edcharata.
2: It appears there was one who began crying when her head was cut that, well, let my head go, but my jewelry is going.
0: Manamu aatmatattvam anetundi dani vismarinchi kevalam jadamainatvanti oka dehatattvanni visvasinchi dani nimittam em kalamunu karmamunu kayamunu kudanu ankitam chestunnam.
2: In the same way, we are giving a go-by for such precious principle of Atma and concentrating in attending to the things relating to the physical body alone. As long as man does not know who he really is, he cannot spare himself from grief. What is bondage? And what is it that binds us?
0: మనకు బంధన అనగా ఇల్లు వాకిలి బంధన కాదు.
2: The house and such other external things
0: bandhana kaadu.
2: Wife and children cannot be a bondage. The properties and wealth
0: ivanni
2: jeevinchalante
0: prayatnisthe tappaka jeevinchavachu.
2: If you want to give up all these things, you can easily give them up.
0: Kaani jeevinchalanatundi okati untundali.
2: There is one which has to be given up really.
0: Ade raga dveshamulu.
2: Those two are
0: ee raga dveshamulu anetundi manaku kappapadinanta kaalam kudanu tana tattvani tana swaroopani taanu guttinchukoledu.
2: The raga and dvesha, attachment and hatred, these are the things which will have to be given up. So long as you are attached to
0: tana swaroopani taanu telusukokunda undinanta varaku kudanu manavudiki bandhana tappadu.
2: As long as man is not aware of his own real entity, real nature,
0: bandhana undinanta varaku baadhalu tappadu.
2: He cannot be free from bondage and then grief also.
0: Ee baadhale dukkhamu.
2: This grief and these pains, these are the cause of
0: kaluki. Ee dukkhanni manam pampali, aanandanni swagatham cheyali.
2: If you want to give up all the sorrow and enjoy the bliss,
0: kanuka ee naadu manamu gaavinchavalsinatundi kevalamu laukika vidyalato maatrame mana jeevithanni antyam gaaninchukoraadu.
2: We should not end up our lives only with this external education and the worldly skills.
0: Enni chaduvulu chadiviyu manaku ee vidhamainatundi aatma tattvame gurtinchukolekapoyinappudu ee chaduvulanni kudanu kevalam vyarthamaina chaduvule.
2: Whatever learning you may acquire, if only you are not aware of the atmic principle, all the other things will become a sheer waste.
0: Enni chadugulu chadiviyu emi phalamu tannosata vrasa tappinchi evari taramu chedda kalamu tana tala cherineni endabarunu buddhulu bandabaru annadu.
2: What is the use of studying any number of scriptures and acquiring skills if nothing can change the fate written on his forehead? If only when bad time comes, no one can save you. You will have to make an effort.
0: Manchi praptini teppinchukovali.
2: You have to make an effort to save yourself from bad times and get good prapti.
0: Idi manamu cheyavalsinatundi pradhana kartavyam.
2: This is the primary duty which you will have to discharge.
0: Jeevitham chaala viluvainatundi.
2: Life is extremely precious.
0: Jeevinchadaginatundi.
2: It is meant for living.
0: ఇలాంటి విలువైనటువంటి జీవించదగినటువంటి పవిత్రమైనటువంటి ఈ జన్మను మనము నిరంతరం గావించుకోవడానికి ప్రయత్నించేయాలి.
2: We should not make any effort to waste such a precious life which is meant for
0: లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా జత చేర్చాలి.
2: We have to join the worldly knowledge and skills along with the atmic knowledge.
0: ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
2: Then only you can get the bliss of atma.
0: Kevalam laukika vidyalu, laukika sampadana, laukika dharame ivu manam maatrame lakshyam nadinchukunna ivu ye maatramu mana venta vacheyatuntivi kaadu.
2: So long as you concentrate only on the worldly skills, the wealth in the external world, they are not going to
0: ventarani vastuvulu manavi kaavu.
2: They are not going to come with you.
0: Mana vastuvulu aithe mana venta enduku raavu?
2: If anything is your own, it will certainly come with you.
0: పుట్టే సమయంలో ఇంత బట్ట అయినా తీసుకుని రాడు.
2: వెన్ యు ఆర్ బోర్న్ యు ఆర్ నాట్ బ్రాట్ విత్ యూ ఈవెన్ ఎ పీస్ ఆఫ్
0: పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోడు.
2: వెన్ వన్ ఈజ్ లీవింగ్ ద వరల్డ్ వన్ ఈజ్ నాట్ లెటింగ్ బిహైండ్
0: మన వాళ్ళు మన వస్తువులు ఎట్లవుతాయి ఇవి.
2: That being so, how can you call these things as our own?
0: మనది కానటువంటి దాని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాం. మనదైనటువంటి యొక్క విషయమే మనం మర్చిపోతున్నాం.
2: We are making efforts to acquire things which are really not our own, and we are giving up the things which are really our own.
0: కనుక మన తత్వం ఆత్మ తత్వమే.
2: Our real principle is the principle of ఆత్మ.
0: కేవలం శాస్త్ర పరిజ్ఞానం మాత్రమే ప్రధానమైనటువంటిది కాదు.
2: Bookish knowledge is not the only important thing.
0: Inati book knowledge, today tomorrow knowledge, day after tomorrow allergy.
2: Today's book knowledge is book knowledge only for today and tomorrow.
0: Kevalam pustakanni mastakanni ekam chesukotam pradhanamaina lakshyam kaadu.
2: The primary duty is not to fill the head only with book knowledge.
0: Mastakamlo undinatundi pavitramaina bhavamunu practical lo manam pettali.
2: Sacred thoughts which emanate in your mind will have to be put into practice.
0: Anduvalle ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ మస్ట్ బిన్ యాక్ట్. మనము ప్రయత్నపూర్వకంగా మన యొక్క సాధనలో దింపాలి.
2: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు మీర్లీ అక్వైరింగ్ నాలెడ్జ్. యూ హావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఇన్ డైలీ లైఫ్.
0: మన నాలెడ్జ్ ఏమిటి?
2: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
0: ఈనాడంతా కూడా ఓ గొప్ప నాలెడ్జ్ ఉంటుంది, గొప్ప క్లెవర్, చాలా మంచి తెలివితేటలు కలిగినటువంటి వాడు అని మనం విర్రవీగుతున్నాం.
2: టుడే జస్ట్ బికాస్ యూ హావ్ గాట్ సమ్ నాలెడ్జ్
0: మన తెలివితేటంటే నాలెడ్జ్ అంటే ఏమని అర్థం చేసుకున్నారు మీరు?
2: వాట్ డు యూ అండర్స్టాండ్ బై ది క్లెవర్నెస్ అండ్ నాలెడ్జ్?
0: ఒక పుస్తకంలో ఉన్నటువంటి ఒక పోయమ్ మనం చదివి 2 నిమిషాల్లో దాన్ని బై హార్ట్ చేసుకుంటే, కంఠస్థం చేసుకున్నంత మాత్రం ఓహో మంచి తెలివితేటలు అనుకుంటున్నాం. ఇది నిజమైన తెలివితేటలు కాదు.
2: బై మియర్లీ లుకింగ్ ఇన్ టు ఏ పోయమ్ ఇన్ ఏ బుక్ అండ్ మెమొరైజింగ్ ఈస్ కన్సిడర్డ్ బై యూ యాజ్ సంథింగ్ వెరీ గ్రేట్. అండ్
0: ఏదో పుస్తకంలో ఉండేటువంటి దాన్ని చేర్చుకుని మస్తకంలో పంచుకుని మస్తకం నుంచి కూడాను ఒక వాక్ ద్వారా మనం బయలుదేరుచున్నాం.
2: యు ఆర్ లుకింగ్ ఇన్ టు ఏ బుక్ అండ్ ఫిలింగ్ యువర్ హెడ్ విత్ వాట్ యు జస్ట్ సీన్ ఇన్ ద బుక్ అండ్ దెన్ యు ఆర్ థింకింగ్ దట్ యు హావ్ గాట్ నాలెడ్జ్.
0: కాదు కాదు, చదివినటువంటి దానిలో ఉండేటువంటి అంతరాత్మాన్ని, అంతర్భావాన్ని మనం గ్రహించి తద్వారా మన యొక్క జీవితం లోపల దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి.
2: We have to understand the inner significance of whatever we study and practice such inner significance in our daily life.
0: Manam bhujinchamante aa bhujinchinatundi annam lopala cheri chakkaga jeeninchi aa jeeninchabadinatundi saramu sarvanganiki supply cheyatam chetane mana yokka deham pushtiga santushtiga perugutundadi.
2: If our body is growing today, it is because food which we have taken gets digested and spreads in the form of useful బ్లడ్.
0: అట్టు కాకుండా మనం భుజించినట్టుంటే వమనంలో మనం వెనుకకు పంపిస్తే ఇంక దీనికి శక్తి ఏ విధంగా లభిస్తుంది?
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఫుడ్ ఇస్ నాట్ డైజెస్టెడ్, ఇట్ ఇస్ ఓన్లీ వామిటెడ్, హౌ కెన్ ఇట్ గివ్ స్ట్రెంగ్త్ టు ది ఫిజికల్ బాడీ?
0: కనుక మనం ఎవరో చేసినటువంటి విషయాలంతా కూడాను దాన్ని మనం జ్ఞాపకంగా తీసుకుని దాన్నే మనం భుజించి దాన్నే మనం జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కేవలము ఒక విధమైనటువంటి అల్ప విద్యల యొక్క లక్షణాలు.
2: బై మియర్లీ looking into the books written by someone else, memorizing it and thinking that we have mastered the knowledge, it is only
0: మనం చేసినటువంటి దానిని తిరిగి భుజించేటువంటిది కుక్క కాని మనిషి కాదు.
2: ఇట్ ఈస్ ది డాగ్ విచ్ టేక్స్ ది వామిట్ ఆఫ్ అనదర్ పర్సన్. ఏ హ్యూమన్ బీయింగ్ విల్ నాట్ టేక్ ది వాట్ ఎవర్ ఈస్ వామిటెడ్ బై అనదర్ పర్సన్.
0: కనుక మనలో హృదయం నుంచి వచ్చినటువంటి యొక్క పవిత్రమైన భావములను మనం తిరిగి మనము ఆచరణలో పెట్టి సమాజంలో అందించడానికి ప్రయత్నించాలి.
2: We must make efforts to practice sacred thoughts which come in our mind.
0: ఏదో కొన్ని పుస్తకాలు ఉన్నటువంటి విషయాలంతా మాత్రము మనము బైహార్ట్ చేసుకుని అనగా కంఠస్థం చేసుకుని దానినే మనం సర్వ విధంగా మనము విద్యగా భావించుకోరాదు.
2: By merely memorizing certain things given in the book should not be considered as a great
0: education. ఈనాటి విద్యార్థులందరూ కూడాను ఒక 99% ఇలాంటి పని చేస్తున్నారు.
2: Among the students today, 99% of them consider
0: ఎగ్జామినేషన్స్ తీసుకుంటున్నారు. ఆ టెక్స్ట్ బుక్స్ లో ఉండేటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
2: When examinations come, you should take the టెక్స్ట్ బుక్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ వాట్ యు స్టడీ.
0: మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
2: ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు డు ఈజ్ అండర్స్టాండ్ ఇట్.
0: అర్థం చేసుకున్నటువంటి దాన్ని విచారణలో చేయ కొంతవరకు దాన్ని అనుభవం రీతిగా తెప్పించుకోవాలి.
2: ఆఫ్టర్ యూ అండర్స్టాండ్ యు హావ్ టు థింక్ అబౌట్ ఇట్ రిఫ్లెక్ట్ అపాన్ దాట్ అండ్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ,
0: అప్పుడే దాన్ని అనుభూతి లోపల మన ఇష్టం వచ్చిన రీతిగా దానిని మార్చుకోవచ్చు.
2: వన్స్ యు హావ్ డైజెస్టెడ్ ఇట్ అండ్ మేడ్ ఇట్ యువర్ ఓన్ యు విల్ బి ఏబుల్ టు యూజ్ ఇట్ ఇది ఎనీవే యు లైక్.
0: విషయాన్ని అర్థం చేసుకోకుండా పోయినప్పుడు కేవలం చదివినటువంటి ఒక శ్లోకము, చదివినటువంటి ఒక పదము, చదివినటువంటి ఒక సెంటెన్స్, దాన్నే మనం కంఠస్థం చేసుకునేది, దాన్ని ఎగ్జామినేషన్ లో రాసేది.
2: ఇఫ్ యు ఆన్ ది అదర్ హ్యాండ్ మెమరైజ్ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ ఇఫ్ యు రైట్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ నో యూస్.
0: ఈనాడు చాలా మంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ అంతా కూడా కంఠస్థం చేస్తున్నారు.
2: టుడే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మెమరైజ్ ది టెక్స్ట్ బుక్స్ ప్రిస్క్రైబ్డ్.
0: టెక్స్ట్ బుక్ కంఠస్థం చేస్తే ప్రయోజనం లేదు.
2: ఇట్ ఈస్ నో యూస్ మెమరైజింగ్ ది టెక్స్ట్ బుక్స్.
0: విషయాన్ని అందులో ఉండేటువంటి అంతర్భావాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
2: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ మీనింగ్, ద ఫుల్ ఇంపార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ యు స్టడీ.
0: కనుక ఇది సరైనటువంటి యొక్క చదువు.
2: దాట్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్
0: విద్యార్థికి మొట్టమొదట విద్యను అర్థం చేసుకోవాలి.
2: ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ హి స్టడీస్.
0: ఈనాడు విద్యార్థి విద్యార్థి అని పేరు పెట్టుకుని విషయార్థిగా మారిపోతున్నాడు.
2: టుడే స్టూడెంట్ హ్యాస్ గాట్ ఓన్లీ ఏ నేమ్ ఆఫ్ విద్యార్థి సీకర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్ హీస్ ఓన్లీ సీకింగ్ ఆఫ్ ది
0: విద్యార్థి కాలం నందు విషయములు ఏమాత్రం కూడా మన తలలో చేర్చకూడదు.
2: డ్యూరింగ్ దిస్ డేస్ ఆఫ్ స్టూడెంట్షిప్ యు షుడ్ నాట్ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్.
0: ఈ విద్య యొక్క ప్రభావమును విశాలమైనటువంటి భావం చేత ఒక విధమైనటువంటి ఒక విస్తృతమైనటువంటి యొక్క తీర్పును మనం తీసుకోవాలి.
2: వాట్ ఎవర్ యు హావ్ స్టడీడ్ యు హావ్ టు అండర్స్టాండ్ ఇన్ ది బ్రాడ్ పర్స్పెక్టివ్ అండ్ ట్రై టు గెట్ ది కరెక్ట్ బెనిఫిట్.
0: కనుక విద్య అనగా ఏమిటి? కేవలం గ్రంథములు చదవటము, చదివిన దాన్ని మన క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్ గా చేయటము, తద్వారా ఏదో ఒకటి ఓ గ్రేడో ఏ గ్రేడో ఏదో ఒక గ్రేడ్ తీసుకోవటము, తిరిగి మరి తిరిగి ఇంకొకరికి ఏదో మనం చెప్పడానికి ప్రయత్నం చేయటము, ఈ విధమైనటువంటి యొక్క గురు శిష్యుల పరంపరంగా పోయేటువంటి విద్య ఇది ఆచరణ విద్య కానేరదు.
2: వాట్ డు యూ మీన్ బై ఎడ్యుకేషన్? ఈజ్ ఇట్ లర్నింగ్ ఫ్రమ్ ద బుక్స్, మెమరైజింగ్ ఇట్, రిపీటింగ్ ఇట్ ఫర్ ది స్టూడెంట్స్ అగైన్, getting low grade or giving low grade? This kind of education, this kind of student teacher relationship is
0: idi kevalam oka jeevitam jeevanopadhi nimittamai yerparchukunnatundi oka vruttulu.
2: This is meant for eking out one's livelihood.
0: Mana yokka vidya jeevitaniki upayogapadali.
2: But our education should be such that it must be useful for
0: mana samajamlo dinni panchali.
2: We should spread and distribute it in the society.
0: ప్రవహించేటువంటి నదులకంతా ఆనకట్టలు కట్టి నీరు నిలువ చేస్తున్నారు. దీని యొక్క అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది
0: నిలువ చేసినటువంటి నీరును కాలువల ద్వారా ప్రవహింపజేసుకుని పంటలు పండించాలి.
2: వాట్ ఎవర్ వాటర్ ఇస్ స్టోర్డ్ దస్ విల్ హావ్ టు బి ఛానలైజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కల్టివేషన్ అండ్ గ్రో క్రాప్స్.
0: అట్టు కాకుండా కేవలం లైబ్రరీ రూమ్ లోపల బీరువుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తల్లతో నింపుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఫిల్లింగ్ అవర్ హెడ్స్ with the knowledge which is available in the books in the library?
0: Kanuka ee beeravullo unnatundi gnanaanni talalto nimpukoni talalto mara chetullo dimpi chetul dwara samajaniki panchali.
2: Whatever you have learned through the books in the library, you will have to understand and you will have to allow such knowledge to flow through your hands.
0: Kevalam aneka mandi kanta kodalu nenu goppa vidyavantunni, nenu goppa vivekavantunni, nenu chaala telivitetulu kalavanni ani veravegutunnadu. Idi kevalam verithala.
2: Quite a few people think very high of themselves. They think that they are highly educated, very clever and great intellectuals.
0: Prati vaadu kuda right fight chestunnadu. Naaku idi sahajamainatundi, nenu deenni pondali, naa yokka hakku idi ani bhavisthunnadu.
2: Every person is telling that it is his right. He has to acquire this particular thing, he has to fight.
0: Kaani right is fight chestunnaru kaani where is responsibility? Deeni yokka baadhyata ekkada?
2: People are merely fighting for their rights. Along with the rights, there will be responsibilities.
0: కనుక రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇవి రెండు కూడా లెఫ్ట్ అండ్ రైట్ గా పోవాలి.
2: రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విల్ హావ్ టు గో టుగెదర్.
0: ఈనాడు రెస్పాన్సిబిలిటీ ఉంటే రైట్ లేదు, రైట్ ఉంటే రెస్పాన్సిబిలిటీ లేదు.
2: టుడే ది పొజిషన్ ఈస్ దాట్ ఇఫ్ దర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వన్ పర్సన్ హీ డస్ నాట్ హ్యావ్ రైట్. ఇఫ్ దర్ ఇస్ రైట్ ఫర్ వన్ పర్సన్ హీ డస్
0: నాట్ హ్యావ్ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీని రెండింటినీ మనము నెగిటివ్ పాజిటివ్ మాదిరి చేర్చుకోవాలి.
2: Right and responsibility must be treated and used like
0: nijamuga mana responsibility mana sakramanga mana chestu untunte right automatically manaku labhistundi.
2: If we discharge our responsibilities properly, we automatically get power over
0: mana kartavyanni chakaga nirvartinchukunda manaku right kavalinchu pen chesthe idi enaatiki labhinchadeku.
2: If we concentrate only on getting the rights without discharging our duties, we will never get those rights.
0: Do your duty sincerely. Nee yokka kartavyanni chakaga nirvartinchu.
2: Do your duty sincerely. That is very important.
0: Adi nee yokka right ku sari ainatundi yokka.
2: That alone forms the basis for acquiring for you the rights which you are fighting for.
0: ముఖ్యంగా మనము ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది లౌకిక విద్యలతో పాటు ఆత్మ విద్య కూడా అత్యవసరమైనటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: స్టూడెంట్స్, ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ హావ్ టు రికగ్నైజ్ టుడే ఇస్ దట్ అలాంగ్ విత్ ది ఓన్లీ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ఆత్మ ఇస్ ఇంపార్టెంట్.
0: మన ప్రాచీన కాలం నుండి కూడాను నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయములను, మన సంస్కృతిని కాలానుగుణ్యంగా దానిని భద్రం చేసుకుని దాన్ని కాపాడుకునేటువంటిది నిజమైనటువంటి విద్యగా మనం విశ్వసించాలి.
2: వీ షుడ్ హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ అండ్ ట్రీట్ దట్ యాజ్ ఎడ్యుకేషన్ విచ్ హెల్ప్స్ అస్ టు ప్రిజర్వ్ అవర్ ట్రెడిషన్స్, ఏజ్ ఓల్డ్ ఏన్షియన్ ట్రెడిషన్స్ అండ్ ఏజ్ ఓల్డ్
0: మన సాంప్రదాయములను సంస్కృతిని మనం పోషించుకోవాలి.
2: We have to develop faster and protect
0: mana samskruti ante emto sampradayam ante emto kodanu ee naadu vidyarthulaku emi artham kaadu.
2: Today students really do not know what our culture is, what our traditions are.
0: Manavatvaniki moktam darinchippa chesetundi mana samskruti.
2: Our culture is that which gives joint resplendent for humanity.
0: Samajamlo unnatundi aikamatyanni abhirudhi gavinchukunnatundi mana samskruti.
2: Our culture is that which develops and fosters unity in the society.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపింపజేసేటువంటిది మన సంస్కృతి.
2: Our culture is that which helps us to experience
0: భిన్న భిన్నమైన జీవితమైనటువంటి యొక్క భావములను ఏకత్వం గావించి సమష్టితోపల సంఘాన్ని అభివృద్ధి గావించటమే మన సంస్కృతి.
2: Our culture mainly aims at bringing about unity in diversity and bringing about understanding
0: of unity. ఈనాడు నిర్మూలమైపోయింది.
2: But such feelings and such
0: unity ekkada ledu akkada enmity prarambham aipothundi.
2: Where there is no unity there is enmity.
0: Kanuka aa enmity vallane anta mukkala mukkalaga desham chinna vinnam aipothundali.
2: On account of that enmity the entire country is getting divided and into pieces.
0: Kanukane bharat desham okati.
2: Our country bharat is only one.
0: Mata okati.
2: Mother
0: satyam okati.
2: There is only one word. Truth is one. And heart is one.
0: హృదయములు రెండు లేవు.
2: There are no two hearts.
0: చాలా మంది హృదయమనగా కేవలం హార్ట్ గుండెగా భావిస్తున్నారు.
2: Whenever the word హృదయం, heart is described, they think that
0: హృదయమనగా గుండె కాదు.
2: Heart doesn't refer to this physical heart alone.
0: లేదు అక్కడ ఎనిమిటి ప్రారంభమైపోతోంది.
2: Where there is no unity, there is enmity.
0: కనుక ఆ ఎనిమిటి వల్లనే అంత ముక్కలు ముక్కలుగా దేశము చిన్న భిన్నమైపోతుండాలి.
2: On account of that enmity,

0: హార్ట్ డజంట్ రెఫర్ టు దిస్ ఫిజికల్ హార్ట్ అలోన్. ట్రూ దయ,
1: దయతో కూడినటువంటి ఇది హృదయం. ఆ దయనే ప్రేమ, ఆ ప్రేమనే హృదయం.
0: హృదయం ఆర్ హార్ట్ రెఫర్స్ టు ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ అండ్ లవ్. ఓన్లీ దట్
1: హృదయం విశాలం గావించుకోమని చెప్పడం లోపల హృదయం విశాలమైపోయిందంటే ఈ ఆర్టిఫిషియల్ అనగా ఒక భౌతికమైనటువంటి యొక్క హార్ట్ విశాలమైపోయిందంటే హార్ట్ ఎండార్జ్ అయిపోయింది, అది ఒక రోగంగా మారిపోతుంది.
0: వెన్ ఏ థింగ్ లైక్ దిస్ ఇస్ మెన్షన్ దట్ యూ విల్ హావ్ టు బ్రాడన్ యువర్ హార్ట్, ఇట్ డజంట్ మీన్ దట్ యుల్ హావ్ టు ఫిజికల్
1: ప్రేమ. ఈ ప్రేమను విశాలం గావించుకోవాలి.
0: Whenever it is the word heart is referred to, it means
1: nenu navaru aneetundi sankuchitamainatundi margam nundi manamu manavaru aneetundi oka gamyanni manam cheyali.
0: Love should be expanded. We will have to travel from I and mine to ours.
1: Ide nijamainatundi hrudaya vishalam.
0: That refer, that is
1: the hrudaya vishalame lekunnatundi manavu sankuchitamaina jeevithamunu gadupitadu.
0: A person who has got a broad heart,
1: ilanti jeevitham aneetundi jeevachheyamga maaripothundi, living death.
0: A person who is narrow minded and selfish, he is suffering a living death.
1: Kanuka prema tattvanni penchukovali.
0: Develop the principle of love in you.
1: Dayato manam andarini chudali.
0: Look upon everyone with compassion.
1: Okka desamu okka manavatvanga manam visheshinchali.
0: We should believe one country, one caste, the caste of humanity as
1: manavulandaru okka sodara bhavam aneetundi okka tattvam kudanu adi purnatvam kaaneradu.
0: A statement like brotherhood of humanity is not
1: brothers correct. Brothers lopala kudanu aneka kalahalu kaligi supreme court varaku poyinatundi vaaru unnaru.
0: There is a chance of having misunderstanding between brothers and going right up to supreme court to settle their misunderstanding.
1: Kanuka brothers lopala kudanu konni bhinna bhedamlu kaligavachunu.
0: There could be misunderstanding between brothers.
1: కాని మనము ఈనాడు అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి ఏకాత్మ భావన.
0: టుడే వాట్ వీ హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్
1: అందరి యందు, అన్ని జీవులు యందు, అన్ని ప్రాణులు యందు ఉన్నది ఆత్మ ఒక్కటే అనేటువంటి ఏకాత్మ భావన తీసుకున్నప్పుడు ఎవరిని ఏమి నీవు బాధ పెట్టినా అది నిన్ను నీవు బాధ పెట్టుకున్న వాడు అవుతావు. ఎవరి నీవు ఆనంద పెట్టినా నిన్ను నీవు ఆనందపరుచుకునేటువంటి వాడు అవుతావు. కనుకని ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా అన్ని నీకు నీవు చేసుకున్నటువంటి వాడవే. ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. అదే నిజమైనటువంటి యొక్క వే ఆఫ్ లైఫ్, అదే ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: టుడే వాట్ వీ హావ్ టు డెవలప్ ఈస్ ద ఫీలింగ్ దట్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, నాట్ మెయిన్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ. అండ్ వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్, వాట్ ఎవర్ ఈస్ డన్ టు ఎనీ అదర్ పర్సన్, యూ విల్ ఫీల్ యూఆర్ డూయింగ్ ఇట్ టు యువర్ సెల్ఫ్, బికాస్ దర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ.
1: కనుకనే దైవత్వం అనేటువంటి ఒక ఆకారంతో మనం కనిపిస్తున్నదని మనం భావించరాదు. నిరాకార తత్వమై నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపణం, తన యొక్క గుణములన్నీ కూడాను అర్థం కానిటువంటి పేరుతో ఉంటున్నది, సర్వత్రా ఉంటుండాలి. అలాంటి అర్థం కానిటువంటి తత్వాన్ని మనం నిరూపించడానికి వీలు కాదు. కనుకనే సత్యమే దైవం.
0: ద ఇన్విజిబుల్ aspect of the divinity will have to be correctly understood. The attributes and the qualities of divinity will have to be correctly understood. Divinity need not necessarily have only a form. The formless divinity will have to be understood. It will have qualities. All those qualities when we understand, then it boils down to the fact that truth is divinity.
1: Search of truth is search of God.
0: Search of truth is search of God.
1: Truth is God.
0: Because truth is God.
1: God is because truth is God.
0: There is God, God is because
1: kanuka manu satyanveshana ani manu cheptunnamu. Ee satyanveshane daivanveshana.
0: Search for truth itself is search for God.
1: Ee satyamu maranatvantidi.
0: Truth doesn't undergo any change.
1: Kanuka atti satya margane manu avalambinchali.
0: We have to follow such
1: satyavakunu manu poshinchali.
0: We have to foster
1: satya jeevitanni gadapali.
0: We have to live
1: సత్య దేశంగా మనం మార్చాలి.
0: We have to transform the
1: అది ఈనాటి విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధాన కర్తవ్యం.
0: This is the primary duty of the students today.
1: కనుక కేవలం విద్యతో పాటు విజ్ఞానము, విజ్ఞానంతో పాటు సుజ్ఞానము, సుజ్ఞానంతో పాటు ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞానంతో పాటు బ్రహ్మతత్వాన్ని కూడా గుర్తించి వర్తించి ఆనందాన్ని అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Along with vidya education, we have to develop vijnana, and along with vijnana, sugnana and prajnana, atmajnana and brahmajnana.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: without satya, truth, dharma, righteousness, ahimsa, non-violence, and shanti, peace, mastery of all skills, of all educational methodology would become futile. Without satya, dharma, ahimsa, and shanti again, indulging in charitable acts and philanthropy and in giving away, the sanctity of these exercises would be zero. Without satya, dharma, ahimsa, and shanti, to hold any number of official positions, the value of such an exercise again would be rendered useless. Without satya, dharma, ahimsa, and shanti, the result of performing any number of good deeds is once again a big zero. In order that this ancient tradition, this ancient dharma, the Sanatana dharma, and the uppermost qualities of a human personality have to live, this mansion has to stand erect securely on these four chief attributes of satya, dharma, ahimsa, and shanti. And flowing deep within these four virtues and good qualities is the life-giving essence called love. What else can I communicate other than this, O members, pious and noble members of this august assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ప్రపంచమున ప్రభవించినటువంటి ప్రాణులన్నీ పంచభూతములే.
0: All that you see in the form of various life forms in the world around us are these five elements.
1: మానవ దేహం కూడాను ఇందులో చేరినటువంటిది.
0: And coming into this category is the life, the human body.
1: అయితే అన్యప్రాణుల దేహముల కంటే అన్యప్రాణుల దేహములకు లేనటువంటి ఒక విశిష్టత ఈ మానవ దేహములకు లభించినది.
0: But quite unlike what is given to other physical forms, there is something unique about this human body.
1: అది ఏదైనా అన్ని ప్రాణుల యొక్క దేహముల యొక్క వెన్నెముక అడ్డుగా ఉంటుంది.
0: What is this distinctive feature, you might ask? In all other life forms, the spinal column is horizontal.
1: కానీ మానవ దేహం అట్లు కాక మానవ దేహమునకు ఉండినటువంటి వెన్నెముక నిడివిగా ఉంటుంది.
0: As against this, the spinal column of a human body is vertical and erect.
1: ఇది నరజాతికి పురహరుడు ప్రత్యేకంగా ప్రసాదించినటువంటి వరం.
0: This is a boon given to mankind at large, the human race.
1: కానీ మానవునికి ఈ వెన్నెముక నిడివిగా ఉండటం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి?
0: What then now is the use of this vertical spinal column?
1: ప్రపంచములో దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై అనేక సాధనలు ఏర్పడినవి.
0: In this world, in order that you may come face to face with divinity, there are any number of ways laid down.
1: ఇందులో ప్రధానమైనటువంటి సాధన ఉపయోగం ఉపకరణం యోగం.
0: The primary sadhana amongst these sadhanas is yoga.
1: యోగము చేత స్థూలముగా ఉండినటువంటి మనోమారుతములు సూక్ష్మరూపమును ధరించి ఇది ఏకమవుతూ ఉన్నది.
0: As a result of performing yoga, that which is gross, the mind, becomes a subtle entity.
1: ఈ ఏకమగుట చేత అనాది కాలము నుంచి మానవ దేహమనేటువంటి పుట్టలో నిద్రించుచున్నటువంటి కుండలిని శక్తి మేల్కొని ఊర్ధముఖి అయి సహస్రార పద్మమునకు ప్రయాణము సలుపుచున్నది.
0: As a result of performing this yoga, that kundalini shakti, which is latent in a being, starts its upward journey.
1: మానవునకు ఒక దేహము యొక్క ఘనత మాత్రమే కాకుండా నిత్యానిత్య విషయ పరిశీలన గావించేటువంటి బుద్ధి ఘనతను కూడాను భగవత్ వరప్రసాదంగా అందుకున్నాడు.
0: In addition to receiving this boon in the form of a vertical spinal column, a human being is also given the feature of discriminating between good and bad, of that which is right and wrong.
1: దేహమే లేకుండా బుద్ధి యొక్క ఉపయోగం ఏమాత్రము ఉండదు.
0: And that which performs this function is buddhi or intellect. But without the body, the intellect has no
1: work. బుద్ధియే లేకుండా దేహము నిరుపయోగము.
0: Again, without the intellect, the body is rendered useless.
1: ఇక్కడ బుద్ధి దేహము రెండు అన్యోన్య అవినాభావ సంబంధం.
0: Here, the body and the intellect are inseparably linked with one another.
1: అన్యోన్య ఆశ్రయము.
0: They are mutually dependent.
1: ఇలాంటి మనోబుద్ధుల యొక్క ఘనతలు మాత్రమే కాకుండా దీనికి శీలము అనేటువంటి ప్రత్యేకమైనటువంటి యొక్క రూపము ఏర్పడుతూ వచ్చింది.
0: Now, in addition to these two distinctive entities, one is also given, one is also endowed with character.
1: సర్వస్య గాత్రస్య చిర ప్రధాన అని ఉపనిషత్తులు. ఈ బుద్ధి దేహము పచ్చికి రెండు పక్షముల వంటివి.
0: Now this buddhi, intellect and the body, for a wing, for a bird, they are like the two wings.
1: బుద్ధి దేహము అనే పక్షములు ఉండినంత మాత్రమున ఈ యొక్క జీవితము అనేటువంటి పచ్చి ఉన్నత స్థాయిని ఎగురలేదు.
0: But just because it is endowed with these two, it cannot possibly rise up, the bird.
1: దీనికి శిరస్సు అనేటువంటి శీలం కూడాను అత్యవసరం.
0: Because a third component is necessary, the head, in the form of this character.
1: కనుక బుద్ధి ప్రభలు దేహ పుష్టి శీలం యొక్క విశిష్టత ఈ మూడింటి యొక్క ఏకత్వం వలనే కొంతవరకు మానవుడు దివ్యత్వాన్ని అర్థం చేసుకోగలడు.
0: So here we have, one needs all these three, the body, the intellect and the character, in order to understand one's own true divine nature.
1: లోకములోని మానవులందరూ మానవుడు అనేటువంటి పదమునకు అర్థమే తెలుసుకొనకుండినా మానవత్వాన్ని గుర్తించుకోలేడు.
0: Now in this world again, unless a person understands the meaning of this word manava, he cannot possibly understand the inner significance of his own existence.
1: Kanuka tatti manavudu kudanu tana yokka padamu ayinatundi manavudu aneetundi padamunaku chakkani arthanni gurtinchadam atyavasaram.
0: So it is necessary at this present juncture to know the inner meaning and significance of this word manava, which connotes a person.
1: మానవ జన్మమెత్తి మానవుడనే పదమునకు అర్థమే తెలుసుకొనకుండినా ఇతర మృగమునకు మానవునకు ఉండిన భేదమేమి?
0: యూ ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ యు నో నాట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ దట్ క్యారెక్టరైజెస్ యువర్ ఎగ్జిస్టెన్స్. వాట్ దెన్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ ద బీస్ట్ ఆర్ ద యానిమల్?
1: మృగములు ఎండమావులను చూచి జలమని భ్రమించి వాటిని పొందే నిమిత్తమై పరువులొచ్చి జలము లభించక దాహము తీరక నిరాశ నిస్పృహతో తమ జీవితాన్ని కోల్పోవచ్చున్నవి.
0: An animal sights a mirage, mistakes it for a pool of water, runs in its anxiety to secure some life-giving water. It reaches the spot only to know it is after all a mirage, there is no water. In thereby it loses its own life through a process of despair, dejection and despondency.
1: అదే విధముగానే మానవుడు నిత్యా జగత్తునందున్నటువంటి సుఖ సంతోషములు సత్యములని భావించి వాటి నిమిత్తమై అనేక ప్రయత్నములు చేసి నీరాశతో నిస్పృహతో మానవత్వం అనే కర్తవ్యాన్ని గుర్తించుకొనక కాయమును వీడుచున్నాడు.
0: ఇన్ ద సేమ్ మేనర్ మ్యాన్ రన్స్ ఆఫ్టర్ దీస్ టెంపరల్ ఎంటిటీస్ అరౌండ్ హిమ్ ట్రైంగ్ టు సీక్ హిస్ సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్, బట్ హీ సూన్ లెట్ టు ఎ సెన్స్ ఆఫ్ డిజెక్షన్ అండ్ డిస్పాండెన్సీ.
1: స్వప్న దృశ్యములు మేలుకున్న తర్వాతనే ఇది అసత్యములని గుర్తించడానికి వీలవుతున్నది.
0: ఆల్ దట్ యు సీ ఇన్ ఎ డ్రీమ్ ద మూమెంట్ యు వేక్ అప్ యు విల్ రియలైజ్ ఆర్ నో లాంగర్ దేర్.
1: అదే విధముగానే ఈ మిథ్యా జగత్తునందున్నటువంటి సుఖ సంతోషములన్నీ కూడాను మానవత్వం అనేటువంటి వెలుతురు నుంచి చూచినప్పుడే ఇవి అసత్యములని తెలుసుకున్నటకు అవకాశం ఏర్పడుతున్నది.
0: In the same manner, all that is in the world around you is an illusion, but you do not know this. Only when you start looking at it from a different angle, from a different perception, that of the divine, would you realize that these are all illusory.
1: Aithe manavunaku ee manavatvanni gurtinchukunda cheseetundi addu emiti?
0: But then what is it that prevents man from looking at his own self in the proper perspective?
1: Samanyamuga prati manavunaku కామ క్రోధ లోప మోహ మనోచ్చలమైనటువంటి ఈ అర్షద్వర్గములన్నింటి దొంగలు దీనిని అడ్డగించుచున్నవి.
0: ఇన్ ద నార్మల్ కోర్స్ మ్యాన్ ఇస్ ప్రివెంటెడ్ ఫ్రమ్ లుకింగ్ ఎట్ హిస్ ఓన్ ట్రూ సెల్ఫ్ బై దీస్ సిక్స్ ఈవిల్ క్వాలిటీస్ ఆఫ్ కామ క్రోధ మోహ లోభ మద అండ్ మాత్సర్య.
1: ఇంతే కాకుండా అష్ట మదములు కూడాను దీనిని ఆవరించి మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని గుర్తించకుండా చేయుచున్నవి.
0: నాట్ ఓన్లీ దిస్, దేర్ ఆర్ అదర్ థింగ్స్ విచ్ యాక్ట్ యాజ్ ఎ స్క్రీన్ బిట్వీన్ మ్యాన్ అండ్ హిస్ డివైన్ నేచర్, ద హ్యూమన్ క్వాలిటీస్, వన్స్ ఓన్ వీక్నెసెస్.
1: ఈ అష్టమధములు ఏమిటి?
0: వాట్ ఆర్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్? ఎయిట్ ఆఫ్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: మొదటిది కులమదం.
0: ఫస్ట్ వన్ ఇస్ కాస్ట్.
1: రెండవది బలమదం.
0: The second source of pride for him, for man, is his strength.
1: మూడవది విద్యామదం.
0: A third source of pride is vidya, or his knowledge or education.
1: నాలుగవది యవ్వనమదం.
0: The fourth under this category is one's own youth.
1: ఐదవది ధనమదం.
0: The fifth is dhana, or one's wealth.
1: ఆరవది సౌందర్యమదం.
0: The sixth is one's sense of beauty.
1: ఏడవది రాజ్యమదం.
0: The seventh one is one's sense of possession, kingdom.
1: ఎనిమిదవది తపమదం.
0: Eighth one is this pride arising out of one's sense of doing tapas or penance.
1: ఈ ఎనిమిది మదములు కూడాను మానవుని యొక్క మనసును ఆవరించి మానవత్వం అనేటువంటి యొక్క సత్యతత్వాన్ని గుర్తించుకొనకుండా చేయుచున్నది.
0: These eight sources of one's pride literally prevent man from coming to grips with his own true existence.
1: Aithe ee madamulu enta kaalam?
0: But how long would these eight qualities exist?
1: Ee madamulu anni kudanu chana banguramule.
0: They are all temporary.
1: Minchu minchinattuga chanamulo kalipinchi chanamulo mayamavuchunnavi.
0: Like you have a lightning streaking across the skies. These come to the fore for a split second only to disappear next.
1: ఈ మదములు శాశ్వతమైనటువంటివి కాదు. ఇది కదిలిపోయేటువంటి మేఘముల వంటివి.
0: These eight qualities are like the passing clouds, now here, gone next moment.
1: కనుకనే శంకరుడు

0: The same has been conveyed by Shankaracharya in the form of a sloka, wherein he condemns these qualities of the sense of pride that arises out of one's youth or one's possessions or one's wealth, and he dismisses them as being fleeting and transient.
1: ఇవి క్షణపుంగురం అనేటువంటి యొక్క సత్యాన్ని ప్రతి మానవుడు కూడాను హెచ్చరిస్తూ చేస్తూ వచ్చాడు.
0: He cautioned that these are but momentary and not be permanent.
1: బాల్యము బాల్యము అని అనుకుంటుండగానే యవ్వనము ప్రవేశిస్తున్నది.
0: Like, even as you are thinking about your own childhood, your youth has stepped in.
1: యవ్వనము యవ్వనము అని ఈ మిడిమేలపు యవ్వనములో గంతులు వేయుచుండగానే వార్ధక్యము ప్రవేశిస్తున్నది.
0: And even as you are priding yourself on your sense of being young and youthful, the old age is on its way.
1: ఈ వార్ధక్యం అనేటువంటి దానిలో వార్ధక్యం అనేటువంటి యొక్క సంకల్పము ప్రవేశించుటకు పూర్వమే మరణము అనేటువంటిది భయపెడుతూ ఉన్నది.
0: And even before this old age has come your way, you already seized with the fear of death.
1: ఈ స్థితులన్నీ కూడాను క్షణములోనే మార్పు చెందుతూ ఉన్నవి.
0: So you see that all these different stages keep changing continuously.
1: వీటిని చూచి మానవుడు గర్వించటలో ఉండినటువంటి యొక్క విశేషం ఏమిటి?
0: So what then is the point in priding oneself on such transient entities?
1: కనుక ఈ మదములు క్షణభంగురమైనటువంటి మదములు శాశ్వతమైనటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తింపకుండా చేయుచున్నటువంటి యొక్క విమార్గములో మానవుడు అతి జాగ్రత్తతో మెలగవలసి వస్తుంది.
0: సో దీస్ టెంపరీ సోర్సెస్ ఆఫ్ వన్స్ ప్రైడ్ ఆర్ ప్రివెంటింగ్ మ్యాన్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ దాట్ విచ్ ఈస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్. సో వన్ షుడ్ స్టియర్ క్లియర్ ఆఫ్ దీస్ 8 సోర్సెస్.
1: భౌతిక సంపత్తుల కంటే మానవత్వం అనేటువంటి సంపత్తు సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
0: As against what you acquire in a physical sense in this world, what is more lasting and permanent is what you have been able to make of yourself.
1: Aithe manavudu aneetvanti yokka padamunaku evi deeni yokka antaraartham.
0: So now, what is this meaning, inner meaning of this word manava?
1: Manasu sankalpasiliyai jeevinchu praniki manavudu ani oka saarthaka naamanni neeminchaaru.
0: Manava is one in whom there are no processes of thinking in terms of thoughts etc. running and playing in his
1: mind. Vedakalam nundi neti varaku aneka mandi parisilana salipi deeni yokka satyanni paripari vidhamulo kodanu bodhinchi kattakadapatiki sankalpashiliyai jeevinchetuvanti praniye manavudu aneetuvanti yokka ninnayanni teesukunnayi.
0: Either then, or now, or in the in-between stages, any number of people have tried to understand the meaning of this word, and time and again they have come up with this interpretation. A person who is devoid of any thought processes in his mind is the true manava.
1: Manasu anuvantidi padugu pekalato allinatuvanti oka vastam vantidi.
0: A mind is a piece of cloth which extends in the horizontal dimension as well as the vertical dimension.
1: Aithe adda allikalainatvanti yokka talampulu sankalpa vikalpamule ee daramulu.
0: But these threads which are extending along the horizontal and the vertical are these different thoughts which crisscross with one another.
1: Ee sankalpa vikalpamulu manam teesi vesinappudu vastame undadu.
0: So the thoughts and the dissolution of them, these two processes if you remove, you don't have the cloth in the first place.
1: మనో సంకల్పమునకు అధిష్టానమైనటువంటిదే ఈ యొక్క ఇంద్రియ తత్వము.
0: సో దాట్ విచ్ ఇస్ ప్రైమరీ, దాట్ విచ్ జనరేట్స్ దీస్ థాట్స్ ఇన్ ద మైండ్ ఆర్ దీస్ ఇంద్రియస్.
1: ఇలాంటి మనస్సు యొక్క ప్రభావము దేహం పైన అతిగా ప్రసరిస్తూ ఉంటుండాలి.
0: సో సచ్ ఎ మైండ్ ఎక్సర్సైజెస్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద బాడీ.
1: కనుక జ్ఞానేంద్రియ పంచేంద్రియముల యొక్క ద్వారము ద్వారా మనస్సు భావములను బాహ్య ప్రపంచమునకు పంపి బాహ్య ప్రపంచము నుండి విషయాన్ని సేకరిస్తూ ఉంటుండాలి.
0: సో వాట్ డస్ ద మైండ్ డూ నౌ త్రూ దీస్ 5 ఇంద్రియస్, ద ఇన్నర్ ఇంద్రియస్ అండ్ ద ఔటర్ ఎక్స్టర్నల్ ఇంద్రియస్ ఆర్ ద సెన్సరీ పర్సెప్షన్స్, It tries to go after the world and try to assimilate everything that it sees and hears and feels.
1: భాస్కరుడు ఏ విధముగా సముద్ర జలమును ఆవిరిగా మార్చుకొని మేఘములుగా రూపొందింపజేసుకుని వర్షముగా కురిపించి ఈ యొక్క జలమును తిరిగి అనుకమనే సాగరంలో ఏ రీతిగా చేర్చుచున్నాడో అదే విధముగానే
0: జస్ట్ యాజ్ ద సన్ డ్రాస్ ది వాటర్స్ ఆఫ్ ద ఓషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వేపర్ only to condense them again, so that that in turn comes down in the form of raindrops and rains and becomes once again one with the ocean water.
1: జ్ఞానేంద్రియ పంచకములు తమ యొక్క ఇంద్రియముల ద్వారా ఈ ప్రపంచమునకు ప్రసరింపజేసి తద్వారా పవిత్రమైనటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క ప్రధాన గుణములను సేకరిస్తూ ఉంటుండాలి ఈ మనస్సు.
0: In the same manner, that's what the mind is capable of doing. Through the means of these five jnanendriyas, it can seek all that is external to it, assimilate it, and thereby lead you on to a higher path.
1: Aa sekarinchinatunti padamulu yokka saramule satyamu dharmamu shanti prema ahimsa anetunti pancha upakaranamulu.
0: What is it that you can thereby get in turn? They are these five qualities of satya, dharma, shanti, prema and ahimsa.
1: Satya sadanamunaku,
0: to the mansion of this satya.
1: Dharma bhavanamunaku,
0: or to the building or mansion again of dharma.
1: Shanti saudamunaku,
0: like the destination of shanti.
1: Ahimsa nilayamunaku,
0: and that which can provide you with residence.
1: Daggara dari antar pravahamu ainatvantide prema.
0: That which flows through all these and nourishes and sustains them is love.
1: Kanuka ee prema tattvanni manavudu pradhana lakshyamulo unchukunnappude manavattam anetundi danni kontha varaku artham chesukogaladu.
0: So only when one understands this true essence of prema or love can man understand the nature of things.
1: Prema rendu aksharamulu yokka padam.
0: Now this word prema is made up of two syllables, two alphabets.
1: రెండు అక్షరములు అయినప్పటికీ దీని యొక్క అంతరార్థము అమోఘమైనటువంటిది.
0: దో ఇట్ ఈస్ సచ్ ఎ సింపుల్ లుకింగ్ వర్డ్ ఇట్స్ మీనింగ్ ఈస్ వండర్ఫుల్.
1: ప్రేమ లౌకికమైన జగత్తునందు తల్లి తండ్రుల ప్రేమ, తల్లి బిడ్డల ప్రేమ, ఆలుమగల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, గురు శిష్యుల ప్రేమ ఇత్యాది ప్రేమలతో అనేక విధముగా మనము అనుభవిస్తున్నాము.
0: Now the same word prema is used to denote the relationship between oneself and one's parents, between the mother and the child, between the husband and the wife, between one's friends, between the teacher and the student, and so on.
1: Kani itti premalu satya premalu kaanera.
0: But such type of prema is not the true prema.
1: Ee premala yendu swarthamu swaprayojanamainatunti yokka anubhutuluga roopondutu untuntadi.
0: Because in this type of prema, one has these ideas of selfishness and what one belongs to one's own.
1: Swartharahitamainatunti prema satya prema.
0: So that love which has no selfishness, that is true love.
1: Ee premane jagattantayi kudanu vyapinchi unnadi.
0: It is this love that permeates the entire world.
1: Meeranu nadipinchinadi, Tukaramunu paadinchinadi, Chaitanyunni aadinchinadi ee premane.
0: So the love which made Meera walk, or made Tukaram sing, or made Chaitanya dance, is this love.
1: Jagattune aadinchinadi ee prema.
0: It is this love which makes the entire world dance in joy.
1: Ee prema leinatunti jeevitamu jeevitamu kaaneradu.
0: Devoid of such a prema, we cannot say a life has lived.
1: Ee prema leinatunti hrudayamu hrudayamu kaaneradu.
0: And a heart devoid of such a prema cannot be called a true heart.
1: Ee prema gale manavude manavudu.
0: A person who has this pure love is true a human being.
1: నిర్మలమైనటువంటి యొక్క ప్రేమను అనుభవింపచేయటమే మానవత్వం యొక్క ప్రధాన కర్తవ్యము.
0: The primary duty of every person is therefore to make others realize the essence of this true love.
1: అయితే ఇట్టి ప్రేమను ప్రవేశింపచేయకుండా ఉండుటకు మూడు మృగములు అడ్డుగా నిలిచి ఉన్నవి.
0: Here again, in order that this love does not come to the fore, there are three animals standing in the way, the beast standing in the way.
1: ఈ సింహద్వారమునందు క్రోధము అనేటువంటి కుక్క దీనిని అడ్డగించుచున్నది.
0: ద ఫస్ట్ ఆఫ్ దీస్ యానిమల్స్ విచ్ స్టాండ్స్ అట్ ద గేట్ ప్రాపర్ బారింగ్ యువర్ ఎంట్రీ టు దిస్ వరల్డ్ ఆఫ్ లవ్ ఈజ్
1: అభిమానము అనేటువంటి పంది దీనిని అటకాయించుచున్నది.
0: ఈజ్ ద డాగ్ విచ్ కుడ్ బి లైకెన్ టు క్రోధ ఆర్ యాంగర్. దెన్ వీ కమ్ టు ద పిగ్ విచ్ స్టాండ్స్ ఆర్ సినోనిమస్ విత్ అభిమాన.
1: తదుపరి అహంకారము అనేటువంటి దున్నపోతు అడ్డముగా పరుండది.
0: అండ్ దెన్ యూ హ్యావ్ ఆల్సో ద థర్డ్ వన్ ది బఫెలో వన్స్ ఈగో లైయింగ్ ప్రాస్ట్రేట్.
1: కనుక క్రోధం అనేటువంటి కుక్కను, అభిమానమనేటువంటి పందిని, అహంకారమనేటువంటి దున్నపోతును మనము సంహరించి తద్వారా ఈ విశాలమైనటువంటి ప్రేమతత్వంలో మనం ప్రవేశించాలి.
0: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ బికమ్ వన్ విత్ దిస్ వాస్ట్ వరల్డ్ ఆఫ్ దిస్ ట్రూ లవ్ యూ విల్ హ్యావ్ టు ఎక్స్టర్మినేట్ దీస్ త్రీ ద క్రోధ డాగ్ అభిమాన పిగ్ అహంకార ద హీ బఫలో.
1: అహంకారం ఉండినంత వరకు వాడు మానవుడు కానేరడు.
0: So long as one has this ahankara, you cannot call a person a human being.
1: Ahankaram mruga lakshanam.
0: Because this ego is a quality of the beast.
1: Inka krodhamu, ee krodham anetunti maha pramadakaram anetunti.
0: Then again you have krodha or anger, a very dangerous thing.
1: Ee krodhamu manavatvanne kudanu samharinchutaniki prayatnistundi.
0: This anger can even exterminate the human race.
1: మనిషికి మనిషికి మధ్యనున్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని దూరము గావించుచున్నది.
0: ఇట్ ఇస్ దిస్ క్రోధ విచ్ డివైడ్స్ వన్ పర్సన్ ఫ్రమ్ అనదర్. డివైడ్స్
1: ఈ క్రోధమే పాపములకు దూపముగా ఏర్పడుచున్నది.
0: ఇట్ ఇస్ దిస్ క్రోధ విచ్ లిటరలీ గివ్స్ రైజ్ టు ద ఫ్లేమ్స్ ఆఫ్ సిన్.
1: కనుక క్రోధములో కొంత ఉండినటువంటి యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తించాలి.
0: సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ బీస్టియల్ క్వాలిటీ ఇన్ దిస్ క్రోధ.
1: క్రోధం వల్లనే తన మానవత్వాన్ని కూడా కోల్పోతున్నాడు మానవుడు.
0: Man loses sight of his own existence because of this krodha.
1: Tana gauravu maryadalanu kuda nu kolipovutunnadu manavudu.
0: He also loses his own sense of respect and honor because of krodha.
1: Kanuka manamu krodhanni sadinchinappude mana gauravu maryadalanu kuda nu manamu sadinchukunna varam avutam.
0: So if you have curbed and controlled this krodha or anger, you have literally stood up for your honor and respect.
1: Inka abhimanamu ఈ అభిమానం అనేటువంటిది కేవలము ఆత్మాభిమానం ఉండాలి కాని కేవలం దేహాభిమానములు కాదు.
0: Then you have this abhimana, a sort of a fondness or an immense liking. Now this should be towards the atma, not towards other things.
1: మనం ఏదైనా ఒక మానవుణ్ణి ప్రశ్నిస్తాం, అయ్యా నీ జీవిత గమ్యం ఏమిటి, ఎందుకోసం జీవిస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు తన జవాబు ఏమిటి, నేను ఇంకా కొంతకాలం జీవించి సుఖ సంతోషాలు అనుభవించాలి అని వాడి జవాబుగా ఉంటుంటాడు.
0: యు ఆస్క్ ఎ పర్సన్ ఎ క్వశ్చన్, సర్ వాట్ ఈస్ యువర్ గోల్ ఇన్ లైఫ్, వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ లివింగ్ ఫర్, దెన్ హీ వుడ్ రిప్లై టు యూ, ఐ విష్ టు లివ్ లాంగర్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ మోర్ జాయ్స్ అండ్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ ఆఫ్ లైఫ్.
1: ఈ సంతోష సుఖములు అంటే ఏమిటి అని మరీ ప్రశ్నించినప్పుడు దుఃఖమును దూరం చేసుకోవటం, ఆనందాన్ని సంపాదించుకోవటం ఇదే నా యొక్క కర్తవ్యం అంటాడు.
0: Then you ask a second question, what actually do you mean by experiencing the joys and the pleasant things of life? Then he would answer back saying, to remove any sense of sorrow or distress and to secure for myself ananda or happiness.
1: Anaga dukkhamulu dooram chesukotam aanandanni swagatinchatam aneetundi tanaku edaina oka swatantram untene kada veetini aashistunnadu.
0: Now why does he say it? Because he feels he has got a right to ask to remove distress and to secure ananda.
1: Yetavata dukkha nivrutti ananda prapti aneetundi kevalamu swechcha aneetundi yokka antarathani nirupistunnadi.
0: All said and done, what this proves is that there is this element of freedom within you wherein you wish for the removal of distress and the securing of joy or ananda.
1: Aithe idi ye vidhamainatundi swechcha?
0: Now what is this freedom that you are thinking you are enjoying?
1: పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నించేటువంటి స్వేచ్ఛ.
0: Now this freedom in its normal course should entitle you to seek the right of the atma to secure the nature.
1: ఇట్టి స్వేచ్ఛను మనం అనుభవించాలంటే మనలో ఉండేటువంటి మూర్ఖత్వాన్ని దూరం చేసుకోవాలి.
0: Now if you wish to secure this type of freedom, then you must remove the foolishness in you.
1: మూర్ఖత్వమును మాత్రం అట్టనే ఉంచుకొని స్వేచ్ఛను మనం అనుభవిస్తున్నామంటే ఇవి కేవలము ఒక జగత్తునికి హానికరమైనటువంటి యొక్క మార్గం అవుతుంది.
0: నౌ యూ సే దట్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆల్ రైట్, బట్ నెవర్దలెస్ యూ హ్యావ్ క్లంగ్ ఫాస్ట్ టు దిస్ ఫూలిష్ స్ట్రీక్ ఇన్ యూ, దిస్ వే యూ ఆర్ ఓన్లీ డిసీవింగ్ ద వరల్డ్.
1: జగత్తునే నరకంగా కూడాను మార్చడానికి వీలవుతుంది.
0: యు కెన్ ఈవెన్ టర్న్ దిస్ వరల్డ్ ఇంటు హెల్.
1: కనుక మన స్వేచ్ఛను సరైనటువంటి దీంట్లో అనుభవించాలంటే ఈ స్వేచ్ఛ యొక్క ఫలితం ఏమిటి?
0: సో ఇఫ్ యు వాంట్ టు ప్రాపర్లీ యూటిలైజ్ ది సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ యూ, వాట్ ఈస్ ఇట్ దట్ యు మస్ట్ డు?
1: ఆత్మశాంతి, ఆత్మ గౌరవము, ఆత్మ జ్ఞానమునే నిజంగా స్వేచ్ఛ అని చెప్పుటకు వీలవుతుంది.
0: ట్రూ ఫ్రీడమ్ కన్సిస్ట్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్సింగ్ ద పీస్, ద ఆత్మశాంతి అండ్ ఆత్మ జ్ఞాన అండ్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్.
1: కనుక మనం ఏ తర్వాత స్వేచ్ఛను ఆశిస్తున్నామంటే ఆత్మశాంతిని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ జ్ఞానమును మనం ఆశిస్తున్నాము.
0: సో ఇఫ్ యు సే దట్ యు ఆర్ ఆస్పైరింగ్ ఫర్ దిస్ ఇన్నేట్ ఫ్రీడమ్, దెన్ ఇట్ ఆల్సో మీన్స్ దట్ యు ఆర్ లుకింగ్ ఫర్ దిస్ ఆత్మశాంతి, ఆత్మ గౌరవ అండ్ ఆత్మ జ్ఞానం.
1: ఈ జ్ఞానం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ జ్ఞానం?
1: మానవత్వాన్ని గుర్తించడమే జ్ఞానం.
0: టు అండర్స్టాండ్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ దిస్ హ్యూమన్ నేచర్.
1: అజ్ఞానం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ అజ్ఞాన? ఇగ్నోరెన్స్.
1: తనను తాను తెలుసుకోకుండా పోవటమే అజ్ఞానం.
0: నాట్ టు బి ఏబుల్ టు నో వన్ సెల్ఫ్, దట్ ఈస్ అజ్ఞానం.
1: కనుక మానవత్వాన్ని గుర్తించి తనను తాను తెలుసుకునేటువంటి యొక్క పవిత్ర మార్గంలో ప్రవేశించేటువంటి యొక్క దివ్య మార్గమే ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గం.
0: So the spiritual path is that, trying to know the very essence of one's existence on the one hand, and trying to remove any traces of darkness in the form of ignorance in one's life.
1: దీనికి నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికమైనటువంటి మూడింటి యొక్క సమ్మిళితము ఇందులో అత్యవసరము.
0: So here you have all these three components, the moral values, the dharmic values, and the spiritual values.
1: ఈ నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికమైనటువంటి యొక్క మార్గాలను అవలంబించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి మానవత్వం కూడాను మనకు అర్థమవుతుంది.
0: Once you have these three components in the proper measure, you can also understand your own nature.
1: మానవులందు ప్రవేశించినటువంటి యొక్క ఈ పశు గుణములను మనం ఏనాడు మనం పారదోలుదురుమో, ఈ పశు లక్షణములను ఏనాడు మనం విరమించుకుందమో, ఆనాడే మనయందు మానవత్వం అనేటువంటి దివ్య జ్యోతి ప్రకాశిస్తుంది.
0: The day when we are able to remove all these animal traits and the bestial qualities in us, that will be the day when you are literally lighting the lamp of jnana in you.
1: Kanuka manavatvanni manam ee naati pillalaku bodhinchalananna motta motta manam anubhavinchi aacharinchi aanandinchi ee pillalaku anandinchadaniki prayatninchali.
0: So today if you want to impart to these young ones the human values, then it is paramount that we first of all understand the significance of them, put them into practice, experience them, and then only embark on this exercise.
1: Pasipillala hrudayamu chala pavitramainatundi.
0: The hearts, the tender hearts of children are very sacred.
1: Pasipillale paramatma swaroopalu.
0: These tiny thoughts are verily the manifestations of God.
1: Itti nirmala nishtha nishtharthamainatundi yokka pillala hrudayallo సరైనటువంటి మార్గంలో అభివృద్ధి పరచడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: దీస్ టెండర్ హార్ట్స్ విచ్ ఆర్ స్టిల్, విచ్ ఆర్ సెరీన్, విచ్ ఆర్ కామ్ అండ్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ పీస్ అండ్ బ్లెస్, యూ మస్ట్ ట్రై టు లైట్ ద స్పార్క్ ఆఫ్ గాడ్ ఇన్ దెమ్.
1: యదా రాజా తదా ప్రజ.
0: యాజ్ ద కింగ్ సో ద పీపుల్, ఇట్ ఈస్ సెట్.
1: ఎలాంటి అన్నమో అలాంటి త్రేపు.
0: ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు ఈట్ డిటర్మిన్స్ ద టేస్ట్ ఆఫ్ ద బెల్చ్ దట్ యు గెట్.
1: ఎలాంటి పిండో అలాంటి రొట్టె.
0: The flaw in turn determines the bread that
1: you get. గురువులు మంచివారిగా ఉండినప్పుడే శిష్యులైనటువంటి పిల్లలు కూడాను మంచిగా అభివృద్ధి కాగలరు.
0: In the same manner, it is the guru, the teacher, who determines the qualities of the students who are going to come.
1: ఈనాటి బాలబాలికలే భవిష్యత్తులో తగినటువంటి ఆదర్శ పురుషులు.
0: Today's boys and girls are tomorrow's ideals.
1: కనుక ఈ ఆదర్శ మార్గాన్ని అందించేటువంటి ఒక బాలబాలికలను సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి స్థితిలో రాజబాటలో వీడిని నడిపించడానికి అధ్యాపకులు పూనుకోవాలి.
0: సో ఇట్ ఈస్ నౌ బౌండ్, ద టీచర్స్ ఆర్ బౌండ్ ఆన్ ట్రెడింగ్ దిస్ రాయల్ పాత్ వేర్ ఇన్ దే విల్ లీడ్ దీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే టు ఐడియల్స్ అండ్ మోడల్ సిటిజన్స్ ఆఫ్ టుమారో.
1: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు అనేటువంటి యొక్క ప్రధానమైనటువంటి పంచసూత్రములను ఈ పిల్లల హృదయాలతో నింపాలి.
0: You must fill the hearts of these young tiny ones with these five qualities of satya, dharma, ahimsa, shanti and prema.
1: Pavitra bharatodharakulainatundi ee pillali yokka hrudayanni ee naatu nundi ee manamu parishuddhamu gaavinchadaniki taginatundi krushi cheyali.
0: These children of today are going to be the leaders of tomorrow. Therefore, try to cleanse and purify them now.
1: మొట్టమొదట మనము మానవుడము అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించాలి.
0: At the very outset, try to understand this meaning and the significance of this manava.
1: లోకములో సుఖము సంతోషాన్ని అనుభవించుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి కృషులు మనం చల్పుతున్నాము.
0: In this world again, we embark on any number of exercises in order to get these joy and happiness and a sense of comfort.
1: ధన కనక వస్తు వాహనాదులు ఉండినంత మాత్రమున మనం సుఖపడగలము అనేటువంటి యొక్క అభిప్రాయము ఇది చాలా పొరపాటు.
0: Now just because you have wealth, you have money, you have positions of authority, to think that you are happy is a meaningless thing.
1: లోకములో ధన ధాన్య కనక వస్తు వాహనాదులు ఉండినటువంటి భోగరాజులు ఎంతమంది లేరు.
0: In this world again, countless are the numbers of people who have all these material possessions.
1: ఈ కుబేరులు ఎంతమంది లేరు.
0: There are any number of wealthy people, kuberas in the world.
1: కానీ వారందరూ కూడాను శాంతిని అనుభవిస్తున్నారా.
0: But are they experiencing shanti?
1: కేవలము వస్తు వాహనాదులతో భౌతికమైనటువంటి సుఖమును అనుభవించవచ్చును కానీ మానసిక శాంతికి ఈ వస్తు వాహనములకు ఎట్టి సంబంధము లేదు.
0: These material possessions, wealth and comforts etc. might confer on you temporary joys and happiness, never can give you peace of mind or heart.
1: నిజముగా ధన కనక వస్తు వాహనాదుల్లోనే శాంతి ఉండినట్లయినా ఛత్రపతి శివాజీ ఎందుకు సమస్త రామదాసును ఆశ్రయించాడు.
0: Now if it were true that these material possessions were to confer this mental peace on a person, why then did Shivaji have to go to Sant Ramadas to secure peace?
1: అనేక శక్తి సామర్థ్యముతో వీరులు ధీరులు గంభీరులైనటువంటి పాండవులు ఎందుకు కృష్ణుని ఆశ్రయించారు?
0: In the same manner, the Pandavas, the mighty ones who had everything that they could possibly have, why did they go and seek surrender at the lotus feet of
1: Krishna? రాజయోగములో ప్రధాన స్థానమును ఆక్రమించినటువంటి ఆశ్రయించినటువంటి యొక్క జనక మహారాజు ఎందుకు గురువులను ఆశ్రయిస్తూ వచ్చాడు?
0: The first and foremost among them in this path of Raja Yoga was Janaka, the king Janaka. But he in turn went and he had to secure peace at some other place.
1: సూరవీర గంభీరుడైనటువంటి దశరథ మహారాజు ఎందుకు వశిష్ఠుల వారిని ఆశ్రయిస్తూ వచ్చాడు?
0: Likewise, Dashrath, the mighty one, invincible, why did he go to Vasishtha?
1: కనుక ఈ వస్తువాహనాదుల్లో ధనకనకాదుల్లో ఏమాత్రం కూడా శాంతి లేదనేటువంటిది మనము దీనిని చూసి అర్థం చేసుకోవచ్చు.
0: సో లుకింగ్ ఎట్ సచ్ అనాలజీ వి షుడ్ ట్రై అండ్ సీ దట్ దేర్ ఇస్ నో ట్రూ కంఫర్ట్ ఆర్ జాయ్ ఆర్ పీస్ ఇన్ దీస్ వరల్డ్లీ పొజిషన్స్.
1: శాంతి తన హృదయ స్థాయి ఎందున్నటువంటిదే కానీ బాహ్య ప్రపంచంలో లభించేటువంటిది కాదు.
0: శాంతి ఇస్ సంథింగ్ విచ్ కెన్ బి సెక్యూర్ ఫ్రమ్ యువర్ హార్ట్ యాజ్ సచ్ నాట్ ఫ్రమ్ ద వరల్డ్ అవుట్ సైడ్.
1: సక్రమమైన మార్గాన్ని మనం అవలంబించినప్పుడే ఆశ్రయించినప్పుడే శాంతి మన వశమవుతుంది.
0: When you are following the path that is desirable, certainly shanti is yours.
1: ఏ ప్రదేశములో వస్తువును మనం కోల్పోతుమో ఆ ప్రదేశం నుండి తిరిగి ఆ వస్తువును వెతకడానికి ప్రయత్నించినా ఆ వస్తువు మనకు లభించగలదు. కానీ ఇంటిలో వస్తువును పోగొట్టుకుని వీధిలో మనం వెతుకుతూ కూర్చుంటే మనకు లభించేటువంటిది కాదు.
0: If you look for a thing that you have lost at the spot where you have lost it, you can most probably get it back. You lose a thing in the house, look for it in the marketplace, how can you get it?
1: Kanuka mana hrudayamlo pogottukunnatundi shantini hrudayamlone vetukovali kani bahya prapanchamlo vetukana labhinchetundi kada.
0: In the same manner, you have lost this peace in your heart, look for it in your heart again, not in the world outside.
1: కనుక ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనేటువంటిది మన హృదయంలో ఉండినటువంటి యొక్క అంతర్భూతములే.
0: సో హియర్ ది సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస దే వెరీ మచ్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: ఈ అంతర్భూతమును సాక్షాత్కరింప చేసుకున్నప్పుడే మానవత్వాన్ని మనం గుర్తించిన వారమవుతాం.
0: దే ఆర్ వెరీ మచ్ లేటెంట్ ట్రై టు బ్రింగ్ దెమ్ టు ద ఫోర్ లెట్ దెమ్ సర్ఫేస్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్
1: ఈ మానవత్వాన్ని గుర్తించినంత వరకు కూడా మనం మృగములనే చెప్పవచ్చు.
0: దెన్ యూ హావ్ అండర్స్టూడ్ యువర్ ఓన్ వాల్యూస్ అండ్ సో లాంగ్ యాజ్ యూ హావ్ నాట్ అండర్స్టూడ్ యు ఆర్ అకిన్ టు ద బీస్ట్.
1: కనుక మృగము మృగజన్మను అనుసరించి మృగజాతిలో జన్మించి అది మృగం అనిపించుకోవటం సాధ్యమవుతుంది.
0: Now for the animal or the beast to be born as part of the animal kingdom, to live along and make die as a beast is natural to it.
1: మనము మానవ జాతిలో జన్మించి మృగములుగా అనిపించుకోవటం అనేటువంటిది ఇది చాలా విరుద్ధమైనటువంటిది.
0: But then you are born of the human race, you are being dubbed as akin to a beast. This is quite unnatural.
1: కనుక మనము మానవుడు అనేటువంటి సార్థక నామాన్ని అందుకొనవలనన్న మన హృదయ స్థాయి అయినటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు లివ్ అప్ టు దిస్ ఐడెంటిటీ ఆఫ్ మానవ దెన్ ట్రై అండ్ లుక్ ఫర్ దీస్ ఫైవ్ క్వాలిటీస్ సత్య ధర్మ అహింస
1: ఈ మానవత్వం ఏనాడు మనం ఆవిర్భవించునో ఏనాడు మనం సాక్షాత్కరించుమో
2: ఆనాడే దేశములో తగినటువంటి శాంతి భద్రతలు ఏర్పడతాయి.
3: The day when you have come face to face and you have experienced these five qualities, that will be the day of peace and joy for the world at large.
2: దేశములో శాంతి భద్రతలు నెలకొల్పవలనన్నను, లోక కళ్యాణము గావించవలనన్నను, జనసేవలు చేయవలనన్నను ఈ పవిత్రమైన గుణములు మనకు ఆధారములుగా ఉంటుండాలి.
3: If you wish to establish peace and joy and prosperity and the welfare of all beings in all lands and climes, then it is necessary that these five qualities have to be understood thoroughly and experienced.
2: మమాత్మ సర్వభూతాత్మ అన్నటువంటిగా నా యొక్క హృదయమునందు ఉన్నటువంటి పంచభూతములే సర్వల హృదయమునందు కూడా ఉన్నవనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
3: Like you must understand that these five qualities, these five elements which are all pervasive in this creation, these five qualities are also very much to be found and secured in your heart.
2: ఇది కేవలం చదువుతో లభించేటువంటివి కాదు.
3: This is something which cannot be secured through your education.
2: గురుబోధంతో లభ్యమయ్యేటువంటివి కాదు.
3: Not through the preachings of your guru.
2: ఇంకే పెద్దలైనప్పుడు అందించేటువంటివి కాదు ఇవి.
3: Not something which the elders can possibly give them.
2: ఎవరికి వారు ప్రయత్నపూర్వకంగా సాధించి దీనిని అనుభవించాలి.
3: Each one unto one's own. One has to make an effort to get them.
2: కనుక ఇట్టు పవిత్రమైనటువంటి యొక్క పంచ ప్రాణముల సమానమైనటువంటి యొక్క ఈ పంచ అంతర్భూతములను మనము అభివృద్ధి పరచుకోవడానికి తగిన కృషి చేయాలి.
3: సో దీస్ ఫైవ్ లైఫ్ గివింగ్ క్వాలిటీస్, దీస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ లేటెంట్ ఇన్ యూ, ట్రై టు అండర్స్టాండ్ దెమ్, ట్రై టు బ్రింగ్ దెమ్ టు ద ఫోర్, నరిష్ దెమ్ అండ్ సస్టైన్ దెమ్.
2: మానవత్వము మానవత్వము మానవత్వం అని పేరుతో మాత్రం ఉచ్చరిస్తున్నంత మాత్రము మనకి ఇది లభ్యం కావు.
3: We wish to be called as belonging to the human race. We go on going over it without understanding what
2: it is. క్షణము కూడా ఇవి మన యొక్క అనుభూతిలో ఆచరణలో దీనిని పెట్టి మనము అందించడానికి ప్రయత్నించాలి.
3: సో వాట్ ఎవర్ యూ కాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ హ్యూమన్ వాల్యూస్, ట్రై టు అండర్స్టాండ్ దెమ్, ట్రై టు ఎక్స్పీరియన్స్ దెమ్ ఇన్ యువర్ డైలీ కాంటాక్ట్.
2: కనుక మనము అనుభవించడానికి తగినటువంటి యొక్క అవకాశం కూడా లభించింది. ఈ సదవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని సాధ్యమైనంత వరకు మనలో ఉన్నటువంటి మృగగుణములను దూరం చేసుకుని ఈ పవిత్రమైనటువంటి మానవ గుణాన్ని మనం పోషించుకోవాలి.
3: సో హియర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ దట్స్ కమ్ అవర్ వే ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దీస్ క్వాలిటీస్ ది హ్యూమన్ వాల్యూస్ అండ్ ట్రై టు ఫర్దర్ దెమ్ అండ్ దేర్ బై ట్రై టు రిమూవ్ ఎనీ ట్రేసెస్ ఆఫ్ యానిమాలిటీ ఇన్ యూ అండ్ ట్రై టు బికమ్ వన్.
2: ఈనాడు దేశములో కలుగుతున్నటువంటి అల్లకల్లోలములకు మూల కారణము మానవత్వాన్ని కోల్పోవటమే.
3: The chaos and agitation that you see all around you in this world at large is because a person has lost his moorings.
2: ee manavattame undinatunte manavulu ee vidhamainatunte oka alajananu srushtinchadaniki prayatincharu.
3: A person who has understood the essence of one's own existence, the human values, would never embark on such exercises.
2: Mruga gunamulu manavudi yendu atiga balchipoyinavi.
3: These animal qualities have strengthened in a human being now.
2: ee balamainatunte ee gunamulanu manam anchadaniki మనం మానవత్వం అనేటువంటి గుణములను అభివృద్ధి గావించుకోవాలి.
3: దీస్ పవర్ఫుల్ బీస్టియల్ క్వాలిటీస్ హ్యావ్ టు బి పుట్ ఎన్ ఎండ్ టు. టు డూ దాట్
2: చీకటికి పోవాలంటే దీపాన్ని అంటించాలి.
3: టు డూ దాట్ యువర్ ఓన్ క్వాలిటీస్ విల్ హావ్ టు కమ్ టు ద ఫోర్ జస్ట్ యాజ్ యు వాంట్ టు డ్రైవ్ అవే డార్క్నెస్.
2: దానిని త్యాగం చేయక మరొక పదార్థం మనకు లభించదు.
3: టు డ్రైవ్ అవే డార్క్నెస్ యు హావ్ టు లైట్ ఎ ల్యాంప్. వితౌట్ సాక్రిఫైసింగ్ వన్ యు కెనాట్ గెట్ ది అదర్.
2: దుర్గుణాలను దూరం తీసుకోవాలంటే సద్గుణాలను మనం పోషించుకోవాలి.
3: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఆల్ ద బ్యాడ్ ఈవిల్ ట్రైట్స్ దెన్ ట్రై టు
2: సమత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలంటే అసమత్వాన్ని మనం దూరం నెట్టాలి.
3: ట్రై టు స్ట్రెంగ్థెన్ ద గుడ్ క్వాలిటీస్. ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ దిస్ బ్రాడ్ విజన్, థ్రో అసైడ్ యువర్ నారో విజన్.
2: కనుక దుర్గుణాలను మనం దూరం చేసినప్పుడే మనలో ఈ పవిత్రమైన సద్గుణాలను పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది.
3: When you have removed these bad qualities in you, certainly the good qualities in their own way will come to you.
2: రెండు ఒక్క హృదయములో చేరడానికి వీలు కాదు.
3: Both cannot take shelter in the same heart.
2: ఈ టంబ్లర్ లో జలం ఉంటుంది.
3: There is water in this tumbler.
2: ఈ టంబ్లర్ లోపల పాలు నింపాలనుకుంటే ఈ జలమును పారబోయాలి.
3: Now you want to fill the tumbler with milk, so you have to throw away this water.
2: అదే విధంగానే మన హృదయము లోపల పవిత్రమైన గుణములను నింపుకోవాలంటే మన హృదయంలో ఇంతకు పూర్వం ఉండినటువంటి యొక్క దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి.
3: ఇన్ ద సేమ్ మేనర్ యు వాంట్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ గుడ్ క్వాలిటీస్ నౌ, త్రో అవే ద బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్.
2: ఈ విధమైనటువంటి పరిశుద్ధము గావించుకునేటువంటి యొక్క సమావేశమే మన యొక్క హ్యూమన్ వాల్యూ సమావేశం.
3: సో ఆ హ్యూమన్ వాల్యూస్ ప్రోగ్రామ్ హియర్, దిస్ అసెంబ్లీ ఈజ్ మెన్ ఫర్ సచ్ అన్ ఎక్సర్సైజ్, దిస్ క్లెన్సింగ్ ఆపరేషన్.
2: కనుక ఈ సమావేశంలో సాధ్యమైనంత వరకును మనం ప్రయత్నపూర్వకంగా సాధించడానికి పూనుకోవాలి.
3: So whatever is ahead of us, we should try to achieve these goals.
2: Human value anaga manavattam manavattam aneetundi manam cheppukuntu enni samvatsaralaina kodanu ilanti samaveshamu jarupukuntu potunte idi prayojanam ledu.
3: You keep going over this phrase, human values, time and again, any number of times. All your life is spent thus. What are you really achieving?
2: అనేక ప్రాంతముల నుండి అనేక విధములుగా కూడాను కష్టములకు నష్టములకు దుఃఖములకు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఈ స్థానంలో ప్రవేశిస్తున్నాము.
3: Now making any number of sacrifices, undergoing any number of difficulties, we have come here from distant places.
2: ఆర్థికంగా కూడాను అనేక విధములైనటువంటి యొక్క బాధలను అనుభవిస్తూ ఈ ప్రవేశం చేస్తున్నాము.
3: For this conference, we have also sacrificed monetarily and undergone many physical difficulties.
2: ఈ చేరినందుకు దీనికి తగినటువంటి ఫలితాన్ని కూడా మనము అనుభవించినప్పుడే ఈ కష్టములు నష్టములు దుఃఖములు పడినందుకు తగినటువంటి ఒక ఫలితం ఏర్పడుతుంది.
3: To come and take part in these deliberations. Having come now, we should try to make the best of our stay here. That will be a true reward for all the difficulties that we have experienced.
2: మన హృదయాలను పరిశుద్ధం చేసుకొనక ఎన్ని సమావేశంలో మనం ప్రవేశించినప్పటికీ ఇది ప్రయోజనం ఉండదు.
3: Without cleansing our hearts, we take part in a number of conferences and deliberations. It's of no use.
2: సత్యమును మనం వచించడానికి ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ దీనిని మనం సాధించడానికి పూనుకోవాలి.
3: Now to utter truth, that should be our aim, come what may.
2: సత్యము కేవలం వాక్కుతో ఉచ్చరించడం మాత్రమే సత్యము కాదు.
3: Then again, merely uttering truth does not connote upholding the validity of truth.
2: ఈ సత్యము కూడాను మనోవాక్కాయములతో ఇమిడ్చాలి.
3: This truth should become one with your thought, word and deed.
2: మనము చేసే పనులు ఎందుకని చెప్పే మాట ఎందుకని తలచే తలంపులు ఎందుకని సత్యమైనట్టుగా నిరూపించాలి.
3: ఇన్ ద వర్డ్స్ దట్ వి ఆచర్, ఇన్ ద డీడ్స్ దట్ వి పెర్ఫార్మ్, ఇన్ ద థాట్స్ దట్ వి థింక్, దిస్ సత్య ట్రూత్ షుడ్ బి పారమౌంట్.
2: ఇంకా ధర్మము, ధర్మం అంటే ఏమిటి? సత్యాన్ని అనుసరించినటువంటి ప్రవర్తనే ధర్మము.
3: దెన్ యూ కమ్ టు దిస్ ధర్మ. వాట్ ఈస్ ధర్మ? యు ఆర్ మియర్లీ ట్రాన్స్లేటింగ్ దిస్ ట్రూత్ ఇన్ యువర్ యాక్షన్స్, దట్ ఈస్ ధర్మ.
2: కనుక ఈ సత్యాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నించడమే సరి అయినటువంటి ధర్మము.
3: సో ట్రాన్స్లేటింగ్ దిస్ truth in your actions proper, experiencing it, that is dharma.
2: కనుక ఈ సత్య ధర్మములు రెండింటిని ఏకీభావం గావించి హృదయములో సంకల్పించుకోవటమే ఇదే శాంతి.
3: So with the satya and dharma firmly established in your heart, that constitutes
2: ఈ సత్య ధర్మ శాంతిని మూడింటిని కూడాను సరైనటువంటి రీతిగా అర్థము గావించుకున్నప్పుడే అహింస.
3: That is shanti. And once you have these three, satya, dharma, shanti, and that is shown up in your actions, that becomes ahimsa on its own.
2: Aithe ivanni ikkudunu prema pravahamulo undinatundi binduvule.
3: But then all these are mere drops in this flow of love.
2: Kanukane premanu manamu sarinitti aadharanga teeskoni premane prananga manam bhavinchi ee premato etti karyamulu chesinappudikini ivanni ikkudunu manavatvanike chendutuntayi.
3: So it is this prema which is at the primary base of all. That should be your prop, that should be your support, and thereby you must lead your life.
2: Kanuka premanu vaaku roopanga manu uchcharinchinappudu adi satyanga maarutundi.
3: So now this love uttered in the form of a word, that becomes satya or truth.
2: Prema aacharana roopamulo pettinappudu adhe dharmam avutundi.
3: Love in action, that becomes dharma.
2: Prema ఒక విచారణ రూపంలో మనం చింతించినప్పుడు అదే మనకు శాంతిగా ఏర్పడుతుంది.
3: దిస్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ థాట్ ఇన్ యువర్ మైండ్, దట్ బికమ్స్ శాంతి ఆర్ పీస్.
2: ప్రేమనే అర్థము చేసుకుంటే అదే అహింసగా మారిపోతుంది.
3: అండ్ యు హావ్ అండర్స్టుడ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ లవ్, దట్ బికమ్స్ అహింస బై ఇట్సెల్ఫ్.
2: కనుక సత్య ధర్మ శాంతి అహింసలు అనేటువంటి నాలుగింటి ఎందుకును ప్రేమ ప్రధానమైనటువంటి ప్రాణంగా ఉంటుండాలి.
3: సో ఫర్ దీస్ ఫోర్, సత్య ధర్మ అహింస అండ్ శాంతి, love is the quintessence of these qualities.
2: ee premanu swartharahitamainattidiganu saprayojanam kaanattidiganu visalamainatti bhavamato undeyattidiganu manam marchukovali.
3: This love should not be selfish, it should be selfless, it should be broad in its outlook and perception.
2: ee chaduvi manam ee naadu chadavalsina chaduvu.
3: This is the type of knowledge or education that we must get today.
2: Prahladudu kodanu cheppadu తన తండ్రి దగ్గరకు వచ్చి, నాయన నీవు చదివినటువంటి చదువులు ఏమిటని చెప్పమని అడిగినప్పుడు,
3: ప్రహ్లాద హ్యాడ్ దిస్ టు సే వెన్ హిస్ ఫాదర్ అప్రోచ్డ్ హిమ్ అండ్ సెడ్ ఓ సన్ వాట్ ఇస్ దట్ యు హావ్ మాస్టర్డ్, వాట్ ఇస్ దట్ యు హావ్ లెర్న్డ్. ప్రహ్లాద ఆన్సర్డ్,
2: చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు.
3: హి ఆన్సర్డ్, ఓ ఫాదర్ ఐ హావ్ అండర్స్టుడ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ టు బి అండర్స్టుడ్ అండ్ లెర్న్డ్.
2: ఏమిటి ఆ చదువు చెప్పమన్నప్పుడు, సర్వమునకు ఆధారభూతమైనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకోవటమే నిజమైన చదువు అన్నాడు.
3: What is this quintessence of knowledge that you have mastered, O son? Prahlada answered, it is that this Atma Bhava, that is at the undercurrent of all that is to be learned.
2: Kanukane Bhagavad Gita yandu adhyatma vidya vidyanam anin.
3: Therefore the Bhagavad Gita says, true education or knowledge is spiritual knowledge or education.
2: ఆధ్యాత్మిక విద్య అనగా కేవలం జప జ్ఞానములతో యజ్ఞ యాగాది కృతములతో ఉండేటువంటిది కాదు ఆధ్యాత్మిక విద్య. ఆత్మతత్వాన్ని గుర్తించిన విద్య ఆధ్యాత్మిక.
3: Now the spiritual education does not mean that you perform japa or do tapas. What it means is you have understood your nature, the atma proper.
2: ఈ ఆత్మతత్వం ఏ రీతిగా మనం గుర్తించడానికి వీలవుతుంది?
3: How can we understand the nature of this atma?
2: మనలో నింపుకున్నటువంటి యొక్క ఈ పశుగుణములను మనం దూరం చేసుకోవాలి.
3: These animal qualities that have taken residence should
2: not be thrown out.
3: Now these qualities have taken shelter over a period of many lifetimes.
2: కనుక దీనిని సాధన సంపత్తి వల్ల దీనిని దూరం చేసుకోవడానికి సాధ్యమవుతుంది.
3: So through the process of sadhana we can certainly remove them.
2: సాధన అనగా ఏమిటి?
3: What is sadhana?
2: కేవలము ఒక పవిత్రమైనటువంటి భావంతో మనము దివ్యత్వం అనేటువంటి దాన్ని చింతించటమే సాధన.
3: విత్ దిస్ సేక్రెడ్ ఫీలింగ్ ఇన్ అస్ టు థింక్ థాట్స్ ఆఫ్ ద డివైన్, దట్ ఈస్ సాధన.
2: ఏది గమ్యము, ఏది సత్యము, ఏది కీలకము, ఏది మూలము, దీనిని గుర్తించుకోవటమే నిజమైన ఆధ్యాత్మికము.
3: And true spirituality consists in knowing your goal, in your destination, the process proper, and that which permeates everything.
2: కనుక ఇలాంటి పరిశోధనల చేతను, పరిశీలన చేతను మన పారమాత్మిక మార్గంలో ప్రవేశించి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని గుర్తించడము ప్రతి వ్యక్తి కూడాను అత్యవసరం.
3: సో ఇట్ ఈస్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరింగ్ అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ వన్ నీడ్స్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ వన్స్ ఓన్ డివైన్ సెల్ఫ్.
2: దీనిని గుర్తించడానికి ప్రయత్నించదగినటువంటి వారు మాత్రమే ఈ హ్యూమన్ వాల్యూలో అనగా ఈ మానవత్వం అనేటువంటి విద్యలో ప్రవేశించినందుకు తగినటువంటి ఒక కృషి చేయాలి.
3: So those of you who have embarked on this exercise of human values and imparting them to the others should first of all understand this primary spiritual lesson.
2: పిల్లలకు ఏదో కొన్ని శ్లోకములు చెప్పటము, ఏదో కొన్ని వేదాంత వాక్యములు వాళ్ళకి ఉచ్చరించడం చేయటము, వాళ్ళకి ఏదో కొన్ని కంఠస్థములుగా నేర్పటము, ఇంత మాత్రంతోనే మన యొక్క కర్మ నెరవేరిందని భావించరాదు.
3: Now you should not think that having taught the children how to recite a few slokas or some contents of the Vedas or a few other things your job is done.
2: అనేక మంది పిల్లలకు భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు నేర్పుతున్నారు.
3: Now you shouldn't think that is over. Like you do, try to teach children the slokas in the Bhagavad Gita.
2: అవసరమే.
3: Certainly, to a certain extent, you must teach.
2: కానీ దీని అన్నింటికీ ఆధారమైనటువంటి ఒక గుణములను మొట్టమొదట నేర్పి తదుపరి వీటిని నేర్పడానికి పూనుకోవాలి.
3: So teaching them the slokas is okay, all right. But at the same time, you must also try to make them understand what is contained deep within.
2: పునాది భద్రంగా వేయకుండా ఎంత అందమైనటువంటి భవనం కట్టి గాని ప్రయోజనం ఏమిటి?
3: Now you might have a beautiful mansion to behold, but the support is not secure. What's the use?
2: కనుక పిల్లల హృదయాల్లో మొట్టమొదట సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనేటువంటి భద్రమైన పునాదిని వేయాలి.
3: Therefore, lay this firm foundation in these tender hearts of these
2: such as ఆత్మని ఆధారంగా చేసుకుని విద్యార్థులు కావలసిన శ్లోకాలు వారే ఉచ్చరించుకుంటారు.
3: సత్య ధర్మ అహింస శాంతి అండ్ ప్రేమ. With this firm foundation, the students on their own will start learning the slokas.
2: ఈ పునాదులు భద్రము చేయకుండా ఎన్ని విధములైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేసినప్పటికీ, ఎన్ని బోధనలు సలిపినప్పటికీ, ఇవి కేవలము కాలము వ్యర్థము.
3: If this foundation is not firm and secure, you go on teaching any number of slokas and the like, it will all be rendered a futile exercise.
2: భౌతిక విద్యలు కూడాను అవసరమే.
3: Certainly, to a certain extent, worldly
2: సంబంధమైనటువంటి వ్యవహారములు కూడాను అవసరమే.
3: Worldly knowledge and education also is necessary.
2: కానీ ఏ కర్మలు చేసినా, ఏ సంకల్పములు సంకల్పించినా, ఇవి అన్నింటి ఎందుకును ఈ సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటి పవిత్రమైనటువంటి ఒక శబ్దములు ఆధారభూతములై ఉండాలి.
3: బట్ ఇన్ డూయింగ్ ఆల్ దీస్ అండ్ డిశ్చార్జింగ్ వన్స్ రెస్పాన్సిబిలిటీస్ యూ షుడ్ నో దట్ సత్యధర్మ అహింస శాంతి అండ్ ప్రేమ షుడ్ బి ద గైడింగ్ ఫ్యాక్టర్.
2: కనుకనే మానవుడు జన్మించినందుకు దీని రహస్యాన్ని కూడాను గుర్తించుకోవాలి.
3: సో హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ట్రై టు అండర్స్టాండ్ ద సీక్రెట్ ఆఫ్ దిస్.
2: నరజన్మం ఎత్తినందుకు సరగున మోక్షం ముగునట సార్థకం.
3: సో హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు బి లిబరేటెడ్ దట్ ఈస్ యువర్ ప్రైమరీ గోల్.
2: మరి ఇతర జన్మములలో పరమరయకు కోరునట్టి అవకాశములు లేవు.
3: But in no other life form, to no other life form is such a chance given of liberating oneself.
2: ఈ ఏ విధమైన పట్టి ఇబ్బందులు కలిగినప్పటికీ మనము దీనిని పూర్తిగా సాధించడమే అనేటువంటి యొక్క సంకల్పాన్ని మనం బలపరచుకోవాలి.
3: Any number of difficulties might come our way in securing this goal proper, but we should move on.
2: కూటికి లేక కష్టములు కోటికి వచ్చిన ఆలుబిడ్డలను కూలిన గృహము కాలిన సర్వము కొల్లబోయినను.
3: You don't have enough to eat, you have lost everything, you have lost your family, you are up against any number of difficulties.
2: Kadapata deha jajyamula brogginanainanu.
3: And in the end you may even have to sacrifice this body of yours.
2: మానవత్వమున్ వీడగరాదు.
3: నెవర్ లెట్ గో యువర్ హ్యూమన్ వాల్యూస్, ద వాల్యూస్ ప్రాపర్ అటాచ్.
2: ఎలాంటి ఇబ్బందులు కలిగినప్పటికీ, ఎలాంటి నిష్ఠూర నిందములకు పాల్పడినప్పటికీ మన మానవత్వాన్ని కోల్పోరాదు.
3: You might be up against any number of difficulties and tribulations and difficulties as such. You might be up against ridicule and criticism, but never let go of this.
2: దీక్షను మనము హృదయములొ నాటుకొని పోయే రీతిగా మనము సాధించాలి.
3: It is this firm resolve that should be planted firmly in your hearts.
2: అప్పుడే

0: ఈ యొక్క పంచభూతములలో ఈ భూతములు కూడా ప్రధానమైనటువంటివి.
1: సో ఈవెన్ అమంగ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఈస్ పారమౌంట్.
0: మొదటిది, మనం ఆహారాన్ని దుర్వినియోగం చేయరాదు.
1: ఫస్ట్ థింగ్ ఇస్ వి షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్.
0: రెండవది, మనము ధనమును వ్యర్థము చేయరాదు.
1: సెకండ్లీ, డు నాట్ వేస్ట్ మనీ.
0: ఎందుకనగా ఫుడ్ ఈస్ గాడ్.
1: బికాస్ ఫుడ్ ఈస్ గాడ్.
0: ఎందుకనగా ఆహారమే దైవం.
1: బికాస్ ఫుడ్ ఈస్ వెరీలీ గాడ్.
0: అన్నం బ్రహ్మం అన్నారు.
1: లైక్ దే సే ఫుడ్ ఈస్ బ్రహ్మ.
0: కనుక ధనము మిస్యూజ్ ఆఫ్ మనీ ఈస్ ఈవిల్ అన్నాడు.
1: లైక్ వైజ్ మనీ మిస్యూజ్ ఆఫ్ మనీ ఈస్ ఈవిల్.
0: కనుక ధనము కూడాను ఒక లక్ష్మి సమానమైనటువంటిది.
1: సో మనీ ఈస్ అకిన్ టు గాడెస్ లక్ష్మి. డు నాట్ వేస్ట్ ఇట్.
0: కనుక ఇలాంటి ధనాన్ని కూడా మనము దుర్వినియోగం చేయరాదు.
1: సో సచ్ ఎ మనీ ఆల్సో షుడ్ నాట్ బి వేస్టెడ్ బై.
0: ఇంకా మూడవది కాలము.
1: దెన్ వి కమ్ టు టైం.
0: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలతత్వమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. డోంట్ వేస్ట్ టైం. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: Now this idea of time again, God himself is proclaimed as the very embodiment of time, as one who transcends time, who has no limitations of time. Now such a time which is so sacred and noble should not be wasted. Time waste is life waste.
0: Inka nalugodi, energy, adhe mana atma shakti.
1: Then we come to the fourth component, energy, that is your atma shakti.
0: Ee deham oka matter.
1: Now body is matter.
0: Idu oka padarthamu.
1: This is a material entity.
0: ఇది అది ఒక శక్తి.
1: Whereas that is energy.
0: శక్తి లేని పదార్థము, పదార్థము లేని శక్తి ఉండటకు వీలు కాదు.
1: Matter without energy, energy without matter cannot exist.
0: Matter and energy, రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: Because matter and energy, these two together give you a human being.
0: మనము ఎనర్జీని వేస్ట్ చేస్తామా, ఆత్మశక్తిని వృథాపరిచితమా, మన జీవితమే వృథా
1: అయిపోతుంది. If you are wasting energy, then you are wasting your life as such.
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి దాని లోపల మనం ఏ కించిత్తు కూడా వృధా చేయడానికి ప్రయత్నించకూడదు.
1: సో హియర్ యూ హ్యావ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ షుడ్ నాట్ వేస్ట్. వేస్ట్ ఎ థింగ్, యూ హావ్ వేస్టెడ్ యువర్ లైఫ్.
0: కనుక మనం ఈ సమావేశంలో చేరడానికి కాలాన్ని మనం వేస్ట్ చేస్తున్నాం.
1: సో హియర్ ఇన్ ఆర్డర్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ వీఆర్ వేస్టింగ్ టైమ్, వీఆర్ స్పెండింగ్ టైమ్.
0: ఫుడ్ ను మనం వేస్ట్ చేస్తున్నాం.
1: వి ఆల్సో పార్టేకింగ్ ఆఫ్ ఫుడ్.
0: ఇంకా డబ్బులు వేస్ట్ చేస్తున్నాం.
1: ఆల్సో వేస్టింగ్ మనీ.
0: ఎనర్జీని వేస్ట్ చేస్తుంది.
1: వేస్టింగ్ ఎనర్జీ.
0: అయితే ఇది ఎప్పుడు వేస్ట్ అవుతుంది? మనం ఈ సంకల్పించినటువంటి ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలను ఆచరణలో పెట్టకుండినప్పుడు ఇవన్నీ వేస్ట్ అవుతాయి.
1: సో ఇట్స్ ఎ కేస్ ఆఫ్ ఎక్స్పెండింగ్ దస్ ఫార్. దే విల్ ఆల్ టర్న్ టు బి వేస్ట్. యు నాట్ అండర్స్టూడ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ వాల్యూ.
0: నిజముగా సత్య ధర్మ శాంతి ప్రేమలను మనము ఆచరణలో పెట్టిన ఇవన్నీ వేస్ట్ అవుతాయి, నాట్ వేస్ట్.
1: And when you're not been able to understand the meaning of these satya dharma, ahimsa, shanti, prema, once you have understood them, then they become taste, not waste.
0: Idhe mana yokka jeevitamu.
1: This is our life.
0: Deeni yokka taste nu manam anubhavinchali kani waste nu manam cheyakoodadu.
1: So try to experience the taste of this life. Do not fritter it away. Do not waste it away.
0: Ee bhautika sthitho manam ye maatram kodunu deenini sampadinchukolemo.
1: Now this is something which you cannot get through these physical means.
0: Kanuka aadhyatma sthrini manam sampadinchali.
1: Don't go for this material wealth or possessions. Go for this spiritual wealth.
0: ఇలాంటి మానవత్వాన్ని మనం నిలుపుకోవడానికి ప్రయత్నించాలి.
1: It is this existence of ours that we must uphold.
0: ఈనాడు లోకములో ఉండేటువంటి సర్వ విధమైనటువంటి అశాంతిని మనం దూరం గావించవలనన్న మన మానవత్వాన్ని అభివృద్ధి గావించి, ఈ అభివృద్ధి గావించినటువంటి మానవత్వాన్ని ప్రచార ప్రబోధనలో మనము ఆచరణ రూపమైనటువంటి రీతిలో మనం అందించినప్పుడే ఈ లోకము నిత్య కళ్యాణ పచ్చని తోరణంతో కిలకిలలాడుతూ కలకల నవ్వుతుంది.
1: Today the human race has to march forward. Then it is the human values that have to be brought to the fore, and it is they which should reign supreme, and that will be the day of prosperity, peace and joy and well-being and welfare all
0: manam palla pallalona praveshinchi ee manavattam anetunte vilavulu prati vyaktiki ni bodhinchadaniki kunukovali.
1: We must embark on this exercise of going out to every village and try to teach them the idea of these human values.
0: ప్రతి విద్యాలయంలో కూడా మనం ప్రవేశించాలి.
1: Try to go into the portals of every college and school.
0: పవిత్ర హృదయాలైన బాలబాలికలకు ఈ మానవత్వాన్ని చక్కగా బోధించాలి.
1: Try to teach these sacred tender hearts the ideas of the human values.
0: అప్పుడే భవిష్యత్తులో భారతదేశం అనేటువంటిది చక్కని ఆధ్యాత్మికోన్నతిని అందుకోగలదు.
1: So only then will the future of the country, this Bharat Desh, will stand firm.
0: ఈ భారతదేశం అనేటువంటి దాని యొక్క అంతరాత్మని కూడా మనం గుర్తించాలి.
1: We should also understand the meaning of this Bharat Desh.
0: బానగా ప్రకాశము.
1: Bhavik means effulgence.
0: Rati అనగా దీనిని ఆశించటము.
1: Rati means one which takes shelter.
0: కనుక ప్రకాశమైనటువంటి యొక్క వెలుతురును ఆశించేటువంటిదే భారతదేశము.
1: So you are trying to aspire for this effulgence. That is
0: అనగా జ్ఞాన భాస్కరుని ఆశించేటువంటిది భారతదేశము.
1: That means Bharat Desh is that which wants to go for this effulgence.
0: అనేటువంటి అంధకారాన్ని ఆశించేటువంటిది కాదు భారతదేశము.
1: Which aspires for this effulgent sun, not something

0: aspires for the darkness.
1: దివ్యమైన పవిత్రమైన ఆత్మతత్వమనేటువంటి మానవత్వాన్ని అభివృద్ధి పరచుకుని ఈ ప్రపంచం యొక్క వ్యాప్తిని గావింపజేసేటువంటిది భారతదేశం యొక్క విశిష్టత.
0: The distinctive feature of this Bharat Desh is one which secures and aspires for this effulgence, wants to radiate it all around to every nook and corner of the globe.
1: ఇట్టి భారతదేశంలో పుట్టినందుకే మనం ఎంతైనా కూడా గర్వించవచ్చు.
0: We should certainly be proud for having been born in a land.
1: ఇలాంటి సదవకాశం మానవులకు లభించటమే మహాభాగ్యము.
0: And it's a great opportunity given to man. That's a great piece of fortune.
1: ఈ భాగ్యాన్ని మనం వృధా చేసుకోరాదు.
0: Do not fritter away this fortune.
1: ఈ అవకాశాన్ని మనం దుర్వినియోగపరచుకోరాదు.
0: Do not fritter away this opportunity.
1: దీనిని సార్థకం గావించుకొని
0: sanctify it and make the best of it.
1: పరాత్మను పొంది
0: try to see that which is beyond,
1: బోధించి
0: and try to teach that which is truth.
1: దివ్యత్వాన్ని అనుభవించాలి
0: and experience divinity.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వం.
0: This is a true human quality.
1: ఈ మానవత్వాన్ని అనేక విధములలో అనేక విధమైనటువంటి మార్గములు యందు అనేక విద్యలు యందు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్ అన్నింటి యందు కూడాను ఈ మానవత్వాన్ని మనము దీన్ని ఇమిడ్చాలి.
0: ద ఐడియా ఆఫ్ ఎ హ్యూమన్ వాల్యూ షుడ్ బి క్యారీడ్ టు ఎవ్రీ సబ్జెక్ట్, బి ఇట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్.
1: అన్ని సబ్జెక్ట్ యందు కూడాను కామన్ సబ్జెక్ట్ మానవత్వం.
0: There is this common subject in all the subjects, that is the human values.
1: నేను అనేక పర్యాయాలు చెప్పాను. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబ్, ఖీర్ ఇవంత దీని అన్నింటి ఎందుకు చక్కెర ఎంత ప్రధానమో అదే విధంగానే సర్వ విద్యలు ఎందుకును సర్వ శాస్త్రములు ఎందుకును మానవత్వం అనేటువంటి యొక్క ప్రధానమైన విద్యను ఇందులో ప్రవేశపెట్టాలి.
0: ఐ హావ్ టాక్డ్ అబౌట్ దిస్ మెనీ టైమ్స్ బిఫోర్. జస్ట్ యాజ్ ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామున్ అండ్ సో ఆన్, షుగర్ ఈజ్ ద కామన్ ఎంటిటీ. So also in all the shastras and all the scriptures there is this common derivative of a human value or the human quality.
1: Manu oka physics ni cheptunnam,
0: like we want to teach physics.
1: Ee physics lopulu kuda manavatvanni imichali.
0: So while teaching physics try to bring in the idea of these human values.
1: Ee oka table, ee oka padartha vijnanam.
0: Like we say, this is the table.
1: Ee oka physics,
0: this is the study of physics, the nature of this table.
1: దీనిలో జడమైనటువంటిది అని మనం బోధిస్తున్నాము.
0: Now we try and say that this is something which is inert.
1: Ayya, ఇందులో కూడా మానవత్వం ఉంటుండాలి. మానవత్వంలో ప్రతిదానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుండాలి.
0: So we have to say, now in everything there are these three ideas of reaction, resound and reflection.
1: మనం ఈ టేబుల్ గట్టిగా కొట్టినాం.
0: Like we have now hit the top of the table, thumped it.
1: దీనిని కొట్టి అనుకుంటున్నాం మనం.
0: Having thumped thus, we immediately feel the pain of it.
1: నీవు టేబుల్ ను కొట్టినావు అని మాత్రమే నీ ప్రతాపాన్ని మాత్రం నీవు చెప్పుకుంటున్నావు.
0: Now in the first place you said you have thumped on the table, you have hit the table, you are priding yourself on that.
1: కాదు, టేబుల్ కూడా నిన్నంత గట్టిగా కొట్టింది.
0: But what has happened is the table also has hit back against you.
1: కనుక నీకు నొప్పి ఏర్పడుతుంది.
0: That's why you are feeling the pain of it.
1: ఇది నిజమైనటువంటి హ్యూమన్ వాల్యూ.
0: This is human value at its.
1: మనం ఏది చేసినప్పటికీ దీని యొక్క రియాక్షన్ ఉంటుండాలి.
0: So what is this human value talking about? In whatever you do, there is bound to be a reaction.
1: ఒక బాలను ఒక గోడకు గట్టిగా కొట్టినామంటే ఎంత గట్టిగా కొట్టినామో ఆ బాల్ అంత వెనుకకు వస్తుంటుంది.
0: Now likewise you have thrown a ball against a wall and it bounces back against you.
1: కనుకని మనం ఏది చేసినప్పటికీ దీనికి ఒక కర్మల విత్తన స్వరూపాన్ని ధరిస్తుండాలి.
0: So in whatever you do, you are literally sowing the seeds of your action.
1: కనుక మనం చేసినవన్నీ కూడాను ఈనాడు కాకపోయినా రేపటికైనా కూడాను దాని ప్రతిఫలాన్ని మనం అనుభవించవచ్చు.
0: సో ఇఫ్ నాట్ టుడే ఫర్ వాట్ ఎవర్ యు హావ్ డన్, యు హావ్ గాట్ టు ఎక్స్‌పీరియన్స్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ యాక్షన్స్ ఇఫ్ నాట్ టుడే టుమారో.
1: కనుక నీవు చెడ్డని చేయకుండా ఉంటుంది.
0: దట్స్ వై డు నాట్ డు ఎనీథింగ్ విచ్ ఇస్ బ్యాడ్.
1: నీవు చెడ్డని చూడకుండా ఉంటుంది.
0: డు నాట్ సీ ఎనీథింగ్ విచ్ ఇస్ బ్యాడ్.
1: చెడ్డని తలచకుండా ఉంటుంది.
0: డు నాట్ థింక్ బ్యాడ్.
1: కనుకనే డు గుడ్, బి గుడ్, సీ గుడ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ బి గుడ్, సీ గుడ్, డు గుడ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని మనము హృదయంలో తలుచుకుంటే ఇదే నిజమైనటువంటి మానవత్వం.
0: లెట్ సచ్ ఎ ఫీలింగ్ పర్మియేట్ యువర్ బీయింగ్ అండ్ దట్ ఈస్ ఐ మీన్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
1: ఇంకా రసాయన శాస్త్రము.
0: దెన్ యూ టాక్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆఫ్ కెమిస్ట్రీ.
1: ఈ రసాయన శాస్త్రం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి? మన దేహంలోనే ఉంటుండాలి.
0: నౌ వేర్ ఇస్ దిస్ కెమిస్ట్రీ టు బి ఫౌండ్? యువర్ బాడీ ఇట్సెల్ఫ్ ఈస్ ద సోర్స్ ఫర్ ఇట్.
1: ఈ వేదములో అంగీరస అనే ఒక పదం వస్తుంది.
0: నౌ ఇన్ ద వేద దేర్ ఇస్ దిస్ ఫ్రేజ్ అంగీరస.
1: అంగీరస అంటే ఏమిటి అర్థం?
0: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్?
1: అంగములో ప్రతి భాగమునందు కూడా రసస్వరూపుడై ఉన్నాడు దైవత్వం.
0: వాట్ ఇట్ మీన్స్ ఇస్ ఇన్ ఎవ్రీ ఆర్గన్, ఎవ్రీ ఎంటిటీ ఆఫ్ యువర్ బాడీ, గాడ్ రిసైడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ రస.
1: దీనిని రసో వై సహ అనింది ఉపనిషత్తులు.
0: ది ఉపనిషత్ సే టాక్ అబౌట్ ఇట్ యాస్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ రస.
1: కనుక మన దేహమంతా కూడా రసమయమే.
0: సో అవర్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ రస.
1: ఈ రసమయమైనటువంటి యొక్క తత్వాన్ని దైవి మానవత్వంగా భావించుకున్నప్పుడే ఇదే రసస్వరూపం అయిపోతుంది.
0: సో వన్స్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్ దెన్ దిస్ బికమ్స్ వెరీలీ గాడ్ హింసెల్ఫ్ రసస్వరూపం.
1: దీనిని కేవలం బాహ్యమైనటువంటి స్థూలమైనటువంటి రసంగా మనం భావించుకున్నప్పుడు మన జీవితమే నీరసమైపోతుంది.
0: Now on the other hand, you look upon this rasa as something which is gross, then certainly you become weakened.
1: అదే విధంగానే ఒక మ్యాథమెటిక్స్ ఉంటుండాలనుకోండి.
0: Now likewise you talk about subject of mathematics.
1: ఈ మ్యాథమెటిక్స్ లోపల కూడాను 2 plus 2 plus 2 plus అని పెట్టుకుంటే 6 అంటాం మనం.
0: Now here we have this example of 2 plus 2 plus 2 equal to 6.
1: కానీ 2 minus 2 minus 2 అంటే is equal to 0 అయిపోతుంది.
0: In the same manner, 2 minus 2 minus 2 is equal to 0.
1: కానీ మనము ఈ ప్లస్ లు మైనస్ లు రెండు పెట్టకుండా పోతే 2 2 2 222 అయిపోతుంది.
0: ఆన్ అదర్ హ్యాండ్ వితౌట్ ద ప్లస్ సైన్ ఆర్ ద మైనస్ సైన్ యూ మెర్లీ హ్యావ్ ది టూస్ 2 2 2 ఇట్ బికమ్స్ 222.
1: కనుక మనం ప్లస్ లు మైనస్ లు అనేటువంటి అన్నింటినీ ఏకత్వంగా చేసుకోవాలి.
0: సో హియర్ వాట్ ఇట్ మీన్స్ ఇస్ ట్రై టు మేక్ వన్ బోత్ ద ప్లస్ అండ్ ద మైనస్.
1: దీనికి ఇంకా ఒకటి చిన్న ఉదాహరణ,
0: దేర్ ఇస్ యట్ అనదర్ ఎగ్జాంపుల్.
1: మనము మ్యాథమెటిక్స్ లోపల చూస్తుంటుంటే 3 అనగా 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 2 అంటాం.
0: నౌ హియర్ అగైన్ ఇన్ దిస్ సింపుల్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2.
1: కానీ ఆధ్యాత్మికం లోపల ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది.
0: బట్ ఇన్ ద స్పిరిచువల్ డొమైన్ ద సేమ్ ఈక్వేషన్ రీడ్స్ 3 మైనస్ 1 ఈక్వల్స్ 1.
1: ఇది ఎట్లా?
0: హౌ ఇస్ దిస్? యు మైట్ ఆస్క్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: Here is an example.
1: ఒక మిర్రర్ ఉంది.
0: You have a mirror.
1: ఈ మిర్రర్ ముందు పోయి నీవు నిల్చుకున్నావు.
0: You have stood before this mirror.
1: కానీ అందులో నీవు, మిర్రర్, మిర్రర్ లోపల ప్రతిబింబము, ఇక్కడ మూడు ఉంటున్నాయి.
0: So here you have three things. Yourself, the first, mirror, the second, and your image, the third.
1: కనుక ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి. నీవు, నీ యొక్క ప్రతిబింబము, అద్దము, మూడు ఉంటున్నాయి.
0: So here you have three entities, yourself, the mirror, and your image.
1: ee moodilo addamu teesivese okate nilchipothundi.
0: Now out of these three you remove the mirror, now what is left is one.
1: Addam undinappude nee reflection kanapadtundadu, kaani addame lekapothe reflection ledu.
0: So long as the mirror was there you were able to see your image. You remove the mirror, you can't see your image.
1: Kanuka neevu aneetundi daivattvam.
0: So here yourself, that is God.
1: Prakrutiye oka mirror.
0: The mirror is like nature.
1: అందులో ప్రతిబింబమే జీవతత్వము.
0: And that which is being reflected there, the image of jiva.
1: నీ ఉండడం వల్లే ప్రకృతి లోపల నీ జీవతత్వం కనిపిస్తుండాలి.
0: So, so long as this mirror is there, you are able to see your reflection of
1: jiva. ఈ ప్రకృతిని తీసివేస్తే నీవు మాత్రమే చూస్తావు, జీవతత్వం కూడా ఉంటుండదు.
0: Remove the mirror of this nature, there is no jiva, only you are there.
1: కనుక నీవు ప్రధానము.
0: So you, that's important.
1: కనుక నీ యొక్క దివ్యతత్వాన్ని నీవు గుర్తుంచుకోవాలి.
0: అండ్ దట్ ఈస్ డివినిటీ. ట్రై టు అండర్స్టాండ్ దట్.
1: దీన్నే సెల్ఫ్ రియలైజేషన్ అన్న.
0: దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్.
1: ఈ సెల్ఫ్ రియలైజేషన్ కు పూర్వం ఏముంటుండాలి?
0: వాట్ ఈస్ దేర్ బిఫోర్ దిస్ సెల్ఫ్ రియలైజేషన్?
1: సెల్ఫ్ సాక్రిఫైస్ చేయాలి.
0: ప్రయర్ టు సెల్ఫ్ రియలైజేషన్ ఇండల్జ్ ఇన్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ కు ముందు ఏముంటుండాలి?
0: ప్రయర్ టు సెల్ఫ్ సాక్రిఫైస్ వాట్ డు యు హావ్?
1: దీనికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి.
0: యు నీడ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కు ముందు ఏముంటుండాలి?
0: వాట్ ఈస్ దేర్ బిఫోర్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
0: యూ నీడ్ టు హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొదలు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రెండవది, సెల్ఫ్ సాక్రిఫైస్ మూడవది, సెల్ఫ్ రియలైజేషన్ నాలుగవది.
0: సో యూ హ్యావ్ యువర్ ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దెన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, దెన్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: కనుక మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అది ఫౌండేషన్.
0: అండ్ ఫైనలీ సెల్ఫ్ రియలైజేషన్. బట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫస్ట్ థింగ్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ లైక్ ద వాల్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ లైక్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: Self realization is your life.
1: కనుక ఈ రూఫ్ కు వాల్ కు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి దానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
0: సో ఫర్ దిస్ రూఫ్ ఆర్ ద వాల్ ఆఫ్ యువర్ లైఫ్ యూ నీడ్ టు హ్యావ్ దిస్ సపోర్ట్ ఆర్ ద ఫౌండేషన్.
1: కనుక మీ అందరి ఎందుకు కూడాను ఈ మానవత్వం అనేటువంటి ఆత్మ విశ్వాసాన్ని మీరు బలపరచు.
0: ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ దట్ ఈస్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్, కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఐడియా ఆఫ్ ఆత్మ.
1: విశ్వాసం ఉండినప్పుడే మానవత్వాన్ని తప్పక మనం సాధించగలం.
0: వన్స్ యూ హ్యావ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సర్టన్లీ యూ విల్ అండర్స్టాండ్ యువర్ ట్రూ నేచర్.
1: ఈ మానవత్వం అనేటువంటిది సాధించలేనటువంటి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదని అర్థం.
0: వన్ హూ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్.
1: ఇదే మానవత్వంలో ప్రత్యేకమైనటువంటి యొక్క గుణం.
0: దిస్ ఇస్ ద ప్రైమరీ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ఆఫ్ వాట్ యూ కాల్ హ్యూమన్ వాల్యూస్.
1: లేకపోతే జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ మానవత్వానికి ఇంత దుర్లభమైనటువంటి యొక్క పేర్లు ఎందుకు లభిస్తాయి?
0: బట్ వై దెన్ said the human life is the most difficult of all lives to get. Why is it so?
1: దీనిలో ఇంత పవిత్రం ఉంటుండాలి.
0: Because there is so much of
1: sickness in us.
0: But we are not able to understand this.
1: We
0: are misusing it.
1: దుర్మార్గంలో దీనిని అనుభవిస్తున్నాం.
0: అండ్ టేకింగ్ ఇట్ ఇన్ టు ద పాత్ ఆఫ్ ది ఈవిల్ ఇన్ ద బ్యాడ్. దిస్ ఇస్ నాట్ గుడ్.
1: నిజముగా మనం మానవులము.
0: ట్రూలీ స్పీకింగ్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఇది ఎన్ని జన్మల నుంచినో వచ్చినటువంటిది.
0: దిస్ హాస్ కమ్ టు అస్ టుడే ఆఫ్టర్ మెనీ లైఫ్ టైమ్స్.
1: ఈ పదమునందే ఉంటున్నది దీని యొక్క దివ్యత్వము.
0: ద డివినిటీ ఈస్ కంటైన్డ్ ఇన్ ద వర్డ్స్ డిస్క్రైబింగ్ దిస్ ఎంటిటీ.
1: ఈ మానవ అనేటువంటి పదమునకు ఎన్ని అక్షరాలు ఉంటున్నాయి?
0: నౌ ఫర్ ఇన్స్టెన్స్ దిస్ మానవ, హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్?
1: మానవ మూడు అక్షరాలు ఉంటున్నాయి.
0: How many alphabets are there? Three.
1: Managa kaadu.
0: Manava. Ma means no.
1: Nava anetundi krotta.
0: Nava means something which is new, novel.
1: Kanaka manava ante idi krottadi kaadu ani manaka.
0: So manava here means this is not new.
1: Anaga meaning nirmal nunchino vastuntundadi.
0: Meaning it's been coming to us from any number of lifetimes in the past.
1: Aithe deeniki inka oka arthanu isukunte manava, managa ajnanamu, nanaga lekunda, vanaga vartinchatam. Ajnanam lekunda vartinchetunte vaadu manavudu.
0: There is yet another meaning for this word manava. One who can conduct himself without any trace of ignorance, that is manava.
1: Kanuka managlo ajnanam praveshincharadu.
0: So there should be no room for ignorance in us.
1: ఈ నరజన్మమే కడజన్మం.
0: దిస్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ షుడ్ బి ద లాస్ట్ ఫర్ అస్.
1: కనుక ఈ కడజన్మం లోపల మనము సరైనటువంటి ఒక కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: సో ఈవెన్ యాజ్ వి హావ్ దిస్ లైఫ్, ట్రై టు యూజ్ ఇట్ ప్రాపర్లీ.
1: దివ్యత్వాన్ని గుర్తించాలి.
0: ట్రై టు అండర్స్టాండ్ ద డివినిటీ ప్రాపర్.
1: మానవత్వాన్ని అనుభవించాలి.
0: ట్రై టు ఎక్స్పీరియన్స్ దీస్ వాల్యూస్.
1: పవిత్రములో ప్రవేశించాలి.
0: అండ్ ఎంటర్ ద వరల్డ్ ఆఫ్ సెక్రెట్.
1: ఇదే దీని యొక్క ఆధారం.
0: This is the main purpose and goal.
1: ఇదే దీని యొక్క లక్ష్యము.
0: This is the main purpose and goal of
1: life. ఇదే దీని యొక్క గమ్యము.
0: This is the destination proper.
1: ఈ గమ్యమైన, లక్ష్యమైన, పవిత్రమైన, కర్తవ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: This is the goal, this is the aim, this is the purpose and this is the duty of one's life. I am hoping and blessing you all that you shall be successful in this endeavor, and I am bringing this discourse to a close.

0: embodiments of law.
1: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాకును అనుసరించేటువంటిది.
0: గురు ఇస్ ద వన్ హూ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. హీ ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
1: వాహే గురు.
0: ఓన్లీ వన్ గురు.
1: ఇద్దరు కాదు.
0: నాట్ టూ.
1: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
0: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురువు.

0: ప్రేమ స్వరూపులారా, ప్రేమ అన్నది ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం కాదు, అది కాదు ప్రేమ.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, లవ్ డస్ నాట్ మియర్లీ మీన్ లవింగ్ ఈచ్ అదర్.
0: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
1: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.

0: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆటపాటల చేతను, ఆనందము చేతను, ఆహ్లాదము చేతను అందరినీ తన్మయత్తులు గావిస్తూ వచ్చింది.
1: కృష్ణ రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ బై హిస్ ప్లే ద బ్లిస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ మేడ్ ఎవ్రీవన్ లాస్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇన్ హిస్ గ్రేట్నెస్ అండ్ గ్రాండియర్.

0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్, ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: దీన్ని శంకర అని పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సం అనగా చిదానందము, ఆత్మానందము.
1: సం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్ ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.

0: If an individual does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupular.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. Pavitramainatuvanti Premani Pradhanamainatuvanti.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: Premaku rendava pere daya.
0: The second name for love is compassion.
1: Premanu preminchukoladi anantamuga perugunatuvantide prema.
0: Love is that even as you keep loving it will grow.
1: ఒకనొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, elders have told us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: advaita darshaname gnanam ani kudanu grandhamulu bodhinchutunnavi,
0: is gnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is gnana.
1: Kani ee advaita margamulo gnana margamunandu ninnu pondutaku సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: దో దిస్ ఇస్ వాట్ ఎల్డర్స్ హావ్ టాట్ us, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ us టు రియలైజ్ యు, వి ఆర్డినరీ మార్టల్స్ టు రియలైజ్ యు త్రూ ద పాత్ ఆఫ్ జ్ఞాన.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: దేర్ఫోర్ ఐ విష్ టు హావ్ నథింగ్ టు డూ విత్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన.
1: ఇంకా జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యం నేను చేయలేను.
0: అండ్ through the medium of japa or penance or dhyana or meditation also I cannot reach you.
1: Ivanni chesinappatikini neevu chikkudu aneetuvanti namakam naaku ledu.
0: Now even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: Okka prema margamunandu maatrame ninnu sulabhamuga vasam chesukuneetuvanti shakti naaku unnadi.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: Kanuka atti premani naaku abhrudhi ivunnattuga divinchamani prarthinchadu.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: Prema anaga kevalamu manishiki manishiki madhyam unnatvantidi premani bhavistaru.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: Manishiki padarthamunaku madhyam unnatvanti oka

0: శక్తిని ప్రేమ అని కూడాను మరికొందరు చెప్తారు.
1: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
0: మనిషికి విషయమునకు మధ్యనున్నటువంటి సంబంధమే ప్రేమ అని కని మరికొంతమంది చెప్తారు.
1: There are yet others who talk about love as the link between a human being, an individual, and the material.
0: ఈ విధంగా ప్రేమను ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
1: In this way they try to define love as an external commodity that exists between one individual and another, between one individual and all the material world around him.
0: కాని నా దృష్టిలో ఇది ప్రేమనే అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
1: But in my view this could be called love all right, but it's a love which is selfish in nature.
0: ఇది స్వప్రయోజనం నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటది.
1: This love is that which furthers your own cause.
0: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
1: దట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్.
0: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
1: లవ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ బి గివెన్ ఆన్ లోన్ ఆర్ టేకెన్ ఆన్ లోన్.
0: కనుక పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి యొక్క ప్రేమ స్వార్థరహితంగా ఉండాలి.
1: సో దట్ లవ్ విచ్ ఈస్ సేక్రెడ్నెస్ అండ్ విచ్ ఈస్ హోల్ అండ్ ప్యూర్ షుడ్ హ్యావ్ నో సెల్ఫిష్నెస్.
0: నిర్మలమైనటువంటిదిగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ప్యూర్.
0: ఫలరహితమైనటువంటిదిగా ఉండాలి.
1: ఇట్ షుడ్ నాట్ సీక్ ఎనీ ఫ్రూట్.
0: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
1: దట్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ విచ్ హాస్ నో ఐ ఆన్ ద ఫ్రూట్ అండ్ విచ్ ఇస్ నాట్ మోటివేటెడ్ బై ఎనీ సెల్ఫిష్నెస్ దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
1: ఇఫ్ యు డు నాట్ సీ ఎనీ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ఇన్ ఇట్, ఇట్ కెనాట్ బి కాల్డ్ ట్రూ లవ్.
0: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
1: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సల్డ్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
0: ప్రేమలేనటువంటి జీవితము, ప్రేమలేనటువంటి యొక్క తత్వము, ప్రేమలేనటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
1: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ డివైడ్ ఆఫ్ లవ్ కెన్ నెవర్ టేక్ యూ టు ద డెస్టినేషన్ ప్రాపర్.
0: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితిలో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
1: I have mentioned this on countless occasions before. If you wish to cultivate the field of your heart, it is love which has to be given a prominent role.

0: ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానముసే ఎగది కృష్ణ గానముసే ఎగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ థస్, ఓ లార్డ్ మే వీ బి ఏబుల్ టు కల్టివేట్ దిస్ ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్ వేరిన్ వీ కెన్ సో ద సీడ్ ఆఫ్ లవ్. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudramu nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivamu nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: Ati sukshmamainatundi yantram dwara manavuni raktamunandu kasarinchetundi kanamulanu choochutumo, ade vidhamugane manavatvam nundi ee prema anetundi yantram dwara paramatmanu choochutuku sadhyam avutundi.
1: Even as you can feel and see the veins in the arteries which carry the blood across the body, so also you could see and perceive this force of love in the form of God, or God in the form of love.
0: Kanuka paramatmanu manamu sandarshinchalanannu kevalam prema dwarane sandarshinchali.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku ati sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharhitanga manam deenni upayoga pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamulu padamulu lopane iha paramulu kudanu imidi untunnadi.
1: Now these two syllables, pre and ma, which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Akasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమర్థంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలు వర్ష జలధార ఇంకిపో.
1: Like if this rain were to fall on a beach of sand, it will sink, it will be
0: nallaregadi bhoomi pai padina adu nilchipo,
1: whereas if it were to fall on a plateau, it could remain thus
0: muttepu chippa paina padina adi muttamuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nallaregadi paina padinatvanti yokka జలము నల్లగా మారిపోతుంది.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమిపైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: సముద్రములో పడినప్పుడు ఇది ఉప్పుగా మారిపోతుంది.
1: The rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
1: If it is part of a river, it will become sweetness itself.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాత్మను బట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్, ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్,
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్.
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ దట్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్ వన్ హూ హ్యాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's feeling. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనకు ఆ రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పువ్వుల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కానీ విమర్శలకు కానీ అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu, adi aadadaniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external influence.
0: Vatavaranamunu puraskarinchukoni mana bhavamulo maarakoodadu.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణునికి చెప్పుతున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna mari bhartalu kattulu nooruchunna nooretharu kopagincharu etakegaru veetila boru గోపికల్ పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికల్స్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, ఈవెన్ యాజ్ ది మదర్స్ ఇన్ లా ఆర్ బెంట్ అపాన్ హారసింగ్ దెమ్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ద హస్బెండ్స్ ఆర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ అండ్ స్వర్డ్స్ బై వే ఆఫ్ హార్మింగ్ దెమ్,
0: నోరెత్తరు.
1: The Gopikas would not utter a single word.
0: భీతిలో పోరు.
1: Nor are they given to any state of undue anxiety or fear.
0: కారణం కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts, just as a picture is printed on a piece of paper. It cannot be separated, it cannot be shaken or
0: moved. Hrudayam anetvanti yokka deenilo mana prema hattukoni povali.
1: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: Mana prema రాలిపోయేది, పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from
0: us. రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: సర్వ సామాన్యంగా మనం విచారించి చూచినా అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైట్ పెట్మాక్స్ లైట్ ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artificial.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that it the moon radiates.
0: Ee surya chandrulu chusutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్ ద మీడియా టు బి అడాప్టెడ్ ఆర్ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుని పొందుటకు ప్రయత్నించాలి.
1: యూ షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఇది పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady. Then the reflection of the moon also will not be steady.
0: మాలిన్యమైనటువంటి జలములో కనిపించేటువంటి చంద్రుడు మాలిన్యంగానే ఉంటున్నట్టుగా.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: కానీ ఈ స్థిరత్వము ఈ చలత్వము ఈ మాలిన్యము జలముదే కాని అందులో ప్రతిబింబించేటువంటి చంద్రుడికి ఏమాత్రము కూడాను సంబంధం లేదు.
1: Now the point is this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: కనుకనే మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సుకు కాని ఈ వ్యక్తి యొక్క చంచలత్వములకు కాని ఈ వ్యక్తికి పరిశుద్ధములకు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధం కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటి యందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాము.
1: So what we are doing is we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములను పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight. And we should have all that is noble in us and thereby look upon God. How is it possible to achieve this? We should offer.
0: ఏ హృదయంబు నొసగితిమో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెట్టు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? O Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: అంజలికింటూ అందుకోవయ్య నీవు.
1: I am offering this heart through my own intense, sincere prayers. O Lord, be merciful.
0: నేను కొత్తగా నీకు అందించేది ఏమీ లేదు.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినది నీకు అర్పితం చేస్తున్నా.
1: What you have given me, I am offering it to you.
0: గంగలో నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మత్స్యోదనాయ నమః, ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు, వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
0: ee ganga tana janamulku tanga arpitam cheyamani ganga koraledu.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: Ade vidhamgane bhagavantudu anugrahinchinatvanti sampadalanu kani balamunu kani gunamunu kani premanu kani bhagavantuniki arpinchatamlo tana yokka goppatanam e maatramu undadu.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థములకు కానీ అర్పితం చేసేటువంటి యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: హీ కెన్ నెవర్ బి బౌండ్ బై వాట్ యు ఆఫర్ ఇన్ ఎ మెటీరియలిస్టిక్ సెన్స్ ఆఫ్ ది వర్డ్.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరికిస్తూ ఉంటాడు.
1: యూ వుడ్ రాదర్ లుక్ ఎట్ ద హార్ట్, ద ఫీలింగ్ బిహైండ్, ద మోటివ్ బిహైండ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: ఇట్ ఈస్ ఆల్సో ఎ కేస్ ఆఫ్ ష్యూర్ ఇల్యూజన్ ఆన్ అవర్ పార్ట్ టు ఫీల్ గాడ్ ఇస్ హియర్ ఆర్ గాడ్ ఇస్ దేర్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతముల యందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశముల యందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ ద సిచ్యువేషన్స్ దట్ వీ కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: And this in turn is an index to our own sense of purity of purpose.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు ఆ యొక్క సమయమునందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్స్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్, మెడిటేటింగ్ అపాన్ హిమ్, గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.
0: మున్ను షిరిడీ

0: ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: యు ఆఫన్ ఇండల్జ్ ఇన్ దిస్ టాక్ దట్ ఎట్ దట్ టైమ్ హీ వాజ్ ఇన్ షిర్డి and now he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes, and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one who can be influenced and carried away by empty words, nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige potti baba kannu vippi chudarorenna. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who is there if only you were to look around, and there he is.
0: కనుక సాయి కొన్ని సమయం లోపల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తమాషాలుగా పలకరిస్తూ ఉంటాడు.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful and he is enthusiastic.
0: ఏవి చెప్పినా ఏవి చేసినా ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: But in whatever he does or says, there is a deep inner significance.
0: Aithe andaru ee antarathanni gurtinchukuneetundi shakti samarthyamulu kaligi undaru.
1: But not all are given the capacity to look into this inner significance.
0: Vaari vaari shakti samarthyamulu puraskarinchukoni vaaru sai maatalanu sai bhavamulanu veru veru reetiga talanchukuntu untaru.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalu kani Sai yokka nadakalu kani Sai yokka vishayamulu kani e matram kuda nu lotu garugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: సాయి మాటలు పటుత్వం లేకపోలేదు.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: సాయి మాటలు యందు నిరంతరము కూడాను శక్తి యొక్క సత్యము సత్యము యొక్క భక్తము ఈ యొక్క భావము యొక్క రీతి కూడాను ఇమిడి ఉంటుంటాది.
1: In every word of Sai, there is this energizing force. There is this supreme sense of conviction. And there is this force.
0: తాత్కాలికంగా అది వేరొక రీతిగా కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనం చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రము ఆశించటం లేదని మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: Like the other day while discoursing to you, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money, and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: Sai ki ilanti vishayam lopala kinchittaina kudanu abhilasha kani abhiruchi kani aasha kani ledaneetundi satyanni meeku teliyakapoyinappudiki nenu teliyajeptunnanu.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper, and that is that Sai has no liking, has no hope for, or has no aspiration for things which are material.
0: Manasu mata nadata manishi kokkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: ఈ మూడింటిలో ఏమాత్రమైన భిన్నంగా భిన్నంగా జరిగినా అతను అసత్య స్వరూపుడే.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: ఈ సాయి సత్య సాయి.
1: Now this సాయి is సత్య సాయి.
0: సాయి మాట, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: So the word of Sai, the thought of Sai and the action of Sai would always be in perfect harmony.
0: Kevalamu progu chesinatvanti 60 lakhalu tirigi matalato cheppinatvanti de maatrame kaakunda dani kriyaga nirupinchetvanti oka tattvamu Sai tattvamu.
1: So this talk about 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action what he really meant.
0: Naaku 60 lakhale kaadu 60 crore వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: ఇట్ ఈస్ నాట్ మియర్లీ 60 lakhs బీయింగ్ గివెన్ టు మీ. ఈవెన్ ఇఫ్ 60 crore ఆఫ్ రూపీస్ వర్ టు బి గివెన్ టు మీ, ఐ వుడ్ డిస్కార్డ్ ఇట్ యాజ్ ఐ వుడ్ డిస్కార్డ్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ పైసా.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: ఆల్ దట్ సాయి ఆస్క్స్ ఫర్ ఎవర్ ఈజ్ ప్యూర్ అన్సలీడ్ లవ్.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: అండ్ ఎ పర్సన్ హూ గివ్స్ దిస్ ప్యూర్ లవ్ టు హిమ్, సాయి ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్.
0: నేను ఇచ్చుకుంటాను.
1: సాయి విల్ గివ్ హిమ్సెల్ఫ్ టు సచ్ ఎ పర్సన్.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: Now I would particularly wish that those people who are assailed by doubt from time to time should understand this clearly.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: Man's nature and mind at times is wavering in nature.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని పక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: All the while, because of this continuous thinking process, the mind tends to discard that which is good and noble.
0: కనుకని అర్జునుడు కూడాను చంచలం మీ మనకృష్ణ ప్రమాది బలవద్రుడము. కృష్ణ, ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders, but at the same time it is of a wavering type.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావములో ఇలాంటి సమావేశములో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకును నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So I'm hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒక వైపున చెప్పుతూ, సర్వవ్యాపకుడని మరొక వైపున చెప్పుతూ, సర్వశక్తిమయుడని ఇంకొక వైపున చెప్పుతూ, మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: On the one hand you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
0: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ద ప్రొవోకేషన్, వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, యువర్ వర్డ్ షుడ్ అప్హోల్డ్ యువర్ కన్విక్షన్.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, కీవించంగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: This mind which is influenced us and which shakes at the very mention of something which we do not really have in mind What's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీ విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు నీ విశ్వసించడానికి సాధ్యం కాదు ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ
1: Now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God.
0: దానిని ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no right.
0: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడ ఉంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు? నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేనంటానికి నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: ఉంటే చూపమని వారి వాదన.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
1: Oh man, make this milk into curd.
0: పెరుగును మరించు.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: దెన్ ద బటర్ ఇస్ దేర్ ఫర్ యూ టు సీ.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి కానీ వెన్న మనకు తేలదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ హోల్డ్ దిస్ వెసల్ ఫుల్ ఆఫ్ మిల్క్, గో ఆన్ టాకింగ్ అబౌట్ ఇట్ యాస్ మిల్క్ మిల్క్ మిల్క్, యూ స్టాండ్ లైక్ దిస్ ఫర్ 10 ఇయర్స్, యూ కెన్ నెవర్ గెట్ బటర్.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the butter.
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలం లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
2: కన్ఫ్యూజన్ అయినా నాస్తికులు రేషన్ డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి ఈ దిశకుడు పంచశిఖుని దగ్గరకు వచ్చి మీరు నాతో వాదించారు.
1: Now there were these two. Panchasika and Risika.
2: You are Panditi.
1: These two were learned scholars, pandits.
2: Vishwasam kalaga.
1: And those who were firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, we wish to engage you in debate.
0: ఈ పంచశిఖుడు దిశకుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasikhu and Disikhu, would not agree to enter into this debate.
0: కాని జనక మహారాజు ఆజ్ఞను తిరసావహించి వారితో వాదించడానికి కొంతవరకు అంగీకరించారు.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
0: వీరి వాదన ఏమిటి? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదురు, దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
0: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
0: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
0: Sare, ilante murkulaku buddhi cheptam manchidi aneetuvanti uddeshamto Panchasikhudu siddhamayyadu.
1: Now, one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
0: Mottamodati prashna okate vesadu. Ayya, Janaka Maharaju yokka bharya goppa pativrata annadu.
1: Now he made this statement, the wife of King Janaka is a chaste woman.
0: Ee nastikudu kaadu ani cheppali kada.
1: Now it is in the nature of these rationalists to negative the statement.
0: Jawabu chikkaledu.
1: But faced up with this statement, they had no answer.
0: Mauna vahinchadu.
1: So that man maintained silence.
0: Inka rendava prashna అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన, నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this Panchasika thought forth the second question. Oh son, you are one who is born to your father. Is it not?
0: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
0: మూడవది, నాయన, నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasikhu was, oh son, you have a mother.
0: నాకు తల్లి లేదని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
0: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్తే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా?
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument? Because that will be foolishness. And today's world abounds in people like
0: వారికి విషయమా తెలియదు,
1: who engage in such pointless debate.
0: విశ్వాసమా లేదు.
1: They don't know a thing, they don't know
0: the faith, సిద్ధం,
1: but they are ready for argument.
0: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
1: This is merely a case of pastime for them.
0: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
0: మనకు ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడాను ఎదుర్కోవటానికి ప్రయత్నించరాదు.
1: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్సెల్ఫ్ ఇన్ డిబేట్.
0: మన హృదయం కూడాను చలించిపోతుంది.
1: బికాజ్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: నౌ వీ గో అండ్ విజిట్ ఎ గోల్డ్ స్మిత్. వీ హ్యావ్ వర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
0: Endukaga vaadu ooputunte aa dust anta mana chokkal paina poi padipothundi.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
0: Kanu atti vaari sanghaanni manam anusarinchinappudu mana yokka bhavalu kuda maalinyam avutundi.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad and we also get influenced.
0: Satyangam aneetundi athyavasaramu ani cheppani ప్రాచీన కాలం నుండి కూడాను దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
0: సాయిబాబా టీవింగ్ ఆన్ డిజైస్ తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
0: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: Has accumulated lakhs of rupees. Now, is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
0: కాని నిజంగా సాయిబాబా తత్వం తెలియనటువంటి మూర్ఖులనే చెప్పవచ్చు ఇలాంటి వారు.
1: బట్ దీస్ పీపుల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ద ఫూలిష్ అండ్ ద ఇగ్నోరెంట్ వన్స్ హూ డు నాట్ నో సాయి బాబా.
0: వీరి చదువులు ఉండి గానీ ప్రయోజనం లేదు.
1: దే మైట్ బి ఎడ్యుకేటెడ్ బట్ ఇట్స్ యూస్లెస్.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ యూ షుడ్ రాదర్ స్టడీ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ which will confer on you immortality.
0: చదువు చదువు అనుకుంటే కేవలము ఒక గ్రంథ పరిచయం అనేటువంటిది కాదని మొన్న నేను చెప్పాను.
1: Study of education, I have told you the other day, does not mean scholarship.
0: ఈనాడు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఇలాంటి మూర్ఖమైనటువంటి భావంలో మునిగిపోతున్నారు.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
0: కారణం లేని కార్యము ఒక్కటైనా కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
0: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూసి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హు విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
0: తాము పెట్టకపోయిన తనువు లేదు తగువు లేదు కానీ పరులు పెట్టుట చూసి ఓర్వలేరు.
1: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
0: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు కన్ను తెరిపింపు చేయటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
1: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
0: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హీస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
0: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి ఒక సత్యాన్ని కూడా వారు గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
0: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికే ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐ యామ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హస్ బీన్ అక్యుములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఐ యామ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ది అమౌంట్స్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
0: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
1: ఫర్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అండర్టేకెన్ బై ద రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ స్మాల్ కమిటీ ఫర్ దిస్ పర్పస్.
0: ట్రస్ట్ కన్వీనర్, స్టేట్ ప్రెసిడెంట్ ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంటాదని కూడా నేను ఆశిస్తున్నాను.
1: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దట్ could be used for the project that they have undertaken. This is my hope.
0: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
0: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
1: This money you can embark on any seva activity. You don't have to go out of your way.
0: ఇంకా వీరి శక్తి కొలది కొద్దీ ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాలు అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
0: సత్యసాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
1: The సత్యసాయి organization does not misuse even a single paisa.
0: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble
2: సత్య సాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పనిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: The people who work under the banner of the Sathya organization, their nobility and their virtues,
2: workers leka aneka samasthalu baadapadutunnayi.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
2: Kani pavitramaina tuntu hrudayam galinatunti okka workers okka Sathya Sai samajamlo lakshalaku untunnaru.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the Sathya organization.
2: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: And there are lakhs of such workers in the Sathya organization. I would like the state presidents and other officials to make use of this immense human resource.
2: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంట వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
2: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: దీస్ స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హూ ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్.
2: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ that is going to be the main support in your life.
2: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later
2: మీ శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
2: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దోస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఫ్లీటింగ్ అండ్ మూవింగ్.
2: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ దిస్ మనీ కుడ్ బి యువర్స్.
2: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ ద ఫ్యాక్టరీ కుడ్ బి యువర్స్. యువర్ బిజినెస్ ప్రపోజిషన్.
2: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: వన్స్ యు ఆర్ డెడ్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ దోస్ అండ్ యు.
2: కానీ ఈ త్యాగము ఈ ప్రేమ ఈ సేవ నువ్వు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
1: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
2: Yevi nee venta vachuno avi nee swantamu. Ye nee venta raadu adi neevi kaavu.
1: That which comes with you now and after is your true asset, not other things.
2: Kanuka neete nundi meeru ee yokka sevalapaina marinta shraddhanu abhivruddhi gaavinchukoni ee sevalloni ekkuva kaalanni kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
1: So from today I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
2: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
1: Further, you should also have this feeling of brotherliness amongst you all.
2: Yetti paristhithini endu kodanu abhipraya bhedamulu raakunda chuchukovali.
1: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
2: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్ యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
2: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
2: ఇదే మన యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
2: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
2: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: And to achieve this innate purity, sacrifice is necessary.
2: Tyagame cheyaka parishuddham vallo yerpadadu.
1: Without sacrifice there is no place for purity.
2: Parishuddhame lekunda manaku aikamatyam kudaradu.
1: Without purity there is no purpose of unity.
2: Kanukane charity, purity, unity ee moodinti yokka ekatvatone divinity.
1: So you have charity, purity, unity. These two three together will confer on you divinity.
2: Kanuka ee naligintini manamu ee jagatunaku aadarshavantamainatundi jyotiluga manu veliginchali.
1: These are the four lamps or light flames that you must show to the world.
2: Chaturvidha purushartamulu cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
1: We talk about the four purushartas, dharmartha
2: pavitramu,
1: but they are not the ones. The true
2: aikamatyamu,
1: the true purushartas are charity, purity, unity
2: and divinity.
1: And divinity,
2: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థములు.
2: ఇవి లేకపోతే అర్థమేలేనటువంటి జీవితం.
1: వితౌట్ దీ ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
2: వ్యర్థ జీవితమే.
1: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
2: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని
0: మనం ఆశించాలి.
1: ఇట్ ఈస్ ఎ ఫ్యూటైల్ లైఫ్. దేర్ఫోర్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ కాన్ఫరెన్స్ డెలిబరేషన్స్ అండ్ ఆల్ దట్ హస్ గాన్ బై ఇన్ ద డేస్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ యూ మస్ట్ హ్యావ్ దిస్ బేసిక్ లెసన్ దట్ చారిటీ ప్యూరిటీ యూనిటీ అండ్ డివినిటీ దీస్ ఆర్ ద వన్స్ దట్ యు మస్ట్
0: కనుక ఈ 60 లక్షల మొత్తమును కూడాను మీరు అందుకొని మీ మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కటపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో టుడే ఐఎమ్ రిటర్నింగ్ దీస్ 60 లాక్స్ ఆఫ్ రూపీస్ టు ద స్టేట్ యాజ్ అవుట్లైన్ ఎర్లియర్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ దీస్ 60 లాక్స్ విల్ బి యూజ్డ్ ఇన్ ద మానర్ ఇండికేటెడ్ ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ అండ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డిజైన్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు ఇంకా కూడాను అనేక మంది
1: ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ దిస్ సీలింగ్ ఆన్ డిజైన్ స్కీమ్ ఇన్ అడిషన్ దేర్ ఆర్ మెనీ పీపుల్
0: సమారాధన అనగా అన్నము నిమిత్తమై అనగా ఈ పూర్ ఫీడింగ్ నిమిత్తమై అనేక మంది అనేక వేలంతా కూడా అందించారు.
1: దే ఆర్ మెనీ పీపుల్ who have as part of the feeding the poor program given donated many
0: santarpana kosam kodanu paapam aneka mandi steel kodanu 10000 20000 ee reethiga kodanu andincharu
1: and also for feeding of the masses any number of people women folk and men folk have given any amount of money for this thousands
0: adu kodanu nenu velaku ichi vestunnanu
1: I am returning even these thousands and lakhs of rupees
0: varichinatundi prema naaku cherindi varichinatundi dhanam naaku akkarledu.
1: The love that they have given me has reached me. I have accepted that love.
0: ప్రేమకంటి మించినటువంటిది కాదు ఈ ధనము.
1: I don't want their money.
0: ప్రేమకు మించినటువంటిది కాదు ఈ ధనము.
1: This money does not exceed this love in value.
0: ప్రేమకు మించింది ప్రపంచంలోనే లేదు.
1: In fact, there is nothing that can exceed love in value.
0: కనుక ఈ మొత్తముతో పాటు సంతర్పణ కోసం ఇచ్చినటువంటి మొత్తం కూడా నేను చేర్చాను.
1: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor, or feeding the masses.
0: వారు వారు ప్రాంతముల లోపల దీనిని వినియోగించుకొని ఆందించాలని కూడా నేను వారిని ఆశిస్తున్నాను.
1: They should use this money in their own respective places and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
0: ఉత్తర ప్రదేశం, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ చాలని కూడా వారిని నేను ఆశిస్తున్నాను.
1: దే షుడ్ యూజ్ దిస్ మనీ ఇన్ దేర్ ఓన్ రెస్పెక్టివ్ ప్లేసెస్ అండ్ దే మస్ట్ హ్యావ్ దట్ జాయ్ యాజ్ అ రిజల్ట్. ఐఎమ్ హోపింగ్ దట్ దే విల్ బి ఏబుల్ టు బి హ్యాపీ.
0: ఉత్తరప్రదేశం,

0: மத்தியப்பிரதேஷ், கேரள, கர்நாடக, ஜம்மு காஷ்மீர், ஹிமாச்சல் பிரதேஷ், ஹரியானா, குஜராத், டெல்லி, பீகார், ஆந்திரப்பிரதேஷ், அஸ்ஸாம். కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి కలిపేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money, channelize it for the task that you have embarked upon. This is Swami's hope and wish.
0: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
1: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
0: సాయి యొక్క వాంఛని మీ యొక్క దాహంగా ఉండాలి. బాహ్య వాంఛను లేక సాయి సేవా దాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
1: You should not feel thirsty for things which are external and superficial. Your thirst should be for whatever Sai likes. And aspire to quench your thirst by fulfilling what Sai wants you to do.
0: కనుక సాయి వాంఛను దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
1: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ విచ్ విల్ సాటిస్ఫై వాట్ సాయి వాంట్స్ యూ టు డూ, ఐఎమ్ ఆల్సో గిఫ్టింగ్ టు యూ టంబ్లర్స్ టు ఈచ్ ఆఫ్ యూ.
0: లోక వాంఛను త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
1: డిజైర్స్ పర్టైనింగ్ టు ది వరల్డ్ డిస్కార్డ్ దెమ్. Further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
0: Edo tamashaki cheppanu gaani andaru kudanu naa drishti lopala chaala pavitra hrudayamto sevalu chestunnaru.
1: Now I may have made a light hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
0: Talliki pillalu edipinchinappude ekku muddu ostundi.
1: The mother loves the child all the more only when she teases the child.
0: Adhe vidhanga appudappudu nenu kontha varakunu varini baadinchi tarvatane aanandinchadaniki taginatundi avakasam untundi.
1: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
0: Sai samasthallo undinatundi okka karyakartalu చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు, అది స్వామికి తృప్తి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్, ది ఆర్గనైజర్స్ అండ్ అదర్ వర్కర్స్ ఇన్ ది సాయి ఆర్గనైజేషన్ హావ్ రియల్లీ బీన్ టాయిలింగ్ సెల్ఫ్లెస్లీ.
0: అయితే అంతటితోనే మీరు తృప్తి పడక ఈ ఆనందాన్ని మరింత అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
1: దట్ సర్టన్లీ గివ్స్ ఇమెన్స్ ఆనంద టు సాయి, బట్ యూ షుడ్ బి సాటిస్ఫైడ్ అట్ దిస్. ట్రై టు గివ్ మోర్ ఆనంద అండ్ హ్యాపీనెస్ టు సాయి.
0: ఎవరే విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెల్లించక మీ సేవలో నిమగ్నులు కాండి.
1: దేర్ కుడ్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ క్రిటిసిజం అండ్ రిడిక్యూల్, డు నాట్ బి వెయిట్ డౌన్ బై ఇట్, స్ట్రైవ్ ఫార్వర్డ్ విత్ ఎంథూజియాజం విగర్.
0: ఇదే నిజమైనటువంటి త్యాగం.
1: దిస్ ఇస్ ట్రూ సాక్రిఫైస్.
0: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
1: ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ షుడ్ ఫిల్ యువర్ లైఫ్ విత్ ఆనంద.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagavan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

జనులము, శ్రీ సాయిషుని సేవక జనులము, శ్రీ సాయిషుని సేవక జనులము, సాయి భజనలు చేయుతు మనయము.

0: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 4th of August 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 5 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। किसी भी भक्त के लिए आध्यात्मिक प्रगति अत्यंत आवश्यक है और इसका एकमात्र सुगम मार्ग शरणागति है। अतः हम सब में शरणागति से संबद्ध जितनी भी शंकाएं हैं, उनका निदान भगवान बाबा ने अपने इस दिव्य प्रवचन में सप्रेम किया है। अनेक सरल उदाहरणों के माध्यम से स्वामी हमें शरणागति तत्व के मार्ग में आने वाली अड़चनों के बारे में बताते हुए उनसे पार पाने की विधियों का उल्लेख करते हैं। वेदांत की चर्चाओं का जो जटिल विषय माया रहा, उसे बड़ी सरलता से विश्लेषित करते हुए इसे सुबोधगम्य ही नहीं करते हैं, प्रत्युत दैवानुग्रह को ही माया पर विजय पाने का सूत्र बताते हैं। अतः आध्यात्मिक यात्रा करने वाले बटोही के लिए स्वामी का यह प्रवचन एक ज्योति स्तंभ ही है।
4: श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ज्ञानात् कर्म फलत्याग त्यागश्चान्तिरनन्तरम्। దైవమును పొందే నిమిత్తమై, దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి తరబీదులకి అభ్యాసము అని చెప్పబడుతుంది. ఇట్టి అభ్యాసమున కంటే దైవమును హృదయములో నిలుపుకొని తాదాత్మ భావమును పొంది ఏకత్వములో దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యస్థితికి ధ్యానము అన్నారు. ద్వై చిత్తయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినదే ధ్యానము అనేటువంటి పదం. ద్వై చింతయాం అనగా భగవంతుని చింతనే ధ్యానము అని కూడాను చెప్పబడుతుంది. కేవలం అప్పుడప్పుడు చింతించినంత మాత్రమున ఇది ధ్యానము కానేరదు. సతతం చింతన చేయటం సర్వకాలములు ఎందు సర్వావస్థలు ఎందు సర్వ ప్రదేశములు ఎందు కూడాను దైవ చింతన చేసేటువంటి ఒక స్థితికి ధ్యానము అని కూడాను చెప్పవచ్చు. అభ్యాసం అనేటువంటిది కాలముతో కర్మముతో కారణంతో కూడి ఉంటుంటుంది. కాలకర్మ కారణములకు అతీతమైనటువంటి స్థితిని ధ్యానమని చెప్పబడుతుంది. కనుకనే అభ్యాసముల కంటే ఉత్తమమైనటువంటిది ధ్యానము అని. ఈ ధ్యానము కంటే జ్ఞానము మరింత ఉత్తమమైనటువంటిది అని. ఇది

0: విచారణ శక్తితో కూడినటువంటిది, ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది.
1: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగ త్యాగాత్ శాంతి రణంతరం. ఈశ్వర్ కో ప్రాప్త్ కర్నే హేతు దైనందిన్ జీవన్ మే సాధకో ద్వారా కీ జానే వాలీ సాధనా కో హీ అభ్యాస్ కహా గయా హై. ఐసే అభ్యాస్ కీ అపేక్షా ఈశ్వర్ కో హృదయస్థ కర్ తాదాత్మ్య స్థితి కో ప్రాప్త్ కర్ ఏకతా మే దివ్యతా కీ స్థితి కో పానా హీ ధ్యాన్ హై. ధ్యేయ చింతయామ్ నామక్ ధాతు సే హీ యహ ధ్యాన్ శబ్ద ఉత్పన్న హువా హై. ధ్యేయ చింతయామ్ కా అర్థ ఈశ్వర్ కా చింతన్ కర్నా హై. కభీ కభార్ ఈశ్వర్ కా చింతన్ కర్నా కదాపి ధ్యాన్ నహీ హై. సతత్ చింతన్ కర్తే రహనా సభీ సమయో మే హర్ అవస్థా మే సభీ ప్రదేశో మే ఈశ్వర్ కా చింతన్ కర్తే రహనే కో హీ ధ్యాన్ కహా జా సక్తా హై. కాల్ కర్మ ఔర్ కారణ సే సంబద్ధ స్థితి అభ్యాస్ హై, పరంతు ఇన్ కాల్ కర్మ ఔర్ కారణ సే పరే రహనే వాలీ స్థితి హీ ధ్యాన్ హై. ఇసీలియే అభ్యాస్ కీ అపేక్షా ధ్యాన్ హీ అతి ఉత్తమ్ హై. ఇస్ ధ్యాన్ సే కహీ అధిక ఉత్తమ్ జ్ఞాన్ హై. యహ వైచారిక శక్తి ఔర్ విషయ నిరీక్షణ సే సంబద్ధ హై.
0: క్రమక్రమేణ ఈ యొక్క సోపానములు దాటి సర్వసంగ పరిత్యాగమునకు పూనుకున్నటువంటి స్థితికే శాంతి అని చెప్పబడుతుంది. దీనిని పురస్కరించుకుని పురుష సూక్తమునందు న కర్మణ న ప్రజయ సరేన త్యాగే నేకే అమృతత్వ మానసు. ఈ దివ్యత్వమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి, అదే శాంతి తత్వము అని బోధిస్తూ వచ్చింది భగవద్గీత. దీనిని పొందేదానికి మూడు విధములైనటువంటి సోపానములు ఉంటుండవి. ఒకటి మానవత్వములో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యమును పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి. ఈ లక్ష్యమే లేకుండినా మానవుడు ఎట్టి సాధన ఎందుకూడను ప్రవేశించలేడు. కనుకనే మొట్టమొదట జిజ్ఞాసి అనేటువంటి స్థితిలో ప్రారంభమవుతుంది. జిజ్ఞాసి నుండి సాధకుడు అనేటువంటి దీంట్లో ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి అరుఢుడు అనేటువంటి గమ్యము చేరుతుంటాడు. జిజ్ఞాసి అనేటువంటి విషయాన్ని మీకు సులభంగా అర్థం కావాలనుకుంటే విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు. అనగా విద్యను అభ్యసించటంలో, విషయాన్ని క్రోడీకరించుటకులో, కొన్ని విషయాన్ని తెలుసుకున్నటలో ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి స్థితి. కనుక జిజ్ఞాసి అనేటువంటి వాడు దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క రహస్యాన్ని, దైవం యొక్క శక్తి సామర్థ్యములను విచారణ ద్వారా అభిలషించి ఆశించి ఆసక్తితో కొంతవరకును దానిని గుర్తించుకోవడానికి తగిన చేసేటువంటి ప్రయత్నమే.
1: ధీరే ధీరే ఇన్ సోపానో కో పార్ కర్ సర్వసంగ పరిత్యాగ కీ స్థితి కో ప్రాప్త్ కర్నా హీ శాంతి హై. ఇసీ కే ఆధార్ పర్ పురుష సూక్త్ మే న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానుషః కహా గయా హై. ఇస్ దివ్య అమృతత్వ కో ప్రాప్త్ కర్నే హేతు సర్వసంగ పరిత్యాగీ హోనా చాహియే. ఇసీ కో శాంతి తత్వ కే రూప్ మే భగవద్గీత నే ఉపదేశ్ దియా హై. इस स्थिति को पाने के लिए तीन प्रकार के सोपान हैं. मानव जन्म को विशिष्ट बनाने के लिए एक लक्ष्य होना चाहिए. बिना किसी लक्ष्य के मानव किसी भी साधना में प्रवेश नहीं कर सकता है. सबसे पहले जिज्ञासा की स्थिति है. व्यक्ति जिज्ञासा से साधक के स्तर पर पहुंचता है, वहां से आरूढ़ के गंतव्य पर पहुंचता है. इस स्थिति को सरलता से समझने के लिए जिज्ञासा की स्थिति को विद्यार्थी की स्थिति मान सकते हैं. अर्थात विद्या का अध्ययन करने, विषयों का संग्रह करने और विषयों को जानने के संदर्भ में इसे प्राथमिक स्तर कह सकते हैं. जो जिज्ञासु होता है वह ईश्वरीय तत्व, रहस्य और शक्ति एवं सामर्थ्य में पूर्ण रुचि और अभिलाषा रखते हुए इनके बारे में चिंतन मनन के द्वारा जानने के प्रयत्न करता है।
0: क्रिस्तमस तत्वानी विचारण द्वारा तेलुसुकोवडम तत्वमस्य अनगा तत् त्वं असि दानिनि दीनिनि ఎన్నింటిని గుర్తించుకొని ఎన్నింటి యొక్క ఏకత్వాన్ని కూడాను తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నము. ఇలాంటి దాన్ని తెలుసుకున్న తర్వాత సాధక అనగా దీనిని ప్రాక్టికల్ లో పెట్టేటువంటి యొక్క వినియోగించుకునేటువంటి విధానంలో ప్రవేశిస్తాడు. ఈ సాధక స్థాయిని ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చును. ఉద్యోగం చేసేటువంటి స్థాయి, విద్యనే లేకపోతే ఉద్యోగం అనేటువంటిదే లభించదు. కనుక నీ జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం, అర్హుడు అనేటువంటిది పెన్షనర్ మాదిరి ఉంటుంటాడు. పెన్షన్ ఎప్పుడు తీసుకుంటాడు? ఉద్యోగం అయిన తర్వాతనే పెన్షన్ తీసుకుంటాడు. ఉద్యోగం ఎప్పుడు చేస్తాడు? విద్యను అభ్యసించిన తర్వాతనే ఉద్యోగం చేస్తాడు. కనుకనే మొట్టమొదటి విద్యార్థి స్థాయి, రెండవది ఉద్యోగ స్థాయి, మూడవది రిటైర్మెంట్ స్థాయి. పరుడ స్థాయియే పరమశాంతంగా కాలమును పవిత్రమైనటువంటి దీనిలో ఏకత్వములో గురించి విచారించేటువంటి స్థితి.
1: తత్వమసికే తత్వకో చింతన్ మనన్ సే సమజ్నా చాహియే. తత్ త్వం అసి అర్థాత్ ఉసే ఔర్ ఇసే అర్థాత్ దోనో కో పహచాన్ కర్ దోనో కీ ఏకతా సే అభిహిత హోనే కా ప్రయత్న కర్నా హీ హై. इस तत्व से अभिहित होने के बाद साधक साधना अर्थात प्रैक्टिकल प्रयोग में प्रवेश करता है। इस साधक स्तर को रोजगार की स्थिति कह सकते हैं। बिना शिक्षा के रोजगार नहीं मिलता है। जिज्ञासा के स्तर पर शिक्षा ग्रहण करना और साधक के स्तर पर नौकरी करना, यही होता है। आरूढ़ का स्तर पेंशनर का है। पेंशन कब लेता है? सेवा से निवृत्त होने पर ही। नौकरी कब करता है? शिक्षा ग्रहण करने के बाद ही। अतः पहला स्तर विद्यार्थी का है तो दूसरा नौकरी करने का और तीसरा स्तर सेवानिवृत्ति का है। पूर्ण शांत भाव से एकता की स्थिति पर विचारने का स्तर आरूढ़ का ही है।
0: దీనిని ప్రత్యేకించి బోధించినటువంటిది 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ అభ్యాసముతో ప్రారంభమైంది. ఈ విషయమునకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కాని విషయగ్రస్తుడు కారాదు. ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు చక్కగా గుర్తించారో లేదో, బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అని చెప్తుంటారు. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ హాఫ్, ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హాఫ్ లో ఉంటుండాలి. సాయి ఫ్యామిలీలో ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటిగా లేదు, ఇక్కడ హాఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా ఉంటుండాలి. దీనినే పార్ట్ టైం డివోటీస్ అని చెప్పవచ్చు, కానీ భగవద్గీతలో ఆ విధంగా చెప్పలేదు. నీవు పూర్తి శరణాగతి మీకు అమ్మని బోధించింది. ఈ శరణాగతి తత్వమునకు కాలము ప్రధానం. కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగనివాడు భగవంతుడు. కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు, కాలమును ఆధీనం నందించుకున్నటువంటి వాడు భగవంతుడు. కాలవశుడు జీవుడు, కాలాతీతుడు దేవుడు, మృత్యుగ్రస్తుడు జీవుడు, అమర స్వరూపుడు దేవుడు. కనుకనే దైవత్వమును ఆశ్రయించినప్పుడే కాలముతో కూడినటువంటి జీవతత్వము సార్థకము నొందుతుంది.
1: భక్తి యోగమే విశేషత ఇస్కే బారేమే ఉపదేశ దేతే హువే శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ कहा गया है, अर्थात अभ्यास से ही आरंभ होता है। इसके लिए साधक को विचारशील होना चाहिए, न कि विषयासक्त। परंतु आज के साधक पहले विषयासक्त हो रहे हैं, बाद में चिंतन मनन करने के बारे में विचार कर रहे हैं। तुम लोगों ने ध्यान दिया ही होगा, ब्रदर्स एंड सिस्टर्स ऑफ साई फैमिली कहते हैं। यहां ऑफ नहीं बल्कि हाफ के रूप में है। यहां साई फैमिली में फुल ब्रदर्स एंड सिस्टर्स के रूप में नहीं है, ऐसे लोगों को ही पार्ट टाइम डिवोटीज अर्थात तात्कालिक भक्त कह सकते हैं। परंतु भगवत गीता में ऐसा नहीं कहा गया है, तुम्हें पूर्णतः शरणागत होना चाहिए, यही भगवत गीता का उपदेश है। शरणागति के संदर्भ में अत्यंत प्रधान तत्व समय ही है। कालेन अनवच्छेदात अर्थात ईश्वर समय के अधीन नहीं रहता है। काल के अधीन में नहीं रहना मात्र ही नहीं बल्कि काल को ईश्वर अपने अधीन रखता है। जीव काल के वशीभूत हैं तो ईश्वर काल से परे, जीव मृत्युग्रस्त है तो ईश्वर अमृत स्वरूप है। अतः ईश्वर का आश्रय ग्रहण करने पर ही काल से युक्त जीव तत्व सार्थक होगा।
0: काल काल वही भगवंत को पेर काल काल प्रपन्ना काल कि करिष्यति कालमु जीवुण्णि मृंगुतू उंटुंडाली। కాలమునే మృంగేటువంటి వాడు దేవుడు కనుకనే కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చేయాలి. తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు. మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభములు చేయాలి. కారణమేమనగా మానవుని యొక్క పుణ్యమునకు కాని పాపమునకు కాని మంచి కాని చెడ్డ కాని ఉద్ధస్థితికి కాని అధోగతికి కాని కాలమే ప్రమాణము, కాలమే ప్రధానం. కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా, నన్ను పవిత్రమైనటువంటి రీతిలో ప్రవేశపెట్టి నా కర్మను సార్థకమైనట్టుగా తీర్చిదిద్ది నీ సన్నిధికి నీ పెన్నిధిలో నన్ను ఉంచుకోమని చెప్పి ప్రార్థించడం. దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్ అంతయి కూడాను కాలముతో లీనమైనటువంటిది, కాల ప్రభావములో చేరినటువంటిది. కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు. కాలము ఎవరి కోసము ఆగదు. కాలమును జీవులు అనుసరించవలసినదే కాని జీవులను కాలము అనుసరించదు.
1: ఈశ్వర్ కా ఎక్ అన్య నామ్ కాలకాల్ హై. కాలకాల ప్రపన్నానాం కాలః కిన్న కరిష్యతి అర్థాత్ కాల్ జీవ్ కో నిగల్తా రహతా హై, परंतु उस काल को ही ईश्वर निगल जाता है। इसीलिए काल को आधार बनाकर जीव को अपने कर्मों की आराधना करनी चाहिए। इसीलिए उपनिषद ने तस्मै नमः कर्मणे कहा। अतः सबसे पहले कर्म की आराधना कर, कर्म को प्रणाम कर आरंभ करना चाहिए, क्योंकि मानव के पाप अथवा पुण्य, अच्छाई अथवा बुराई, ऊर्ध्व स्थिति अथवा अधो स्थिति के लिए काल ही प्रमाण है, काल ही प्रधान है। इसीलिए ईश्वर से प्रार्थना करनी चाहिए कि हे काल स्वरूप भगवान, मुझे पवित्र और सार्थक सत्कर्म करने वाला बनाकर अपने सान्निध्य में रहने के योग्य बनाओ। यह सारा दृश्य कल्पित जगत काल में ही विलीन है, काल के प्रभाव से ही युक्त है। कोई भी जीव काल का धिक्कार करके जीवित नहीं रह सकता है। यह काल किसी के लिए रुकने वाला नहीं है, सभी जीवों को इस काल का अनुसरण करना पड़ता है, काल किसी का अनुसरण नहीं करता।
0: కాలము పెద్ద ప్రవాహం వంటిది. సమస్త జీవులు సమస్త పదార్థములు ఈ కాల ప్రవాహములో కొట్టుకుని పోతున్నవి. ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు. తాను ఆశ్రయించినటువంటి పదార్థము రెండు కూడాను ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వస్తువులే. కనుక గుడ్డివారిని గుడ్డివాడు అనుసరించినట్టుగా ఉంటుంటారు ఈ కాల ప్రవాహంలో ఉండేటువంటి యొక్క వ్యక్తులను ఆశ్రయించటం. ఒడ్డును ఆశ్రయించినప్పుడే తాను రక్షితుడు కాగలడు. ఆ ఒడ్డే దైవం, ఆ గట్టే దైవం. అట్టి దైవాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి ఈ ప్రవాహములకు దూరమై, బాధలకు దూరమై, దుఃఖములకు దూరమై, విచారములకు దూరమై ఆనందముతో తన కాలమును అంకితం గావించుకుంటాడు. కనుకనే నాయన, నీవి కాల ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి జీవుడవు. నీకు ఒట్టు నేనే. నన్ను ఆశ్రయించినప్పుడే నీకు ఈ విధమైనటువంటి బాధలకు ఏమాత్రము గురి కావు. కనుక నన్ను ఆశ్రయించు అని తన యొక్క శరణాగతి తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: కాల్ ఏక్ బడే ప్రవాహ కే సమాన్ హై. సభీ జీవ్ ఔర్ సభీ పదార్థ్ ఇస్ కాల్ ప్రవాహ మే బహే జా రహే హై. ఇస్ కాల్ ప్రవాహ మే బహే జానే వాలా వ్యక్తి ఉసీ ప్రవాహ మే బహే జానే వాలే దూసరే పదార్థ్ కా ఆశ్రయ గ్రహణ కరే తో వహ్ కదాపి ఇస్కీ రక్షా నహీం కర్ సక్తా హై. వ్యక్తి ఔర్ ఉస్కే ద్వారా ఆశ్రయ గ్రహణ కియా గయా పదార్థ్ దోనో ప్రవాహ మే బహే జానే వాలే వస్తు హీ హై. అతః కాల ప్రవాహ మే రహనే వాలే వ్యక్తి కా ఆశ్రయ గ్రహణ కర్నా దృష్టిహీనో ద్వారా దృష్టిహీనో కా ఆశ్రయ గ్రహణ కర్నే కే సమాన్ హై. కినారే కా ఆశ్రయ గ్రహణ కర్నే పర్ హీ వహ్ సురక్షిత్ రహ సక్తా హై. వహ్ కినారా హీ ఈశ్వర్ హై. ఉస్ ఈశ్వర్ కా ఆశ్రయ గ్రహణ కర్నే వాలా ప్రవాహ సే దూర్ హోకర్ సభీ కష్టో దుఃఖో ఔర్ చింతాఓ సే ముక్త్ హోకర్ సానంద అప్నా సమయ బితా సక్తా హై. అతః శ్రీకృష్ణ నే అప్నే శరణాగత్ తత్వ కా ఉపదేశ్ దేతే హువే కహా, హే వత్స్, తుమ్ ఇస్ కాల్ ప్రవాహ మే బహే జానే వాలే జీవ్ హో. తుమ్హారే లియే కినారా మే హీ హూ. మేరా ఆశ్రయ గ్రహణ కర్నే పర్ హీ తుమ్ ఇన్ కష్టో సే ముక్త్ హో సకోగే. ఇస్లియే మేరా ఆశ్రయ గ్రహణ కరో.
0: అప్పుడే సాధకుడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవు తప్ప నాకు అన్యము లేదని శరణాగతుడు అవుతాడు. ఏ విధంగా అవుతాడు? మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానాం శేషభూతంకి రక్షమాం శరణాగతి అన్నాడు. అయితే ఇట్టి శరణాగతి తత్వమునకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి. ఈ విధమైన తెర చేతనే పూర్తి తాను శరణాగతుడు కాలేక, దైవమునకు అర్పితం చేయలేక, తన మనోతత్వాన్ని పూర్తి గావించుకునలేక సంసిద్ధావస్థలో మునుగుతుంటాడు. అది ఏ మాయా అని. ఈ మాయా అనగా ఏమిటి? ఈ మాయా అనేటువంటిది ఏమిది? యా మా సా మాయా అన్నాడు. ఏది లేదో అదే మాయా అని. లేని దానిని ఉన్నదిగా మనం భావించటమే మాయ. ఎత్తి కలదను చుంటిమో అది లేదు, ఎత్తి లేదను చుట్టిమో అది కలదు. ఉన్నదొక్కట సత్యము ఎన్నటికి. లేనిదయ్యను లోకము చూడరయ్యా. మనము ఒక త్రాడును చూచి ఇది పాము అని భ్రమిస్తున్నాం, కానీ పాము లేదు. లేని పామును ఉన్నదని భ్రమించటం చేతనే భయభ్రాంతులకు గురి అవుతున్నాడు. ఈ భయమునకు కారణమేమిటి? లేని దారిని ఉన్నదిగా భావించుకోవటమే భ్రమ. ఈ భ్రమనే బాధలకు కారణం. కనుక ఇది అంతా కూడాను ఒక ప్రజ్ఞానతత్వములో దానిని ప్రదర్శించినప్పుడు అది త్రాడుగా మనకు రూపొందుతుంది. అప్పుడు ఎట్టి భయం కూడాను ఉంటుండదు. దానిని పొందటానికి, దానిని చెందటానికి, దానిని పట్టుకోవటానికి కూడాను ఏమాత్రము భయం ఉండదు. అదే విధముగానే ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్ అంతా కూడాను కేవలము బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపమనేటువంటి సత్యం గుర్తించుకోలేకపోవటం చేత, ఇది కేవలము మార్పులు చెందేటువంటి జగత్తుగా భావించటం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖలకు గురి అవుతున్నాము.
1: ఐసా కర్నే పర్ హీ ఏక్ సాధక్ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తుమ్హారే బినా మేరా అన్య కోయి నహీ హై కహతే హువే శరణ మే ఆతా హై. మదీయ ధన్ దారాది సర్వభార సమర్పితం. పరంతు ఈ శరణాగతి తత్వమే ఏక్ బడా సా పర్దా బీచ్ మే ఆడే ఆతా హై. ఇస్ పర్దే కే కారణ హీ సాధక్ న తో పూర్ణతః శరణాగత్ హో పా రహా హై, న హీ అప్నే మన్ కో పూరీ తరహ ఈశ్వర్ కో సమర్పిత్ కర్ పా రహా హై, న హీ అప్నీ సాధనా కో పూరా కర్ పా రహా హై, జిస్సే వహ సందిగ్ధతా కీ స్థితి మే డూబా జా రహా హై. वही माया है। माया क्या है? जो नहीं है वही माया है। इसीलिए या मा सा माया कहा गया है, अर्थात जो नहीं है वही माया है, जो नहीं है उसकी भावना करना ही माया है। जिसे है कह रहे हैं वह नहीं है, जिसे नहीं है कह रहे हैं वह है। एकमात्र सत्य ही सर्वथा है, लोक ही नहीं है। जरा देखो रे भैया, हम एक रस्सी को देखकर उसे सांप के रूप में भ्रमित हो रहे हैं, लेकिन वहां सांप नहीं है। जो सांप नहीं है उसके होने के भ्रम के कारण भयभीत हो रहे हैं। इस भय का कारण क्या है? जो नहीं है उसकी कल्पना ही भ्रम है। सभी कष्टों के मूल में यह भ्रम ही है। परंतु जब प्रज्ञान के सहारे देखते हैं तब वह हमें रस्सी के रूप में ही दिखाई देगा, तब उसे पकड़ने में किसी भी प्रकार का भय नहीं होगा। इस दृश्य कल्पित जगत को ब्रह्ममय होने के सत्य से अनभिज्ञ होने के कारण, इसे परिवर्तनशील जगत मानने के कारण ही साधक दुखी हो रहा है।
0: మనము ఈ జగత్తును విషయ దృష్టితో చూస్తున్నాం, విచారణ దృష్టితో మనము చూడటం లేదు. దీన్ని విచారణ దృష్టితో చూసినప్పుడు ఈ జగత్ అనేటువంటిది ప్రావాహిక సత్యం. ప్రావాహిక సత్యం అనగా నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంటుంది. ఒక నదిలోని జలము ప్రవహించుతూనే ఉంటుంటుంది. అయితే ఆ యొక్క ప్రవహించినటువంటి జలము ముందుకు పోయినా ఆ స్థానంలో వెనుకు జలం వస్తూ చేరిపోతుండాలి. ఇది నిరంతరము ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది. ఈ నదిలో నీరు ఉండినా ఉండకపోయినా దాని పేరు నది. నీవు ఈ జగత్తులో ఉండు ఉండకపో జగత్తే, ఇదే సత్యం. మార్పు చెందటమే ప్రవాహం. కనుక ప్రావాహిక సత్యమే ఈ జగత్తు అనగా సత్యముతో చేరిన మిథ్యము అని. మిథ్యముతో కూడినటువంటిదే సత్యము. దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా పిలుస్తూ వచ్చారు. కనుకనే సదసత్తనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమమైనటువంటి స్వరూపము ఈ జగత్తు. ముడిగడ్డుతో చేరినటువంటి దెబ్బను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన. దీనినే భగవద్గీత ఎందుకు కూడాను నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు, గుణత్రయ విభాగ యోగము అన్నారు.
1: हम इस जगत को विषय की दृष्टि से देख रहे हैं, वैचारिक दृष्टि से नहीं देख रहे हैं। वैचारिक दृष्टि से देखने पर यह जगत प्रावाहिक सत्य है। सतत परिवर्तनशील तत्व को ही प्रावाहिक सत्य कहते हैं। नदी में जल आगे की ओर बहता ही रहता है। जल के बह जाने पर उसके स्थान पर फिर पीछे से जल आ पहुंचता है। हमेशा बहाव से जुड़े रहने के कारण इसका नाम नदी पड़ा। इस नदी में पानी हो या न हो फिर भी इसका नाम नदी ही है। तुम इस जगत में रहो या न रहो, यह जगत ही है, यही सत्य है। परिवर्तित होते रहना ही प्रवाह और प्रावाहिक सत्य ही यह जगत है। सदसत अर्थात सत्य से जुड़ी हुई मिथ्या और मिथ्या से जुड़ा हुआ सत्य, इसी को वेदांत में सदसत कहा गया है। सत और असत के मिश्रित स्वरूप से ही यह जगत युक्त है। जिस प्रकार घास से जुड़े हुए दर्भ को अलग करते हैं, उसी प्रकार इस असत को दूर कर सत को स्वीकार करने का प्रयत्न ही साधना है। इसी को भगवत गीता में नित्यानित्य विभाग योग कहा गया है, क्षेत्र क्षेत्रज्ञ विभाग योग कहा गया है, गुणत्रय विभाग योग कहा गया है।
0: कनुकनी ఇది త్రిగుణాత్మక స్వరూపమైనటువంటిది మాయ. ఈ మాయ అన్నా, అజ్ఞానము అన్నా, ప్రకృతి అన్నా, తమస్సు అన్నా, ఇంత పర్యాయ పదవులే కాని ఈ అన్ని ఒక్కటే. తమస్సు అన్నా మాయనే, అజ్ఞానం అన్నా మాయనే, ప్రకృతి అన్నా మాయనే, మాయ అన్నా మాయనే. అనగా లేని దానిని భ్రమించి, దానిని సత్యముగా భావించి, దానికి మనము గురి కావటమే ఇది మాయ యొక్క ప్రభావం. అనేక మంది బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని చెప్తుంటారు. జగత్తు భావం మాత్రం మిథ్య కాని జగత్తు మిథ్య కాదు. కనుక బ్రహ్మ ఈ మిథ్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు. కనుకనే భగవద్గీత యందు అర్జున, నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు, నన్ను శరణుదొచ్చు, సర్వ దుఃఖములు కూడా నువ్వు పరిహారం అవుతాయన్నాడు. భగవంతునితో కూడినప్పుడు, భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడా నువ్వు బాధించదు. ఒక చిన్న ఉదాహరణ, పెద్ద పెద్ద శ్రీమంతుల భవనమునందు ఒక పెద్ద కుక్కను ఉంచుతారు. ఈ కుక్క అన్ని బజారు కుక్కల వంటిది కాదు. ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క. అటు ఇటు పోయే వారిని చూచి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు. ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించరో అప్పుడు మాత్రమే వారిపైన చర్య తీసుకుంటుంది ఈ కుక్క. కొంతమంది ఈ కుక్క చేసేటువంటి ఆడంబరమునకు, ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్లిపోతుంటారు. అయితే కొంతమంది దీక్షను పూని యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్ప, దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి. ఆ యజమాని ఉన్నత భవనం పైన నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని. అయ్యో, ఇతను నా మిత్రుడే అని తాను క్రిందికి వచ్చి ఆ గేటు దగ్గరికి వచ్చి అతన్ని తనను తీసుకుని పోతాడు లోపల. ఈ వచ్చిన వ్యక్తి యజమానితో లోపల ప్రవేశించినప్పుడు ఈ కుక్క ఏమి అతన్ని చేయదు.
1: మాయా కా రూప్ త్రిగుణాత్మక్ హై. చాహే మాయా కహే, చాహే అజ్ఞాన్ కహే, चाहे प्रकृति अथवा तमस, तीनों एक ही हैं। ये सब पर्याय शब्द ही हैं, ये सब एक ही हैं। जो नहीं है उसे सत्य मानकर भ्रमित होना और उसके प्रभाव में आना ही माया है। कई लोग ब्रह्म सत्यम जगन मिथ्या कहते हैं। जगत की भावना मिथ्या है, परंतु जगत मिथ्या नहीं है। ब्रह्मा इस मिथ्या जगत का आधार बने हुए हैं। इसीलिए भगवत गीता में श्री कृष्ण ने कहा, हे अर्जुन, तुम इस माया से प्रभावित होकर काल के प्रवाह में बहे जाते हुए मुझसे दूर होते जा रहे हो। तुम मेरी शरण में आओगे तो तुम्हारे सभी दुख दूर हो जाएंगे। ईश्वर के साथ रहने पर माया कदापि दुख नहीं देती है। एक छोटा सा उदाहरण, बड़े बड़े धनवानों के घर में बड़ा सा कुत्ता पहरे के लिए पालते हैं। यह कुत्ता बाजारू कुत्तों जैसा नहीं है। यह अपने मालिक के प्रति विशेष विश्वास रखने वाला कुत्ता है। आने जाने वालों को देखकर भौंकने वाले आवारा कुत्तों के जैसा नहीं है। जब कोई फाटक से प्रवेश करने का प्रयत्न करता है तभी यह भौंकता है। कुत्ते द्वारा किए जाने वाले कोलाहल और उसकी भूख से भयभीत लोग उल्टे पैर लौट जाते हैं, परंतु कुछ लोग वहीं डटकर खड़े रहते हैं और जोर जोर से मालिक का नाम लेकर पुकारते हैं। तब मालिक उस ऊंचे भवन से इसे देखकर विचारता है, अरे यह तो मेरा मित्र है। ऐसा सोचकर वह नीचे उतरकर फाटक के पास आकर अपने साथ उसे भीतर ले जाता है। तब यह कुत्ता उसे कुछ नहीं करता है।
0: अदे विधमगने मोक्ष सौधमुनको, भक्ति सौधमुनको, आनंद सौधमुनको प्रथम स्थानमलो अनगा सिंहद्वारमनंदु ई माया अनेटुवंटि कुक्क निवसिस्तू उंटाडु। दैवमुनको अनगा యజమానుడికి మిత్రుడు కానటువంటి వాడో, లేక యజమానుడితో ఎక్కువ పని లేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది. ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అటు వెనుకకు వెళ్లిపోతారు. వారి దృఢ నిశ్చయుడైనటువంటి వాడు, దృఢ సంకల్పుడైనటువంటి వాడు, యజమానుని చేరాలేంటిదని సంకల్ప సిద్ధుడైనటువంటి వాడు అక్కడ నిలిచి మాయనకు ఏమాత్రం కూడా భయపడకుండా యజమానుని పిలిచి యజమానునితో చేరి తాను ఇందులో ప్రవేశిస్తాడు. కనుక దృఢ నిశ్చయుడై శరణాగతుడైనటువంటి వాడు ఈ యజమానుడు అనేటువంటి మిత్రుడితో కూడి ఈ శాంతి సౌధములు చేరుతాడు.
2: కనుకనే అర్జునుడి నాయన, నీవు అనేక విషయవాదులతో కూడి అనేక విధమైనటువంటి యొక్క విశ్వకల్పితమైన జగత్ వ్యవహారములతో కూడి నీవు తప్పిపోతున్నావు,
0: ఏకాగ్ర చిత్తుకు కాలేకపోతున్నావు, నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు, అభ్యాస యోగము చేయి, అప్పుడే చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది, ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణు దొచ్చుతావు, ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు, ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు, యుద్ధం చేస్తున్నానే ఇది ప్రాపంచిక సంబంధమైనటువంటి వ్యావహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు, మామను స్మరయుద్ధ యుద్ధమునందు కూడా నన్ను స్మరించు, ఇది యుద్ధం కాదు, కేవలం లౌకికమైనటువంటి ప్రజలతో చేసేటువంటి యొక్క యుద్ధం కాదు, నీ ఇంద్రియములతో, నీ దుర్గుణములతో, నీ దురాలోచనలతో, దుర్బుద్ధులతో నీవు యుద్ధము చేసినట్టుగా భావించు, నన్నే స్మరించు. మీరు చేయవలసినటువంటి యుద్ధము పనులతో కాదు, వ్యక్తులతో కాదు, జీవులతో కాదు, నీ అంతర్యంతో నీవు యుద్ధం చేయాలి, వాటిని నీవు సాధించాలి.
1: ఇసీ ప్రకార మోక్ష సౌధ, భక్తి సౌధ అథవా ఆనంద సౌధ కే సింహ ద్వార పర్ మాయారూపీ కుత్తా రహతా హై. ईश्वर अर्थात मालिक का जो मित्र नहीं है अथवा जिसे मालिक से कोई ज्यादा काम नहीं है, ऐसा व्यक्ति उस फाटक के पास आने पर यह कुत्ता उसे तुरंत धर दबोचता है, परंतु दृढ़ संकल्प वाला कुत्ते से भयभीत हुए बिना वहीं डटे रहकर मालिक को बुलाकर उसके साथ मिलकर भीतर जाता है. शरणागत और दृढ़ संकल्प वाला इस मालिक के साथ मिलकर शांति सौध में प्रवेश करता है. इसीलिए श्री कृष्ण ने अर्जुन से कहा, हे वत्स, तुम विषय वासनाओं में और दृश्य कल्पित जगत संबंधी व्यवहारों में पड़कर फूले नहीं समा रहे हो तथा एकाग्र चित्त नहीं हो पा रहे हो, अतः अभ्यास योग करो, तभी चित्त की एकाग्रता साध्य होगी. चित्त के एकाग्र होने पर ही तुम मेरे शरणागत हो पाओगे. प्रेम और विश्वास से मेरा स्मरण करो, जो भी काम करते रहोगे मेरा चिंतन करते रहो. तुम ऐसा मत विचारो कि मैं युद्ध कर रहा हूं, यह तो सांसारिक और व्यावहारिक लक्ष्य है. माम अनुस्मर युद्धच्च, युद्ध में भी मेरा स्मरण करते रहो. यह युद्ध नहीं है, तुम ऐसा विचारो कि तुम अपने इंद्रियों से, अपने दुर्गुणों से, अपने बुरे विचारों से, अपनी दुर्बुद्धि से युद्ध कर रहे हो. मेरा ही स्मरण करते रहो. तुम्हें जो युद्ध करना है वह परायों से नहीं, लोगों से नहीं, जीवों से नहीं, अपने अंतर इंद्रियों से तुम्हें युद्ध करना है, తుమే ఉనే పరాజిత్ కర్నా హై.
0: ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యకశిపుని గురించి అనేక విధములుగా చెప్తాడు. లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము గెలువజాలవు. నాన్న, ఈ లోకాలంతా జయించినంత మాత్రం నీవు రాజు కావచ్చును. నీవు ఇంద్రియాలు జయించినప్పుడు రాజనిక రాజ మహారాజ రాజ నీవు మహారాజుగా అవుతావు, విశ్వములకే అధిపతి అవుతావు. కానీ లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట నిపుల నెట్లు పట్టగలడు? నీవు గదిలోనే బంధించి నిన్ను అరెస్ట్ చేసి కూర్చోబెట్టినప్పుడు బయట వచ్చిన వారితో నీవేరీతిగా పోరాడగలవు? కనుక మొట్టమొదటి నీ లోని ఇంద్రియాలను నువ్వు సాధించడానికి ప్రయత్నించు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది. నాది, నేను, నావారు అనేటువంటి భావన ఉండినంత వరకు కూడాను నీకు శరణాగతి భావం నీకు లభ్యం కాదు. ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి. భూతాకాశము జయించాలి, చిత్తాకాశమును సాధించాలి, చిదాకాశములో ప్రవేశించాలి. అందులో ప్రవేశించిన తరువాత మిగిలినవన్నీ తానే చూసుకుంటాడు.
1: ఇసీలియే ప్రహ్లాద్ నే భీ अपने पिता से कहा, सभी लोकों पर विजय प्राप्त कर चुके हो, परंतु इंद्रिय लोक को पराजित नहीं कर सके। हे तात, सभी लोकों को पराजित करने मात्र से तुम राजा हो सकते हो, लेकिन जब इंद्रियों को पराजित कर पाओगे तो राजाधिराज महाराज हो सकोगे, विश्व के ही अधिपति हो सकते हो। अंतः शत्रुओं के अधीन हो जाने वाला बाहर के शत्रुओं को कैसे पराजित कर सकता है? यदि तुम्हें गिरफ्तार करके कमरे में बंद कर दिया गया तो बाहर से आने वालों के साथ तुम कैसे लड़ सकते हो? इसलिए सबसे पहले अपनी अंतः इंद्रियों को पराजित करने का प्रयत्न करो। यह कब संभव है? जब तुम शरणागत होगे तभी यह संभव है। जब तक तुम में मैं, मेरा, मेरे अपने जैसी भावनाएं होंगी तब तक तुम्हें शरणागति प्राप्त नहीं होगी। यह मात्र भूताकाश की प्रवृत्ति है। भूताकाश पर विजय पाना है, चित्ताकाश को साध्य बनाना है और चिदाकाश में प्रवेश करना है। इसमें प्रवेश करने के बाद सब कुछ वही संभाल लेगा।
0: రైలు స్టేషన్ కు మనము పోయేంత వరకు మన లగ్గేజ్ ని ఒక కూలీనో ఒక జట్కానో ఒక రిక్షానో ఒక టాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకుని పోవాలి. ఎవరూ చిక్కినప్పుడు మన లగ్గేజ్ ని మనమే మోసుకుని పోవాలి, తలపైన చేతిలో పెట్టుకుని. రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడ అక్కడ పాదేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి. నీ లగ్గేజ్ ని రైలే మోసుకుని పోతుంది. కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయటం లేదు. రైల్లో కూర్చోకూడదు, తన పెట్టెను పుట్టను నిత్యమైన పెట్టుకుంటాడు. కనుకనే శరణాగతి అయిన తర్వాత సర్వము తనకే అర్పితం చేయి. ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలో తానే చూసుకుంటాడు. ఇంకా నాది అనేటువంటి యొక్క అహం అనేటువంటి అక్కడ ఏమాత్రము ఉండకూడదు. దీనిని రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు. చిత్రకూట పర్వతము చేరారు సీతాలక్ష్మణ సమేతుడై రాముడు. భగవంతుడు ఎప్పుడు లీలామానస విగ్రహుడు, అది కేవలం నటన సూత్రధారి. ఏ బాధలు, ఏ దుఃఖము, ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖముగాను విచారంగాను కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు. దైవం మానుష రూపేణ మనుష్యాకారమును పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటితమైనప్పుడే మానవులకు సన్నిహిత సంబంధుడవుతాడు. భక్తులకు అందుబాటులో అనుకూలముగా ఉండే నిమిత్తమే ఈ మానవాకారము ధరిస్తుంటాడు.
1: रेलवे स्टेशन पहुंचने के लिए हमें अपने सामान को एक कुली, टांगा, रिक्शा अथवा टैक्सी के सहारे ले जाना चाहिए। जब कोई मदद न हो तो हमें अपना सामान खुद ढोकर ले जाना चाहिए। रेल में बैठने के बाद सामान को जहां तहां डालकर निश्चिंत होकर आराम से रहना चाहिए। इसके बाद रेल तुम्हें और तुम्हारे सामान दोनों को ढोकर ले जाएगी। परंतु यह पागल ऐसा नहीं कर रहा है। रेल में बैठने के बाद भी यह अपना सामान अपने सर पर ढो रहा है। इसलिए शरणागत होने के बाद उसे ही सर्वस्व समर्पण कर दो। कब, क्या, कैसे करना है सब कुछ वही संभाल लेगा। यहां मेरा जैसा अहंकार बिल्कुल नहीं होना चाहिए। रामायण में भी ऐसे ही तत्व का निरूपण हुआ है। सीता और लक्ष्मण के साथ भगवान श्री राम चित्रकूट पहुंचे। भगवान लीला मानुष विग्रह हैं, वह नटन सूत्रधारी हैं। किसी भी प्रकार के कष्ट, दुख या चिंताओं के न होने पर भी कष्ट, दुख या चिंता से त्रस्त होने का अभिनय करते रहते हैं। दैवम मानुष रूपेण, मानवाकार में अवतरित होने और सभी मानवीय तत्वों को प्रकट करने पर ही ईश्वर मानवों से निकट संबंध रख पाते हैं। भक्तों की पहुंच में रहने निमित्त ही ईश्वर मानवाकार धारण करते हैं।
0: रामुलु अलसिपोयिनट्टुगा ఒక రాతి పైన కూర్చున్నాడు. చాలా టైర్డ్ అయినట్టుగా లక్ష్మణ నేను ఇక నడవలేను అని చెమటలు దుచ్చుకుని కింద వేస్తున్నాడు. ఇక్కడ ఏదైనా ఒక చిన్న పర్ణశాల కుటీరము నిర్మించు, అందులో విశ్రాంతి తీసుకుందామన్నాడు. ఎక్కడ వెయ్యాలి అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు. నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు. రామరామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు అర్జునుడు. నాలో ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైనటువంటి దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైనటువంటి మాటను నేను వినవలసి వచ్చింది అన్నాడు. లక్ష్మణుడు పడేటువంటి బాధను చూచి రామునికి తెలుసు, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై, లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదే, కఠినమైనటువంటి వాక్కులు నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీవింత శ్రమ పడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు. లక్ష్మణుడు చెప్పాడు, అన్న తల్లిని భార్యను రాజ్యమును సర్వసంగ పరిత్యాగుడై తమ ఆజ్ఞని నాకు ప్రాణంగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి నేను తమ వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉందా, నాకు ఒక్కటి లేదు. నీ ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొకటి ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వు వేయమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా, అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు ఎంత గురువుని అని తాను బాధపడ్నాడు. నాకు రెండవ వాంఛ అనేటువంటిది లేదు, నీ ఆశనే నా యొక్క ఇష్టం, నీ ఇష్టం ఏదో అదే నా ఇష్టం, నీవు ఏది చెప్పినా నేను శిరసా వహించడమే నా కర్తవ్యం, నా లక్ష్యము నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు. ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి, రామ మరొక పర్యాయము లక్ష్మణ్ ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది.
1: ఏక్ దిన్ బహుత్ థకే హువే సే శ్రీరామ్ ఏక్ పత్థర్ పర్ బైఠ్ గయే. బహుత్ థకే హువే సే పసీనా పోంచ్తే హువే ఉన్హోనే లక్ష్మణ్ సే కహా, హే లక్ష్మణ్, అబ్ మై నహీ చల్ సక్తా హూ, యహాం కోయి ఏక్ ఛోటీ సీ కుటీ బనావో, వహాం జరా విశ్రామ్ కరెంగే. ప్రార్థనా కే స్వర్ మే లక్ష్మణ్ నే పూచా, భయ్యా కహాం పర్ కుటీ బనావూ? శ్రీరామ్ నే కహా, జహాం తుమ్హే అచ్చా లగే వహీ కుటీ బనా దో. లక్ష్మణ్ నే కహా, రామ్ రామ్, మై కైసే కఠిన శబ్ద సున్ రహా హూ, ముజ్మే క్యా దోష హై, మైనే క్యా పాప కియా హై, మైనే కబ్ ఆప్కీ బాతోం కా విరోధ కియా హై, జో ఆజ్ ముజే ఐసే కఠోర్ శబ్ద సున్నే పడ్ రహే హై. శ్రీరామ్ లక్ష్మణ్ కే మన్ కీ బాత్ జాన్తే థే, పరంతు సీతా కో యథార్థ కా బోధ కరానే కే లియే ఉన్హోనే కహా, హే లక్ష్మణ్, మైనే కోయి అనుచిత్ బాత్ తో నహీ కహీ, నా హీ కోయి కఠోర్ శబ్ద కహే, ఫిర్ తుమ్ ఇత్నే వ్యథిత్ క్యో హో రహే హో. తబ్ లక్ష్మణ్ నే కహా, భయ్యా, మాతా పితా ఔర్ పత్నీ తక్ కో త్యాగ కర్, సర్వ సంగ పరిత్యాగీ హోకర్, ఆప్కీ ఆజ్ఞా కో హీ శిరోధార్య మాన్తే హువే, ఆప్కో హీ పితా, భాభీ సీతా కో హీ మాతా ఔర్ ఇస్ వన్ కో అయోధ్యా మాన్తే హువే, జబ్ మై ఆప్కే సాథ్ ఆ చుకా హూ, तो फिर मेरी अलग से इच्छा कैसे होगी? आपने मेरी इच्छा के अनुसार कुटी बनाने को कहा, यदि मेरी अलग से इच्छा होगी तो इसका अर्थ यह है कि मैं पूरी तरह से शरणागत नहीं हुआ. आगे लक्ष्मण ने यह भी कहा, मेरी अलग से कोई दूसरी इच्छा नहीं है, आपकी आज्ञा ही मेरी इच्छा है, आपकी इच्छा ही मेरी इच्छा है, आप जो भी कहेंगे उसका अनुसरण करना ही मेरा कर्तव्य है, वही मेरा लक्ष्य है, वही मेरा गंतव्य है, आपके सिवा मेरा कोई अन्य नहीं है. ये बातें सुनते ही सीता ने हस्तक्षेप करते हुए कहा, हे नाथ, आप आगे कभी इस तरह लक्ष्मण को दुखी ना करें.
0: అంతా నీదే, అంతా నీవే, చెప్పినదాన్ని శిరసా వహించడమే శరణాగతి యొక్క లక్ష్యం. ఆ రీతిగా నా రైల్లో వచ్చి కూర్చో, నిన్ను నీ సామాన్లు అన్నింటినీ నేను మోసుకుని గమ్యాన్ని చేరుస్తాను. ఇక్కడ కూడా నువ్వు అహంకారం అనేటువంటి భావంతో నీ లగ్గేజ్ నీ తలపైన పెట్టుకుని బాధపడద్దు. కనుకనే భక్తి ప్రపత్తుల యొక్క మార్గమునందు శరణాగతి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికీ ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు. పడములు ఎందున్నా ఆకాశముననున్న పట్టణముననున్న పుట్ట మీదనున్న నట్టేటబడి ఉన్న ఎక్కడున్నా నేనే దిక్కు అన్నాడు. ఆ విధంగా నాకు శరణాగతిని కమ్మని ఆదేశించాడు. కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటము అత్యవసరమని గుర్తించాలి.
1: జీవ్ కెలియే అలగ్ సే అప్ని కోయి ఇచ్ఛా నహీ హోనీ చాహియే. సబ్ కుచ్ తుమ్హారా హీ హై, సబ్ కుచ్ తుమ్హారా హీ హై. జో కుచ్ బతాయా గయా హై ఉస్కా అనుసరణ కర్నా హీ శరణాగతి హై. ఇస్ ప్రకార్ తుమ్ ఆకర్ మేరీ రేల్ మే బైఠో, మే తుమ్హే ఔర్ తుమ్హారే సామాన్ కో ఢోకర్ గంతవ్య తక్ పహుంచాఊంగా. యహాన్ భీ అహం కీ భావనా సే అప్నే సామాన్ కో అప్నే సర్ పర్ రఖ్ కర్ దుఖీ మత్ హో. ఇస్ ప్రకార్ శ్రీకృష్ణ నే భక్తి ఔర్ ప్రపత్తి కే మార్గ్ మే శరణాగతి కే మహత్వ కా ఉపదేశ్ దియా. తభీ భక్త జహాన్ భీ హో వహాన్ పర్ దైవానుగ్రహ రూపీ పెన్షన్ భేజతా హీ రహతా హై. శ్రీకృష్ణ నే కహా, జంగల్ మే రహో యా ఆకాశ్ మే, గాంవ్ మే రహో యా శహర్ మే, చట్టాన్ పర్ రహో యా మజధార్ మే, చాహే జహాన్ భీ క్యో నా హో, తుమ్హారే లియే మే హీ లక్ష్య హూ. ఇస్ తరహ శ్రీకృష్ణ నే శరణాగత హోనే కా ఆదేశ్ దియా. అతః సమయ్ ఔర్ శరీర్ దోనో కో పవిత్ర కర్నే హేతు కర్మ కర్తే హువే శరణాగతి ప్రాప్త కర్నే కీ ఆవశ్యక్తా కో సమజ్నా చాహియే. ఉపసంహార్. భగవాన్ బాబా నే ఇస్ ప్రవచన్ మే సిద్ధ కియా కే మానవ జీవన్ కా ఉత్స ఈశ్వర్ కే సాన్నిధ్య కో ప్రాప్త కర్నా హీ హై, జిస్కే లియే ప్రథమతః ఉసే కాల్ కా సదుపయోగ్ కర్నా ఔర్ అప్నే ఇంద్రియో పర్ విజయ పానా అత్యంత ఆవశ్యక్ హై. పరంతు భక్త్ కీ హర్ సాధనా కే మార్గ్ మే మాయా బాధా డాల్తీ రహతీ హై, లేకిన్ యహ్ కోయి అసాధ్య రోగ్ నహీ హై. దైవానుగ్రహ రూపీ ఔషధి సే మాయా కీ వ్యాధి కా నిదాన్ హో సక్తా హై ఔర్ ఇస్ ఔషధి కో పానే హేతు భక్త్ కో శరణాగతి కీ ఫీస్ చుకానీ హై. అనంత కరుణా కే సాగర్ స్వామీ సదా భక్త్ కీ శరణాగతి కీ రాహ దేఖతే హై. అస్తు.
3: అభీ ఆప్నే భగవాన్ బాబా ద్వారా శ్రీమద్ భగవద్ గీతా పర్ దినాంక 5
4: అగస్త్ 1984 కు దియా గయా ప్రవచన్ సునా.
5: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagawan Sri Satya Sai Baba.
6: Prema Swarupulara,
7: embodiments of love.
6: Shanti ni lopala unnadi kani bayate ledu.
7: Peace is within, not outside.
6: Outside no peace, only pieces.
8: Dear listener, Saidam and greetings from Prashanti Nilayam. Welcome to our program Outside Inside Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live hosted by Brother Bishu Prushti, and today's episode was first broadcast in March 2023.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 33rd discourse on Gita, Bhagavan delivered on 15 September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
2: Karmendriyani Samyamyaya Aste Manasa Smaran. Karmalanu acharinchutalo kani, karmalanu acharinchakapovatalo kani, ye vidhamainatuvanti yokka abhyantaramu undadu.
3: There is no objection whatsoever, either in performing action or in not performing any action.
2: చిత్తమునందు వాసనలను వేరు చేయుటే ప్రధానమైనటువంటి అంశము.
3: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రిమూవ్ ద టెండెన్సీస్ విచ్ ఆర్ ఇన్ ద హార్ట్.
2: మనసునందులి మాధుల్యమునను దూరము చేయుటే ప్రధానము.
3: అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు డ్రైవ్ అవే ద డర్ట్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ఫ్రమ్ ద హార్ట్.
2: చిత్తమునందలి రాగద్వేషములను నిర్మూలము గావించుటే దీని యొక్క ఆశయము.
3: ది ఆబ్జెక్ట్ అండ్ ది గోల్ ఈస్ టు రూట్ అవుట్ ది అటాచ్మెంట్ అండ్ డిల్యూజన్ ఫ్రమ్ ద హార్ట్.
2: ఇవి ఏవి చేయకుండినా కేవలం ప్రపంచమును వెలిచి పారిపోయి గిరిగుహలయందు ఏకాంత వాసము చేసినప్పటికీ, ఎట్టి కర్మలను ఆచరించకపోయినప్పటికీ వాడు బద్ధుడే.
3: Without doing any such exercise, if one runs away to a forest or to a cave and if one wants to just think of all these things, one is bound by all such thoughts and actions.
2: కారణం మనసునందలి మాలిన్యములు అనేక విధములైనటువంటి భావములను పురికొల్పుతూ ఉంటాయి.
3: The reason is the dirt and such accumulated tendencies in the heart will be prompting a number of thoughts in the man.
2: హృదయం నందలి వాసనలు అనేక విధములైన సంకల్ప వికల్పములను సృష్టించుతుంటాయి.
3: The hidden thoughts and seeds in the heart will be making a person to think different ways.
2: చిత్తమునందలి రాగద్వేషములు మానవత్వాన్ని మరుగు చేస్తూ ఉంటాయి.
3: Attachment and hatred inside the heart will be making a man forget his own human nature.
2: కనుకనే మనసునందలి మాలిన్యము, హృదయం నందలి వాసన, చిత్తమునందలి రాగద్వేషములను ఎవరు నిర్మూలము గావించుకొని ప్రశాంత హృదయులై జనమధ్యమును సంచరించుచున్నప్పటికీ, ఎట్టి కర్మలు ఆచరించుచుంటున్నప్పటికీ అట్టివారే నిజయోగులని భగవద్గీత నిరూపించినది.
3: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ద మైండ్ and removing attachment and hatred, liking and disliking in the heart, if one can perform any action, whatever may be the action, he will not be bound by that, he will be free from the fruits thereof.
2: Aithe itti satyamunu gurtinchaleni manavulu karma sanyasamunu pooni kevalamu kalamu vyartham gavinchatalo tama kartavyamani bhavistuntaru.
3: People who do not recognize this particular truth, renounce action and indulge in laziness.
2: ఆధ్యాత్మిక రంగములో సోమరత్వమునకు ఎట్టి అవకాశము ఉండదని గీత పదే పదే హెచ్చరిస్తూ వచ్చింది.
3: గీత హ్యాస్ రిపీటెడ్లీ వార్న్ దట్ ఇన్ ది ఏరియా అండ్ ది వరల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ లేజినెస్.
2: కనుకని భగవద్గీత యందు నిజమైనటువంటి యోగము అనాసక్తి యోగమని నిరూపిస్తూ వచ్చింది.
3: ఇన్ దట్ కాంటెక్స్ట్ ఓన్లీ భగవద్గీత హ్యాస్ బీన్ టీచింగ్ ద the yoga of disinterestedness as the most important yoga to be practiced.
2: అదే అనాసక్తి. ఆసక్తి లేనటువంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమే అనాసక్తి.
3: That is the yoga of anasakti, disinterestedness, not having any personal interest in the things that are performed.
2: ఈ సాంఖ్య యోగమునందు నిష్కామ కర్మను ప్రత్యేకించి ప్రకటిస్తూ వచ్చింది.
3: In the chapter Sankhya Yoga, special emphasis has been laid on performing action without expecting fruits thereof.
2: ఎట్టి సాధకుడు కాని దుష్కర్మల నుండి నిష్కామ కర్మలకు ఎగరాకటం ఇది సాధ్యము కాని పని.
3: No person would be able to just reach a stage of nishkama.

0: శుద్ధి ఏర్పడుతుందని గీతా వాక్యము.
1: ఇట్ ఈస్ గీతాస్ ప్రొక్లమేషన్ దట్ అన్ అకౌంట్ ఆఫ్ యాక్షన్ అండ్ త్రూ యాక్షన్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ కెన్ బి అటైన్డ్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి నిమిత్తమై కర్మలు ఆచరించమని ఆదేశించింది.
1: ది కమాండ్మెంట్ ఈస్ దట్ వన్ హాస్ టు పర్ఫార్మ్ యాక్షన్ ఫర్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
0: అయితే ఎట్టి కర్మల చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది?
1: బై డూయింగ్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అచీవ్?
0: ఈశ్వరార్పణతో కావించినటువంటి కర్మల వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
1: వన్ వుడ్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఓన్లీ బై పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
0: ఈ ఈశ్వరార్పణ బుద్ధితో గావించినటువంటి ప్రతి కర్మ కూడాను ఇది చిత్తమునందు పవిత్రత ఏర్పరుస్తుంది.
1: ఎవ్రీ యాక్షన్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్.
0: వండినటువంటి భోజనము మనం భుజించుటకు ప్రయత్నించుటలో ఇది కేవలం ఆహారంగా రూపొందుతుంది.
1: వెన్ ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ ఈస్ టేకన్ యాజ్ ఈస్ ఈటన్ ఇట్ బికమ్స్ ఓన్లీ ఫుడ్.
0: ఈ ఆహారమునే భగవత్ అర్పితము గావించి భుజించటం చేత ఇది ప్రసాదంగా రూపొందుతుంది.
1: ఇఫ్ ది సేమ్ ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు ద లార్డ్ ఫస్ట్ అండ్ దెన్ టేకన్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
0: కనుకనే మానవుడు సకర్మల ద్వారా ఆచరించేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడాను ఇది కర్మరూపాన్ని ధరిస్తుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్షన్ ఇస్ పర్ఫార్మ్డ్ బై మ్యాన్ ఇట్ బికమ్స్ ఎ మియర్ యాక్షన్ అండ్ కర్మ.
0: దైవార్పిత బుద్ధితో గావించినటువంటి ప్రతి చిన్న కర్మ కూడాను ఇది కర్మయోగంగా కాని లేక పవిత్రమైనటువంటి యొక్క యజ్ఞముగా కాని రూపొందుతుంది.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్మాల్ యాక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్ ఇట్ బికమ్స్ కర్మయోగ ఏ యోగా ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో ఎగ్నైట్ సెల్ఫ్.
0: ఇట్టి కర్మయోగము చేతనే చిత్తశుద్ధి ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ త్రూ సచ్ యోగా ఆఫ్ యాక్షన్ వుడ్ ఏ పర్సన్ బి ఏబుల్ టు అటైన్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: భగవంతునికి అర్పితంగా ఆవించవలసినటువంటి కర్మలు ఎట్టి స్థితిలో ఉండాలి?
1: ఇన్ దట్ కేస్ వాట్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ అండ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ యాక్షన్స్
0: పవిత్రమైనటువంటివిగా ఉండాలి?
1: హౌ సేక్రెడ్ షుడ్ దే బి?
0: సామాన్యమైన మానవులకు ఏదో చిన్న పదార్థమును మనం అందించినప్పుడే అది ఉత్తమమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను కొంత ఉపయోగకరమైనటువంటిదిగాను ఉంటుండాలి.
1: ఈవెన్ వెన్ small object is offered to an ordinary individual, the object must be having some utility and some purity and some sacredness.
0: అలాంటి స్థితిలో దైవమునకు అర్పించేటువంటి కర్మలు ఇంకెంత పవిత్రమైనటువంటిగా ఉండాలి?
1: దట్ బీయింగ్ సో ఇఫ్ యు ఆర్ ఆఫరింగ్ టు ద లార్డ్ హింసెల్ఫ్ హౌ ప్యూర్ అండ్ సేక్రెడ్
0: ఎంతటి పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి?
1: హౌ ప్యూర్ దే షుడ్ బి?
0: ఎంతటి సార్థకమైనటువంటిగా ఉండాలి?
1: హౌ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ ఫుల్ఫిల్ షుడ్ దే బి?
0: భగవంతునికి అర్పించటి లోపల ఏ పని అంటే ఆ పని, ఎట్టి వస్తువు అంటే అట్టి వస్తువును అర్పించుటకు ప్రయత్నించరాదు.
1: వన్ షుడ్ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఆన్ ఆఫరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
0: కనుకనే భగవంతునికి అర్పించినటువంటి కర్మలు సత్కర్మలుగాను పవిత్రమైన కర్మలుగాను ఆదర్శవంతమైన కర్మలుగాను రూపొందించుకోవాలి.
1: Therefore, if you want to offer actions to the Lord, you must make them pure, you must make them sacred, you must make them great before you offer.
0: Oka bhagavantuniki oka pushpamu arpitam cheyalante aa pushpamu nandulu undinatundi krimulanu manu veru chesi danini parishuddha parichi aa pushpamunu bhagavat arpitam gaavistam.
1: If you want to offer a flower to the Lord, you remove the insects in the flower and make it pure, then only you offer it to the Lord.
0: Kanuka manamu cheyu prati karma kudanu భగవత్ అర్పితమైనటువంటి పుష్పంగా రూపొందాలి.
1: ఎవ్రీ యాక్షన్ విచ్ యు పర్ఫార్మ్ షుడ్ బికమ్ ఎ ఫ్లవర్ విచ్ కెన్ బి ఆఫర్డ్ టు ద లార్డ్.
0: పుష్పములో సుగంధము చేరినట్టుగా మన కర్మలలో పవిత్ర భావములు చేరాలి.
1: జస్ట్ యాజ్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ ద ఫ్లవర్ ఆఫర్డ్ టు గాడ్, సో ది యాక్షన్స్ మస్ట్ బి సేక్రెడ్.
0: పుష్పము ఏ విధమైనటువంటి అందాన్ని అలంకరింపుచుందో అదే విధంగాని మానవుని యొక్క కర్మలు కూడాను పరిశుద్ధమైనట్టుగాను ఒక మార్గదర్శకమైనట్టుగాను నిరూపించాలి.
1: Just as a flower which is to be offered to the Lord must be pure and beautiful, so also the action must be sacred and pure.
0: Itti karmalanu bhagavat arpitamu gavinchatame bhagavad gita yokka nija yogamu.
1: The true yoga of bhagavad gita is to prompt us to offer such actions to the Lord.
0: Gnana agnanamunu veru chesi
1: distinguishing between wise things and unwise things,
0: జ్ఞానమును అజ్ఞానమును తెలుసుకొని,
1: అండర్స్టాండింగ్ విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్,
0: జ్ఞానమును జ్ఞానముతో లయము గావించటమే సాంఖ్యము.
1: సాంఖ్య రెఫర్స్ టు మర్జింగ్ విజ్డమ్ విత్ విజ్డమ్.
0: కనుక

0: సాంఖ్యయోగం అనగా జ్ఞానమును జ్ఞానముతో లయము గావించుకునేటువంటి విధానమే సాంఖ్యము.
1: సాంఖ్యం రెఫర్స్ టు ద మెథడ్ ఆఫ్ మర్జింగ్ విజ్డమ్ విత్ విజ్డమ్.
0: ఈశ్వరానుభూతిని పొందగోరు వారు మొట్టమొదట కొన్ని ప్రధానమైనటువంటి లక్షణములను కూడాను కలిగి ఉంటుండాలి.
1: పీపుల్ హూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద లార్డ్ మస్ట్ డెవలప్ అండ్ హ్యావ్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్.
0: ఓర్పు.
1: ది క్వాలిటీస్ ఆర్ పేషెన్స్,
0: పట్టుదల,
1: డిటర్మినేషన్,
0: శారీర మానసిక పరిశుద్ధము,
1: ప్యూరిటీ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్,
0: ఆవేదనతో కూడినటువంటి ప్రేమ,
1: లవ్ ఫుల్ ఆఫ్ ఎర్నింగ్,
0: నిశ్చత్సంపత్తి. ఇది శ్రమ, దమము, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
1: ద సిక్స్ టైప్స్ ఆఫ్ వెల్త్, శ్రమ, దమ, ఉపరితి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం.
0: ఇక్కడ ఓర్పు,
1: పేషెన్స్.
0: ఓర్పు అనేటువంటిది ప్రతి మానవునికి ప్రధానముగా ఉండవలసినటువంటి లక్షణం.
1: పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ విచ్ ఎవరీ పర్సన్ షుడ్ హ్యావ్.
0: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే రాజులు భ్రష్టులయ్యారు.
1: కింగ్స్ హావ్ బీన్ డిస్ట్రాయ్డ్ బికాస్ దే హావ్ లాస్ట్ దిస్
0: ఫర్టీ. ఈ ఓర్పును కోల్పోవటం చేతనే ఋషులు కూడాను భ్రష్టులయ్యారు.
1: గ్రేట్ రిషీస్ ఆల్సో వర్ డిస్ట్రాయ్డ్ బికాస్ దే లాస్ట్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్.
0: ఈ ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమయ్యారు.
1: స్కాలర్స్ ఆల్సో కేమ్ టు రూయిన్ బికాస్ దే లాస్ట్ దిస్ పర్టికులర్.
0: ఈ ఓర్పు అనేటువంటిది ప్రధానమైన కవచంగా మనం తీసుకోవాలి.
1: దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ మస్ట్ బి టేకెన్ యాజ్ అన్ ఇంపార్టెంట్ షీల్డ్ అండ్ ఆర్మర్.
0: ఓర్పునే లేకుండా మానవత్వం మనకి ఏమాత్రము విలువ రాణించదు.
1: దేర్ వుడ్ బి నో వాల్యూ వాట్స్ ఎవర్ టు హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఇఫ్ దే డు నాట్ హ్యావ్ పేషెన్స్.
0: ఓర్పు అనేటువంటిది కేవలం స్థితప్రజ్ఞకు ప్రధానమైనటువంటి యొక్క గుణంగా రూపొందుతుంది.
1: దిస్ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ స్థితప్రజ్ఞ.
0: ఈ ఓర్పునే లేకుండా మనము దీనిని సాధించలేము.
1: Without having this particular quality of patience, we would not be able to attain that.
0: ఈ ఓర్పునకు మనము పట్టుదల అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్షణము.
1: రెజల్యూట్ నేచర్ అండ్ డిటర్మినేషన్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీకండిషన్.
0: పట్టుదలను కేవలము మూర్ఖమైనటువంటి పట్టుదలగా ఉంటుండకూడదు.
1: ద రెజల్యూట్ నేచర్ షుడ్ నాట్ బి అసోసియేటెడ్ విత్ ఫూలిష్నెస్.
0: పవిత్రమైన కార్యములందు,
1: ఇన్ ది సేక్రెడ్ టాస్క్,
0: సారమాత్మకమైనటువంటి విషయములందు,
1: ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు స్పిరిచువాలిటీ,
0: ఇది ఏమాత్రం కూడాను తాము చలించక, భ్రమించక, స్థిరత్వమును కలిగి ఉండేటువంటి యొక్క భావమును మానవునికి పట్టుదల అని చెప్తూ వచ్చారు.
1: మ్యాన్స్ ఫర్మ్నెస్ అండ్ రెజల్యూట్ నేచర్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ ఇస్ అన్డెల్యూడెడ్, విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫర్మ్నెస్, విచ్ ఇన్ దీస్
0: ఎన్ని విధములైనటువంటి ఇబ్బందులు మనకు ప్రాప్తించినప్పటికీ,
1: వాట్ ఎవర్ అబ్స్టకల్స్ యూ మే గెట్,
0: ఎన్ని విధములైనటువంటి యొక్క అనానుకూలం మనకు సంభవించినప్పటికీ,
1: వాట్ ఎవర్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ మే ఫేస్,
0: పట్టిన పవిత్రమైన కార్యమును సాధించేటువంటి విషయంలో మనకు పట్టుదల అత్యవసరము.
1: వి షుడ్ హ్యావ్ దట్ ఫర్మ్నెస్ ఇన్ అచీవింగ్ అండ్ అకాంప్లిషింగ్ ద టాస్క్ విచ్ వి హావ్ అండర్టేకన్.
0: పట్టుదలనే లేకుండా ఓర్పునకు బలమే ఉండదు.
1: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ డిటర్మినేషన్ ది పేషెన్స్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
0: ఓర్పు పట్టుదల రెండు కూడాను ఒక జమట బిడ్డలు.
1: పేషెన్స్ అండ్ డిటర్మినేషన్ ఆర్ లైక్ ట్విన్స్.
0: ఇది ఒకదానిని ఒకటి వీడి ఉండలేవు.
1: One cannot live without the other.
0: పట్టుదల వీడింది మా ఓర్పు అనేటువంటి మనం బలహీనం పొందుతాం.
1: Without determination, the patience will not be able to establish itself well.
0: ఓర్పును కోల్పోతే మా పట్టుదల అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంది.
1: If we lose patience, determination also will not be there.
0: ఇంకా శారీర మానసిక పరిశుద్ధములు.
1: Then purity of the body and mind.
0: శారీరమును మనం ఏ విధంగా పరిశుద్ధము గావించుకుంటున్నామో, మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రవర్తనలు కూడాను, భావములు కూడాను మనం పరిశుద్ధము గావించుకున్నట్టుకు తగిన ప్రయత్నం చేయాలి.
1: జస్ట్ యాజ్ వీ అండర్టేక్ వేరియస్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ బాడీ, సో ఆల్సో వీ షుడ్ అండర్టేక్ సర్టన్ యాక్ట్స్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
0: ఇందులో రాగద్వేషములు,
1: ఇన్ దాట్ అటాచ్మెంట్ అండ్ లైకింగ్ అండ్ డిస్లైక్,
0: అభిమాన మమకారములు,
1: ఈగోనెస్, ఈగోయిజం,
0: ఇలాంటి భావములను మనసునందు నుంచి మనం వేరు చేయాలి.
1: We should remove these qualities from our mind.
0: అప్పుడే మనకు ఒక ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.
1: Then only would be able to get self-control.
0: కూర్మం ఏ విధంగా తన యొక్క అవయవములను ఇష్టం వచ్చినట్టుగా వదులుకోవటము, ఇష్టం వచ్చిన సమయంలో తాను మడుచుకోవటము జరుపుతుందనో, అదే విధంగానే మన ఇంద్రియములను మనం స్వాధీనమునందుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
1: Just as tortoise would be free to loosen its limbs and come out and then also withdraw itself, we should have in same way sense control.
0: ఇది ప్రధానమైనటువంటి గుణములు స్థితప్రజ్ఞ యొక్క లక్షణములు అని చూపించింది గీత.
1: గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ స్థితప్రజ్ఞ.
0: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని నిరూపించేటువంటిదే కర్మక్షేత్రము.
1: ది ఏరియా అండ్ ద ఫీల్డ్ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్ ఇట్ ప్రూవ్స్ వాట్ టైప్ ఆఫ్
0: కర్మ. ఇందులో నిష్కామ కర్మకు చాలా ప్రధానతను అందించింది.
1: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ ఫర్ నిష్కామ యాక్షన్.
0: అద్దము మన ముఖం యొక్క స్వరూపాన్ని ఏ విధంగా నిరూపిస్తుందో,
1: జస్ట్ యాజ్ మిరర్ ప్రూవ్స్ ది టైప్ ఆఫ్ ఫేస్ దట్ వీ హ్యావ్,
0: మన దేహమునందల టెంపరేచర్ ని ఏ విధంగా థర్మామీటర్ నిరూపిస్తుందో,
1: జస్ట్ యాజ్ థర్మామీటర్ గివ్స్ ది రీడింగ్ ఆఫ్ ది టెంపరేచర్ ఆఫ్ అవర్ బాడీ,
0: మానవుని యొక్క మంచి చెడ్డలను కర్మకలాపంలో నిరూపిస్తుంది.
1: యాక్షన్ ప్రూవ్స్ వాట్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఏ పర్సన్ హ్యాస్.
0: కనుక మానవుడు ఎట్టివాడు అనేటువంటి విషయాన్ని తాను చేసేటువంటి కర్మల ద్వారానే మనకు గుర్తింప చేసుకోవచ్చు.
1: వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఏ పర్సన్ ఈజ్ బై సీయింగ్ హిజ్ యాక్షన్స్.
0: ఒకరు చూచుటకు మహాసాత్వికంగా కనిపించవచ్చును,
1: యు వన్ మే అపియర్ టు బి ఏ సాత్విక్ పర్సన్,
0: మహాత్యాగిగా గోచరం కావచ్చును,
1: హి మే అపియర్ టు బి ఏ పర్సన్ ఆఫ్ గ్రేట్
0: పవిత్రమైన హృదయుడిగా మనకు విశ్వసించవచ్చును,
1: వీ మే బిలీవ్ దట్ హీస్ ఏ పర్సన్ విత్ సేక్రెడ్ హార్ట్,
0: కానీ అతను చేయు కర్మలయందు మహాపశుత్వాన్ని రాక్షసత్వాన్ని కూడాను గోచరింప చేస్తుంది.
1: బట్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ మైట్ ప్రూవ్ అదర్వైజ్ షోయింగ్ అనిమాలిటీ అండ్ డెమానిక్ నేచర్, ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్.
0: మరికొందరు చూచుటకు చాలా కఠినుడిగా మనకు కనిపించవచ్చు,
1: సమ్ అదర్ పీపుల్ మే బి అపియరింగ్ టు బి వెరీ క్రూయల్,
0: నిర్దయ నిర్దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా మనం నిరూపించవచ్చు,
1: వీ మే ఫీల్ దట్ దే ఆర్ క్రూయల్ అండ్ కరప్ట్.
0: కానీ కర్మ మార్గంలో వారు సాత్వికమైన దయాప్రేమల చేత ఆచరించేటువంటి వృత్తులను బండి పట్టి అతను సాత్వికుడని భావించవచ్చు.
1: బట్ ఇఫ్ దోస్ పీపుల్ ఇన్ దర్ యాక్షన్స్ టేక్ ఎగ్జిబిట్ కంపాషన్ అండ్ సచ్ అదర్ గ్రేట్ క్వాలిటీస్, దే మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సాత్విక్.
0: రజోగుణం నందున్నాడా లేక సాత్వికం నందున్నాడా తామసికం నందున్నాడా అనేటువంటి విషయాన్ని వారు ఆచరించేటువంటి కర్మల ద్వారానే మనకు స్పష్టమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు డిసైడ్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ సాత్విక్ నేచర్ రాజసిక్ ఆర్ తామసిక్ బేస్డ్ అపాన్ ది యాక్షన్ దే పర్ఫార్మ్, యూ కెన్ డిసైడ్ సో.
0: కనుక కర్మక్షేత్రం అనేటువంటిది మానవుని యొక్క ధర్మ ప్రవృత్తులను నిరూపించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి అనేటువంటిది భగవద్గీత స్పష్టం చేసింది.
1: భగవద్గీత హాస్ క్లారిఫైడ్ దట్ ఇట్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ విచ్ షోస్ వెదర్ ఎ పర్టికులర్ పర్సన్ ఈజ్ ఏ సాత్విక రాజసిక తామసిక్.
0: మానవుని యొక్క నిత్య జీవితం లోపల నిత్య కార్యాపరములందు తాను ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు నిరూపించేసినటువంటిది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ప్రూవ్డ్ దట్ వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ యు హావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ డైలీ లైఫ్.
0: సర్వసంగ పరిత్యాగై లేక అరణ్యములు చేరమని లేక సన్యాసములు పుచ్చుకోమని భగవద్గీత ఆదేశించడం లేదు.
1: భగవద్గీత హ్యాస్ నాట్ కమాండెడ్ టు రినౌన్స్ ఆల్ ద థింగ్స్ టు టేక్ సన్యాస ఆర్ టు గో టు ఫారెస్ట్.
0: కర్మ మార్గం మానవునికి ప్రధానమైనటువంటి ధర్మం అని కూడా నిరూపించింది.
1: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు అండర్టేక్ యాక్షన్.
0: ధర్మ మార్గమును ప్రవర్తించడమే జీవితం యొక్క మర్మం అని కూడా బోధించింది.
1: ద సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు టేక్ టు ద పాత్ ఆఫ్ ధర్మ, దిస్ హాస్ బీన్ ప్రూవ్డ్.
0: జన్మ యొక్క ధర్మమును ధర్మము యొక్క మర్మమును గుర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం అని కూడా స్పష్టం చేసింది.
1: ఇట్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ ధర్మ.
0: కర్మను వదలి క్షణమైన కూడాను కాయము నిలుచుటకు వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సస్టైన్ బాడీ విత్ లీవింగ్ ఎంటైర్ యాక్షన్.
0: కర్మాచరణ యందే తన యొక్క కర్తవ్యం ఇమిడి ఉన్నదని సత్యాన్ని నిరూపించింది.
1: ఇట్ హాస్ ఆల్సో ప్రూవ్డ్ ది ట్రూత్ దట్ ది సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ యాక్షన్.
0: కనుకనే సామాన్యమైనటువంటి మానవుడు సామాన్యమైన సాధకుడు మొట్టమొదట కర్మ మార్గమునందు తాను ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ సాధక షుడ్ ఎంటర్ ఇన్ ది ఏరియా ఆఫ్ యాక్షన్.
0: ఈ కర్మలు యందు పవిత్రమైనటువంటి కర్మలుగా మనం నిరూపించాలి.
1: అమంగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ వీ మస్ట్ ప్రూవ్ దట్ దే ఆర్ సేక్రెడ్
0: పరోపకార సంబంధమైనటువంటి వృత్తులుగా మనం పెంపొందించాలి.
1: వీ హావ్ టు డెవలప్ దీస్ యాక్షన్స్ ఇంటూ యాక్షన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు
0: ఆదర్శవంతమైనటువంటి కర్మలను మనం ఆదేశించాలి.
1: వీ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ విచ్ ఆర్ ఐడియల్
0: ఆచరించాలి.
1: వీ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: అప్పుడే ఇవి క్రమక్రమేణా సాత్విక భావంలో ప్రవేశించి తదుపరి నిష్కామ కర్మలో అవి ప్రకాశిస్తాయి.
1: ఓన్లీ దెన్ దీస్ యాక్షన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది ఏరియా ఆఫ్ సాత్విక్ అండ్ దెన్ దే మే బికమ్ నిష్కామ యాక్షన్స్.
0: వాంఛలు లేకుండా ఎట్టి మానవుడు కూడా కర్మ ఆచరించలేడు.
1: నో పర్సన్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ డిజైర్.
0: అయితే ఈ వాంఛలు భగవత్ప్రీత్యార్థమైనటువంటి వాంఛలుగా మనము రూపొందింప చేసుకోవాలి.
1: వీ విల్ హావ్ టు జస్ట్ డెవలప్ దీస్ యాక్షన్స్ అండ్ డిజైర్స్ ఇంటూ డిజైర్స్ విచ్ విల్ బి ఫర్ ది సీకింగ్ ఆఫ్ గాడ్.
0: కనుకని దీనిని అనాసక్తి యోగం అని కూడాను పదే పదే నిరూపిస్తూ వచ్చాడు.
1: దిస్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ రిపీటెడ్లీ దట్ దిస్ బిలాంగ్స్ టు ది యోగా ఆఫ్ అనాసక్తి డిస్ఇంట్రెస్టెడ్నెస్.
0: ఇక్కడ మాయా అనేటువంటిది కొంతవరకును ఆవరిస్తుంది.
1: హియర్ దిస్ విల్ బి ది స్పెల్ ఆఫ్ మాయా.
0: ఆవరణ విక్షేపములు అనేటువంటిది దీనికి మూల కారణంగా నిలుస్తున్నాయి.
1: There are two important things which form the basis of avarana and vichepa.
0: ee avarana vichepamulaku roopamu ledu.
1: There is no particular form for these two avarana.
0: Avarana managa avarinchinatundi kappabadinatundi.
1: Avarana refers to the one which covers.
0: ఏ విధంగా కప్పబడినటువంటిది?
1: How does it cover?
0: దేనితో కప్పబడినటువంటిది?
1: With what does it cover?
0: ఈ యొక్క కప్పబడినటువంటి దానిని మనం ఏ విధంగా దీన్ని తీసివేయాలి?
1: How can we just uncover this particular thing which is covered?
0: రూపమే లేనటువంటి దానిని మనం కప్పబడటం ఏమిటి? దీన్ని తీసివేయటం ఎట్లా?
1: If it does not have form itself, how does it cover? How can it be removed?
0: ఇది మాయ యొక్క స్వభావం.
1: This is the very nature of maya.
0: దారి యందు పడినటువంటి త్రాడును,
1: a rope which is lying on the road,
0: చీకటిగా ఉన్న సమయములో,
1: in the time of darkness,
0: ఇది పాము అని మనం భ్రమించాము.
1: We are deluded with the feeling that it is a snake.
0: అయితే ఇక్కడ ఆవరణం ఏమిటి?
1: Then what is it that has covered?
0: ఉన్న త్రాడును పాము చేత కప్పబడినట్టుగా భ్రమిస్తున్నాం.
1: We are deluded with the feeling that a rope is covered with the
0: కానీ పాము ఉన్నదా?
1: Is there snake?
0: లేదు.
1: There is no snake there.
0: లేని దానిని కప్పబడించుకోవటము ఇది ఒక విధమైనటువంటి భ్రాంతి.
1: How can that rope be covered with the thing which does not exist? It is delusion.
0: ఈ భ్రాంతి ఏ సమయంలో మనకు ఆవరించినటువంటిది?
1: Under what circumstances does it use its own influence on us?
0: ఇది చీకటి యందు ఆవరించినది.
1: In darkness there is this particular feeling.
0: అయితే త్రాడును పాము ఆవరించినదా లేక మనందరి భ్రమ ఆవరించినదా?
1: Whether snake has covered the rope or delusion has covered us.
0: పామును త్రాడును పాము ఆవరించలేదు.
1: Snake has not covered the rope.
0: మానవుని మనసును భ్రమ ఆవరించింది.
1: It is the delusion which has covered the mind of man.
0: కనుక ఈ భ్రమనే ఒక మాయ.
1: This delusion itself is maya.
0: దీనిని ఒక జ్యోతితోత లేక ఒక వెలుతురుతో దానిని వేసి చూసినప్పుడు ఇక్కడ పాము లేదు.
1: When you put a torch or when you light a lamp there and see, you don't find a snake there.
0: ఉన్నది త్రాడే.
1: There is only rope there.
0: కనుక ఆవరణం పోయినది.
1: Then this delusion has disappeared.
0: ఉన్న పదార్థం కనిపిస్తుండాలి.
1: The real object is seen there.
0: ఇది విక్షేపం.
1: This is vichepa.
0: ఉన్నది ఎప్పటికీ ఉండిదే.
1: A thing which is existing is
0: on the marpulu kudanu undavu.
1: There is no change whatsoever in that.
0: Bhramalu raavatam povatam idi kevalam oka vidhamainatundi bandhutvanga bhavinchukovachunu.
1: It is the delusion which comes and goes. It is something like
0: maya kani,
1: beat maya,
0: badhalu kani,
1: beat pains,
0: nindalu kani,
1: beat
0: nishkramulu kani,
1: sansha,
0: ivanni kudanu kevalam raaka pokalato undinatundi bandhutvam vantivi.
1: All these things come and go like relatives.
0: Vachina bandhuvulu shashvatanga mana intilo nilavaru.
1: Relatives who have come to our house will not stay there permanently.
0: Raavatam povatam,
1: they come and go.
0: Ide vidhamgane maya aneetundi kevalam manavuni yokka brantiga raavatam povatam jarugutundi.
1: In the same way this maya comes and goes as a delusion for the human being.
0: Unna traadunu kappapadinatundi paamu.
1: It is the snake which covers the rope.
0: Ide aavaranam.
1: This is aavarana.
0: Kaani kappapadinatundi paamu వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము ఉన్నత్రాడు ఉండటమే విక్షేపము.
1: ఇట్ ఈస్ విక్షేప విచ్ మేక్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్ టు సీ రోప్ యాజ్ రోప్ అండ్ స్నేక్ డిసపియర్స్.
0: అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు.
1: దెన్ విల్ హావ్ టు జస్ట్ ఎన్క్వైర్ వెదర్ ఆవరణ అండ్ విక్షేప కమ్ అట్ టూ డిఫరెంట్ టైమ్.
0: ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడా గోచరం కావచ్చును, కానీ రెండు కూడా ఒకే పర్యాయం గోచరం కావచ్చు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే మే అపియర్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో.
0: రావటం పోవటం అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడా జరగవచ్చు.
1: కమింగ్ ఆర్ గోయింగ్ బోత్ ఆఫ్ ఆవరణ అండ్ విక్షేప మే టేక్ ప్లేస్ అట్ ద సేమ్.
0: కనుక అర్జునుడికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత అర్జునుడు దానిని తీసి కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జుని యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క సంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింప చేసుకున్నాడు.
1: కృష్ణ బై టీచింగ్ విజ్డమ్ టు అర్జున హెవ్ బీన్ ఏబుల్ టు ఫ్రీ హిమ్ ఫ్రమ్ దిస్ డెల్యూజన్ అండ్ మేక్ హిమ్ ఫైన్ ఇన్ హిస్ సెల్ఫ్ ఎఫల్జెన్స్.
0: కానీ మనము బయటపై పైపై దృష్టిలు మాత్రమే మనము అభివృద్ధిని గావించుకుంటున్నాము.
1: ఇఫ్ వీ మే బి డెవలపింగ్ ఓన్లీ సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్,
0: అంతర్దృష్టి ప్రధానమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ది ఇన్నర్ విజన్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అది శాశ్వతమైనటువంటిది.
1: దట్ అలోన్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన అస్థిరమైన చంచలమైన మార్పు చెందినటువంటి ఈ జగత్ దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతనే మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం.
1: వీఆర్ బికమింగ్ డిస్టెంట్ టు ది ట్రూ ఫీలింగ్ అండ్ ట్రూ అండర్స్టాండింగ్ బికాస్ వీఆర్ డెవలపింగ్ ఎన్ ఔటర్ విజన్ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ఫర్గెటింగ్ ది ఇన్నర్ విజన్ విచ్ ఈస్ ట్రూ అండ్ విచ్ ఈస్ సేక్రెడ్.
0: భగవంతుడు చేసేటువంటి పని అది.
1: ఇట్ ఈస్ దిస్ విచ్ గాడ్ పర్ఫార్మ్స్ అండ్ డస్.
0: నాయన, ఎంతకాలం ఈ జగత్తునందు నీవు జీవించినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించినప్పటికీ ఇవి క్షణభంగురం.
1: చైల్డ్, ఫర్ వాట్ ఎవర్ టైమ్ యూ మే లివ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వాట్ ఎవర్ యాక్షన్స్ యూ పర్ఫార్మ్, ఏ విధమైన
0: బంధుత్వమును అభిమానమును మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటివి.
1: వాట్ ఎవర్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ అటాచ్మెంట్, వాట్ ఎవర్ ఈగోయిజం యూ డెవలప్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డిసపియర్.
0: ఈ జీవిత ప్రవాహంలో సర్వం కూడా నువ్వు ఇందులో కొట్టుకుని పోయేటువంటివి.
1: ఇన్ ది ఫ్లో ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి వాష్డ్ అవే.
0: కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థములు మనం పట్టుకున్నప్పుడు ఇవి మనల్ని రక్షించగలవా?
1: If you catch hold of things which are themselves subject to this flow, how can they give you
0: పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
1: The thing which you are catching also is washed away.
0: పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవుచున్నది.
1: The person catching also is washed away.
0: పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు.
1: Person who is catching these things also will be
0: washed. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of catching hold of this?
0: కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం.
1: డెవలపింగ్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫర్మ్ ఫెయిత్ అండ్ అటాచ్మెంట్ టు టెంపరీ థింగ్స్ వి ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్.
0: కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణు చేర్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ సరెండర్ టు ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ది డివినిటీ విల్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ అండ్ పర్మనెంట్ జాయ్.
0: కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరముగా వించుకొని ఇంద్రియములను నిగ్రహించుకుని నీవు రాగద్వేషములను దూరం చేసుకుని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ కమాండెడ్ ఓ అర్జున రిమూవ్ ది ఇగ్నోరెన్స్ విచ్ ఈస్ కవరింగ్ యూ, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అటాచ్మెంట్ అండ్ ద డెల్యూజన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ అండ్ ఫీలింగ్స్ టు సమ్ ఎక్స్టెంట్. అట్లీ
0: మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: దెర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ ఫర్ హ్యూమన్ లైఫ్ అదర్ దాన్ యాక్షన్.
0: కర్మను ఆధారం చేసుకునియే నీవు భక్తి అందు నీవు ప్రవేశించాలి.
1: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ డివోషన్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ యాక్షన్.
0: భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకునియే జ్ఞానములో ప్రవేశించాలి.
1: ఓన్లీ ఆఫ్టర్ డెవలపింగ్ డివోషన్ యుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద ఏరియా ఆఫ్ విజ్డమ్ అండ్ జ్ఞాన.
0: కనుక మానవుని యొక్క విశిష్టత గాని మానవుని క్రింద తోయుటకు గాని ఉన్నత స్థాయికి కొనుకోవడది కానీ కర్మని.
1: ఇట్ ఇస్ ది యాక్షన్ విచ్ టేక్స్ ఎ మ్యాన్ టు ఎన్ ఎలివేటెడ్ స్పాట్ అండ్ ఎలివేట్స్ హిమ్ ఆర్ బ్రింగ్స్ హిమ్ డౌన్ టు ద డెప్త్స్ ఆఫ్ సారో.
0: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కర్మ చేత కట్టబడినటువంటివి.
1: బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ మ్యాన్ ఇట్ ఇస్ ఇన్ఎక్స్ప్లికబ్లీ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
0: ఈ కర్మల చేత యజ్ఞయాగాది కృతువులు కానీ దాన ధర్మాది వృత్తులు కానీ మనం ఆచరించవచ్చు.
1: బై యాక్షన్ వీ మే పర్ఫార్మ్ యజ్ఞ యాగ ఎక్సెట్రా.
0: అయితే యజ్ఞయాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ అండ్ యాగ?
0: కేవలం మోక్షమును చేర్చడం మాత్రమే, స్వర్గమును చేర్చడం మాత్రమే.
1: ఆల్ దీస్ థింగ్స్ కెన్ టేక్ యూ ఓన్లీ అప్ టు హెవెన్.
0: కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటి ఉన్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు.
1: కృష్ణ హాస్ వార్న్ అర్జున దట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ ఫార్ బియాండ్ హెవెన్స్.
0: యోగ కర్మ సుకౌశలం అన్నాడు.
1: కౌశలమనే
0: కాదు సుకౌశలం అన్నాడు.
1: Performing action skillfully is yoga.
0: ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానం మరొకటి ఉన్నది నాయన.
1: దెర్ ఇస్ అ స్టేజ్ which is far beyond, far more sacred than this ocean.
0: ఈ స్వర్గమే సత్యము నిత్యమని నీవు భావించకు.
1: Do not consider this heaven as a permanent one.
0: క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి. ఇది కొంతకాలం తిరిగి దిగిరావలసి వస్తుంది.
1: At the end of the exhaustion of the merits, you will have to come down to earth.
0: ఇది తాత్కాలికమైనటువంటి క్యాంపు.
1: This is only a temporary camp.
0: ఇందులో నీవు శాశ్వతంగా జీవించడానికి వీలు కాదు.
1: You would not be able to permanently live in that.
0: ఏదో దేహ సంబంధమైన ఇంద్రియ సంబంధమైనటువంటి భోగభాగ్యములు లభించునని నీవు భావించవచ్చు.
1: You may be thinking that you can get a few pleasures of the body and a few pleasures of the
0: ఏ భోగభాగ్యములు నీవు ఆశించుతావో దీనికంటే కొంత ఉత్తమమైనట్టుగా ఉండవచ్చును. అంతేకాని అంతకు మించి మరొక సుఖములు అక్కడ లేవు.
1: The pleasures and luxuries which you may get in heaven may be a little more greater than what you get on earth.
0: కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం వరకు ఉన్నది.
1: దేర్ ఇస్ అ స్టేజ్ విచ్ ఇస్ ఫార్ బియాండ్, ఫార్ మోర్ సీక్రెట్ దాన్ దిస్.
0: అది ఏ దైవాత్మ తత్వము.
1: దిస్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ వన్ సెల్ఫ్.
0: ఇది బ్రహ్మ సంయోగము.
1: దిస్ ఆల్సో మర్జెన్స్ విత్ బ్రహ్మ.
0: ఇది ఆత్మానుసంధానము.
1: దిస్ ఈస్ అసోసియేషన్ విత్ ఆత్మ.
0: కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మలు యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు.
1: For attaining this particular state, you better perform actions without expecting the fruits thereof.
0: నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది.
1: When you perform any action, there will certainly be a fruit for that action.
0: అది నీవే అనుభవించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు.
1: There is no rule which says that you alone should enjoy the fruit of it.
0: మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో.
1: Our grandfather might have sown a seed and developed.
0: అది వృక్షమై కాయలు కాచే సమయానికి తాతగారు పోవచ్చును.
1: The grandfather might have died by the time the tree gives fruits.
0: కానీ ఆ ఫలములు తన మనమళ్ళు, తన కొడుకులు, తన మనమరాళ్ళు కూడా అనుభవించవచ్చు కదా.
1: The fruits of the tree may be enjoyed by the grandchildren of this particular person.
0: కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది.
1: A person who performs the action might not enjoy the fruits thereof.
0: ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు.
1: But there will be fruits and that will be enjoyed by someone.
0: అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలమును నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు.
1: The grandfather who developed that particular plant, he did not undertake this particular task in the hope
0: mana peratiloni uchchamu enaatikaina phalamunistundi adi manavar evaraina bujistaru aneetunte oka vishala bhavamto nenu naati undachu.
1: With a broad mind that the tree in the courtyard would give the fruits to someone or other, he might have undertaken this.
0: Itti vishalamaina bhavamto paatinatunte vruchcham yokka phalitame tana kutumbamulu anubhavistuntaru.
1: It is the fruits of such great actions which would be reaped by the members of the family.
0: ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు? నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు. అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు.
1: విత్ వాట్ ఆబ్జెక్టివ్ అండ్ మోటివ్ డిడ్ హీ జస్ట్ గ్రో దట్ పర్టికులర్ ట్రీ? హీ మైట్ హావ్ డన్ ఇట్ ఫర్ ది
0: సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు.
1: హీ హాస్ డన్ ఇట్ విత్ ఎ సెల్ఫిష్ మోటివ్ దట్ మైట్ బి ఎంజాయ్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ.
0: కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా నువ్వు విశాలం చేసుకోవటం ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే.
1: సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ కన్ఫైన్ టు హిజ్ ఓన్ ఎంజాయ్మెంట్ ఈజ్ మచ్ స్మాలర్ కంపేర్డ్ టు
0: అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధి పరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి స్థితి.
1: ఏ ఫీలింగ్ విచ్ makes a person to undertake action for the sake and welfare of anyone else, this is a great action, great feeling.
0: దీనిని దైవార్పిత భావంతో చేయటం మరింత విశాలంగా ఉంటుంటాడు.
1: Performing any action as an offering to the God is the greatest of all the actions.
0: కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మయందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వ కర్మలు కూడా మనం అనాసక్తితో మనం ఆచరించాలి.
1: Therefore, whatever actions are performed by us, we'll have to perform it as an offering to the God without expecting the fruits of action.
0: కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాసక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటి దాన్ని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది.
1: వన్ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దిస్ దట్ ఇట్ ఈ అనాసక్తి యోగ ఇస్ ఫార్ సుపీరియర్ టు బుద్ధి యోగ.
0: యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది.
1: ఇన్ బుద్ధి యోగ దేర్ మే బి రూమ్ ఫార్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ.
0: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం.
1: బట్ ఇంటెలిజెన్స్ గ్రాస్ థింగ్స్ ఫార్ బియాండ్ ద మైండ్.
0: కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనాసక్తి.
1: దేర్ ఫోర్ అనాసక్తి ఈజ్ గ్రేటర్ దాన్.
0: అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీలీ అమెనబుల్ అండ్ యాక్సెసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
0: సాధ్యం కాదని మనం విసర్జించరాదు.
1: Just because it is not possible for us, we should not give
0: up. Kramakramina daniki manam sadhinchadaniki prayatninchali.
1: Gradually we should make an effort to achieve it.
0: Manam asadhyamainati karyamulu ennitno manam sadhana cheta sadhistu unnamu.
1: With efforts, quite a few impossible things are achieved.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: విత్ ప్రాక్టీస్ విల్ బి ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్.
0: అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం ఉంచుకోవాలి.
1: బట్ వి షుడ్ కీప్ వన్ థింగ్ ఇన్ అవర్ వ్యూ.
0: ఎక్కడ చూసినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ది సేమ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఆల్
0: సర్వత్రా పంచభూతాని.
1: ఆల్ అరౌండ్ దేర్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్ అలోన్.
0: అష్టం. ఈ ఆరోది లేనే లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి.
1: We should to prove to ourselves that there is nothing like a sixth one.
0: Ekkada chuchinappudikini napatale na bhutale patalam nandu kani bhutalam nandu kani ekkada kudunu aidu bhutamla kante minchinatunte levu.
1: Wherever you see, be it in the nether world or on the earth, you will find only these five elements.
0: Ee panchabhutamulu kudunu paramatmani yokka pratibimbamule.
1: These five elements also are the reflection of the image of God.
0: Ee amshamule,
1: these are all his aspects.
0: కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటం ఇదే భగవత్ప్రీతి అర్థం కూడా అవుతుంది.
1: కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ యాస్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్, దిస్ బికమ్స్ అన్ ఆఫరింగ్ టు ద గాడ్.
0: ఇలాంటి ఉన్నత భావమును ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టి అందించుకొని కర్మలు ఆచరించటం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి.
1: We become sanctified human beings by performing the action, keeping such lofty ideals, lofty thoughts in our view.
0: మనం పైపై దృష్టిని మాత్రమే అభివృద్ధి పరచుకోరాదు.
1: వీ షుడ్ నాట్ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్.
0: ఒకనొక సమయంలో జనక మహారాజు పండిత మహాసభను ఏర్పాటు చేశాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ కింగ్ జనక హెడ్ కాల్డ్ ది అసెంబ్లీ ఆఫ్ గ్రేట్ స్కాలర్స్.
0: ఇందులో గొప్ప గొప్ప పండితులంతా కూడాను అందులో ప్రవేశించారు.
1: గ్రేట్ స్కాలర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్.
0: ప్రతివాద భయంకరులు కూడాను ప్రవేశించారు.
1: పీపుల్ హూ ఆర్ ఫ్రైడ్
0: వాగ్ద్వారం లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఆర్టికులేట్ ఇన్ దర్ ఆర్గ్యుమెంట్స్ ఆల్సో
0: భూమిని కదిలింప చేసేటువంటి వారు కూడా ప్రవేశించారు.
1: పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ జస్ట్ రైట్లీ ఇన్ ది వరల్డ్ దే ఆల్సో జస్ట్
0: వీరి ప్రతిజ్ఞలు పట్టుకు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: ది అసెంబ్లీ వాస్ సెడ్ దట్ దేర్ వాస్ నో రూమ్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు ఎంటర్ ఇన్.
0: అందులో జనక మహారాజు యొక్క సమావేశం లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటది, కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
1: ఇన్ ది అసెంబ్లీ అండ్ ఇన్ ది మీటింగ్స్ విచ్ ఆర్ కండక్టెడ్ బై కింగ్ జనక ఓన్లీ గ్రేట్ అకాంప్లిష్ పీపుల్ విల్ హావ్ ఆన్ ఆపర్చునిటీ.
0: వంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
1: ఇన్ సచ్ ఎ గ్రేట్ మ్యాగ్నిఫిసెంట్ అసెంబ్లీ అష్టావక్ర ట్రై టు ఎంటర్.
0: అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు?
1: Who was prepared to leave Astavakra to enter
0: into the city? Recommendation ledu.
1: He did not have any recommendation whatsoever.
0: Adaniki etti sahayamu ledu.
1: He did not have any help.
0: Adaniki daiva sahayam okkate.
1: The only help that he had was
0: dani namminatundi variki evvariki kudani ye vidhamainatundi yokka nashta kashtamulunu praaptinchavu.
1: Whoever has firm faith in God will not be put to any sort
0: of tatkalikanga addulu tagilinappatikini adi munmundu vijayanni sadhimpa chestundi.
1: Temporarily there may be some obstacles, at the end he is sure to
0: kaani moodu dinamulu జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు.
1: త్రీ డేస్ హీ హాడ్ టు వెయిట్ అట్ ద డోర్ ఆఫ్ జనక.
0: ఈ సమావేశంలో పాల్గొనటకై వెళ్లేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు.
1: హి వాస్ అబ్జర్వింగ్ ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ ఆర్ గోయింగ్ టు అటెండ్ దిస్ మీటింగ్.
0: ఇది గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు.
1: హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ హిస్ రెజల్యూషన్ థింకింగ్ దట్ great scholars are of course entering, I will also get a chance.
0: Kani evaro oka mahaneedu itani yokka paristhitini chusi janaka maharajunku cheppadu.
1: One great person among the scholars looked at this particular person and his condition, and he informed this
0: itani vayovruddhudu kaadu.
1: He is not an elderly person.
0: Madhya vayaskuduga untunnadu.
1: He is a person of the middle age.
0: Itaniki em matram kodana anubhavam lenattuga kanipistundadi.
1: He does not seem to have much of experience.
0: Kani anubhavam niragamam anantundi ninnayinchadam sadhyam kaadu.
1: It is difficult to say whether he is having experience or he doesn't have.
0: Yetti puttalo yetti paamundunu
1: who do not know what type of person he is.
0: కనుక ఎలాంటి వ్యక్తి నందు ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క విషయములు వెలువడుతున్నాయో గుర్తించుకోవాలని జనక మహారాజు అతనిలో లోపల ప్రవేశపెట్టాడు. జనక మహారాజు తన యొక్క స్థానంలో ఆసీనుడయ్యాడు.
1: కింగ్ జనక టుక్ హిస్ సీట్.
0: ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో.
1: అట్ దట్ టైమ్ అష్టావక్ర ఎంటర్డ్ ది హాల్.
0: ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండేటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు.
1: ఆల్ దోస్ గ్రేట్ స్కాలర్స్ హూ వర్ ఇన్ ద మీటింగ్ అండ్ ఇన్ దట్ పర్టికులర్ గ్యాదరింగ్ దే ఆల్ లవ్డ్ అట్ హిమ్ ది మోమెంట్ దే సా హిస్ ఫామ్.
0: కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు.
1: కింగ్ జనక వాస్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్ పర్టికులర్ పర్సన్, హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు లవ్.
0: ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు.
1: Meanwhile, what happened was, Astavakra began laughing louder than the
0: scholars. But Pandutulaku aascharyam vesindi.
1: The scholars were surprised.
0: Memu navatamlo oka karanam lekapoledu.
1: There is a reason for our laughing, there is no.
0: Kaani itharu navadaniki karanam emiti? Idi oka pedda samasyaga erpadindi.
1: It became a big problem for them as to why this man should laugh at us.
0: Ilanti vikara aakaramnu chuchina tatchane etti manushudikaina kodano tanaku teliyakundane oka vidhamainatundi navvu prarambham kavachchu.
1: Whoever he be, when he looks at a crooked appearance and an appearance which is rather ugly, people would be forced to laugh.
0: Idi kevalam amayakatvanga kodano manam bhavinchavachchu.
1: This may be considered as ignorance.
0: ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూచి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ.
1: An innocent child may be laughing at a person who is coming behind when mother is carrying
0: the child. Chanti pita navvina takshame elanti varisthayamaina vaaru kuda teliyakundane navvutaru.
1: When a child smiles, every other person who looks at the child will be forced to smile.
0: Ee amayakatvamlo undinatundi pavitrata.
1: This is the great test and sacredness of
0: kaani ikkada pavitratalo undinatundi amayakatvam ga roopondutundi.
1: There is sacredness which is inherent in innocence.
0: Panditulandaru kuda chaala goppavaru.
1: Scholars who have assembled them, they were
0: amayakatvam ematram kudunu cherilledu vallo.
1: There is no innocence there.
0: Kanuka varu ee yokka vyakti navatamlo karanam emto ani gurtinchalani andaru kaachukoni untunnaru.
1: They were eagerly waiting to find out what the cause for this particular person laughing so loudly.
0: Oka panditudu sahasinchi, nayana neevevaro kaani ee roopam chuste maaku chaala navvu vastuntundali kaani deeni vallane memandaru navvamu. కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి?
1: వన్ అమంగ్ ద స్కాలర్స్ మేడ్ బోల్డ్ టు సే దట్ ఓ పర్సన్ హూ ఆర్ యూ, వీ డు నాట్ నో, వెన్ వీ లుక్ అట్ యూ యువర్ ఫారం మేడ్ అస్ లాఫ్, వై ఆర్ యూ లాఫింగ్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ లాఫ్టర్.
0: అయ్యా, నేను ఇక్కడ ఏదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను.
1: వెల్ సార్, ఐ ఎంటర్డ్ దిస్ పర్టికులర్ అసెంబ్లీ థింకింగ్ దట్ దిస్ ఇస్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ గ్రేట్ స్కాలర్స్.
0: ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజు సమావేశానికి వచ్చి ఉండేవాడిని కాదు.
1: ఇఫ్ ఓన్లీ ఐ హాడ్ నోన్ సచ్ పీపుల్ ఆర్ ఇన్ దిస్ అసెంబ్లీ, ఐ వుడ్ నాట్ హావ్ కమ్ టు దిస్.
0: నేను గొప్ప గొప్ప మహాపండితులంతా ఉంటారని చెప్పి ప్రవేశించాను.
1: ఐ ఎంటర్డ్ హియర్ థింకింగ్ దట్ దేర్ ఆర్ గ్రేట్ స్కాలర్స్.
0: కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు.
1: బట్ దేర్ ఆర్ ఓన్లీ కాబ్లర్స్ హియర్.
0: ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది.
1: Those scholars who assembled there were very angry when he uttered like this.
0: Charmakarulu ante cheppulu kutteetundi varu ani dini artham.
1: Charmakarulu refers to a cobbler who stitches.
0: Inta kathinamainatundi padam upayogapedutunnava ani andaru kodunu chaala ugrulainaru.
1: All those scholars were very angry for using such an abusive or insulting word.
0: Astavakru cheppadu.
1: Astavakru
0: mee cheryalaku ee padame sariyainatundi padam annadu.
1: This is a proper word to describe your action, he said.
0: చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు.
1: ఓన్లీ కాబ్లర్స్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ద స్కిన్, అదర్స్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్.
0: కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు.
1: ఆల్ ఆఫ్ యు ఆర్ లవింగ్ అట్ మై స్కిన్.
0: నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు.
1: యు హావ్ నాట్ కేర్ టు ఫైండ్ అవుట్ మై
0: చేయలేదు.
1: యు హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు నో మై స్కాలర్షిప్.
0: కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనం కలిగి ఉంటుండాలి.
1: Pandits should have the capacity to look inward.
0: Kanuka ee antardeshame leinatundi oka tattamu idi panditjaniki oka e matram konnu avakasham kadannadu.
1: A person who does not have an inner vision cannot be described as a scholar at all, he said.
0: Ee satyanni gurtinchinatundi janakudu itanni pravesha petti idanto panditjamuni oka vishayanni ప్రదర్శించమని కోరాడు.
1: కింగ్ జనక హూ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆస్క్డ్ హిమ్ టు ఎంటర్ ఇంటు ది అసెంబ్లీ అండ్ ఆస్క్డ్ హిమ్ టు.
0: అదే విధముగాని లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించడం లేదు.
1: ఇన్ ది సేమ్ వే ఇన్ ద వరల్డ్ హౌఎవర్ గ్రేట్ వీ మే బి వీ డెవలప్ ఓన్లీ ఎక్స్టర్నల్ విజన్ అండ్ నాట్ ది ఇన్వర్డ్ విజన్.
0: కనుక నీ యొక్క దేహ సౌందర్యము, దేహ పటుత్వము, దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమే, చిత్తము యొక్క ప్రభావమే.
1: You may take into account and recognize only the physical features, the physical power, the education, etc. But God looks to
0: hrudayam yokka shanta swabhavam ane tana parisilistadu.
1: God looks to the purity of the heart and the inner peace of the heart.
0: Karukane mana antardrushtini manam abhiruddhi parchukoni antarbhavamulanu konta varakunu prashantamainatunte reetiga manamu chuchukovali.
1: We should develop inner vision and develop inner peace.
0: Yetti samayamunandu kani manam udrekamulaku kani ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనము గురి కారాదు.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బీ ఇట్ వీ షుడ్ నాట్ బి సబ్జెక్ట్ టు ఈజీ ఎక్సైట్మెంట్.
0: వారి ఎందు ఉండేటువంటి భావములు బయట రాని.
1: ది ఫీలింగ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ విల్ హావ్ టు
0: మ్యానిఫెస్ట్. ఎవరైనా నిన్ను దూషించారనుకో,
1: సమ్వన్ వుడ్ జస్ట్ లెట్ అస్ సే ఇన్సల్ట్ యు,
0: ఈ దూషించడం వల్ల నీకు ఒరిగేటువంటిది ఏమి లేదు, తరిగేటువంటిది ఏమి లేదు.
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఆర్ బై దట్ కైండ్ ఆఫ్
0: ఇన్సల్ట్. నీవు ఏమాత్రం కూడా ఆవేశపూర్వకంగా నీవు ఉద్రేకం తెప్పించుకోరాదు.
1: ఫర్ సచ్ ఇన్సల్ట్ షుడ్ నాట్ రెస్పాండ్ విత్ ఎక్సైట్మెంట్.
0: ప్రశాంతంగా ఉంటుంటే నీ పైన అతనికి కలిగినటువంటి ద్వేషం ఏమిటో అదంతా ఒక్కతూరి బయటపడిపోని.
1: If you are peaceful, all the anger that he has may be poured out.
0: కాని దాని నిలపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఇది ప్రమాదాన్ని చేకూరుస్తుంది.
1: If you try to obstruct that particular feeling of anger and expression, then it will lead to dangerous situation.
0: ఏదైనా ఒక వ్యక్తికి వామిటింగ్, వాంతులు ప్రారంభమవుతాయి.
1: Let us just assume that a particular person is vomiting.
0: ఈ వాంతులు దేని వల్ల మనకు వాంతులు కలుగుతున్నాయి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ వామిటింగ్?
0: ఈ యొక్క ప్రేగుల లోపల ఏదో ఒక మలిన పదార్థం చేరటం చేత, లేక యాసిడ్ ఫార్మ్ కావటం చేత ఈ వాంతులు ప్రారంభమవుతాయి.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎంట్రింగ్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీస్ ఇన్ ది స్టమక్.
0: ఎక్కడ మలినము చేరునో అక్కడ పురుగులు చేరుతాయి.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ దేర్ విల్ బి ఇన్సెక్ట్స్.
0: ఎక్కడ మలినము పురుగులు చేరునో అక్కడ అనారోగ్యం ప్రారంభం.
1: వేర్ దేర్ ఇస్ ఇంప్యూరిటీ అండ్ ఇన్సెక్ట్స్ దేర్ విల్ బి ల్యాక్ ఆఫ్ గుడ్ హెల్త్.
0: కనుక దేహములో ఏ భాగమునందు కూడా మనం మాలిన్యం చేర్చుకోవడానికి ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ బి కేర్ఫుల్ టు సీ దట్ నో ఇంప్యూరిటీస్ ఎంటర్ ఇంటూ అవర్ బాడీ.
0: కనుకనే లోపల ఉండినటువంటి మాలిన్యం చేతనే ఈ విధమైనటువంటి వామిటింగ్ వస్తుంటాయి.
1: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇంప్యూరిటీ ఇన్సైడ్ ది సిస్టమ్ దేర్ విల్ బి వామిటింగ్.
0: ఈ సమయం లోపల మనం వానికి ఈ వాంతులు నిలపడానికి మందులు ఇవ్వరాదు.
1: At such a time, we should not give medicine to stop his vomiting.
0: Mandulu ichithe em avutundi, edo tatkalikanga adu nilichipothundi kani aa yokka malinyam lopana mundinanta varaku tirigi eppudaina mari raavachchu.
1: If you give medicine, the vomit may not come out, but that will be there in the stomach.
0: Kanuka aa malinyam bayata pade anta varaku niyu ఏమాత్రం కూడా మందులు దానికి ఇవ్వరాదు.
1: యు షుడ్ అలౌ ఆల్ ది ఇంప్యూరిటీస్ టు కమ్ అవుట్ అండ్ యు షుడ్ నాట్ అబ్స్ట్రక్ట్ బై గివింగ్ మెడిసిన్.
0: పూర్తి వచ్చిన తర్వాత ఆ బలహీనత కావాల్సింటే నీవు బలాన్ని చేకూర్చు.
1: ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంప్యూరిటీస్ ఆర్ కమ్ అవుట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వామిటింగ్ దెన్ యూ కెన్ జస్ట్ గివ్ సమ్ మెడిసిన్ టు గివ్.
0: ఈ యొక్క వాంతులు అయిన తర్వాత తాను బలహీనుడైపోతాడు.
1: ఆఫ్టర్ దిస్ వామిటింగ్ హీ బికమ్స్ వీక్.
0: ఈ బలహీనుడైనప్పుడు మనం ఏమి చెప్పినా వింటాడు.
1: వన్స్ హీ బికమ్స్ వీక్, వాట్ ఎవర్ యు సే హీ విల్ ఒబే.
0: ఈ పద్ధతిని మనం అవలంబించాలి.
1: వి హావ్ టు ఫాలో దిస్ పర్టికులర్ ప్రొసీజర్.
0: వారు ఏమైనా చెప్తున్న సమయంలో దాన్ని మనం అడ్డు తగలకూడదు.
1: వెనెవర్ ఎ పర్సన్ ఇస్ టెల్లింగ్ సంథింగ్, డోంట్ అబ్స్ట్రక్ట్.
0: చెప్పుకొని తనలో ఉన్నటువంటి మాలిన్యం ఎంత వరకు అంత బయటపడిపోని.
1: వాట్ ఎవర్ హి వాంట్స్ టు సే లెట్ హిమ్ సే యాస్ లాంగ్ యాస్ హి వాంట్స్ టు.
0: శాంతాన్ని వహించాలి.
1: అంటిల్ సచ్ టైమ్ యు షుడ్ హావ్ పీస్.
0: ఈ శాంతమే మనకు సౌఖ్యము.
1: దిస్ గివ్స్ యు జాయ్.
0: ఈ సౌఖ్యమే మనకు సంతోషము.
1: ది సేమ్ జాయ్ గివ్స్ యు
0: హ్యాపీనెస్. మనకు స్వర్గము.
1: దిస్ ఇట్సెల్ఫ్ ఇస్ హెవెన్.
0: ఇలాంటి స్వర్గతుల్యమైనటువంటి ఒక భావాన్ని మనం దూరం చేసుకుని ఏదో మనం అనవసరమైనటువంటి ఉద్రేకాల్లో మనం ప్రవేశించరాదు.
1: వై షుడ్ వి బికమ్ డిస్టెంట్ టు సచ్ హెవెన్లీ ఫీలింగ్స్ అండ్ వై షుడ్ వి గెట్
0: ఈ ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క గుణం.
1: దిస్ క్వాలిటీ ఆఫ్ పేషెన్స్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: ఉన్న సద్గుణములన్నింటికంటే కూడా ఇదే చాలా గొప్ప గుణం.
1: ఆఫ్ ఆల్ ది క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ ఎ పర్సన్ కెన్ హ్యావ్ పేషెన్స్.
0: పర్యాయంలో చెప్తాను.
1: స్వామి హెస్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్,
0: క్షమ సత్యం.
1: Forbearance is truth.
0: Chama dharmamu.
1: Forbearance is dharma.
0: Chama vedamu.
1: Forbearance is veda.
0: Chama ahimsa.
1: Forbearance is non-violence.
0: Chama dharmamu.
1: Forbearance is dharma also.
0: Chama santoshamu.
1: It also is joy.
0: Chama sarvamu.
1: It is everything.
0: చమ సర్వస్వము సర్వలోకములందు.
1: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్ పుట్ టుగెదర్.
0: ఈ చమను మనము కలిగి ఉండినప్పుడే వానికి దమము, ఉపరితీతి అన్ని కూడా ప్రవేశిస్తాయి.
1: వెన్ ఎ పర్టికులర్ పర్సన్ హ్యాస్ దిస్ చమ, then only he will be able to acquire the other things like dama, uparati and all the other things.
0: Kanuka deenini manam lokala pavitramainatundi yokka parishuddhamga manam bhavinchali.
1: This must be considered as an inner purity.
0: Gunamunu manam enaadu manam dooram chesukundamo adhe lokala parishuddham.
1: Only when we free ourselves from bad qualities that will bring
0: out pipe and soap lu powder lu veskoni tikkoni kevalam pavitranga oka vasana nunnanta veskoni undinanta matrame adi parishuddham kaadu.
1: External application of soap, powders, etc. and such perfumes, they are not going to purify you internally.
0: Parishuddham prati okkaru gaavinchukovachunu.
1: Externally we may purify ourselves.
0: Kaani antar shuddhi ati avasaramainatundi.
1: Inner purity is
0: external. Kaaranam అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ, భగవంతుడు లోపల బయట ఉంటున్నాడు.
1: ది రీజన్ ఈస్ లార్డ్ ఈస్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్.
0: కనుక భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రమైనటువంటి ప్రదేశంగా మనం నిరూపించాలి.
1: ది ఎంటైర్ ప్లేస్ వేర్ లార్డ్
0: ఇదే పరిశుద్ధమైనటువంటి స్థానంగా మనం ఏర్పరచుకోవాలి.
1: వీ హావ్ టు ప్యూరిఫై ఇట్.
0: బయట ప్రపంచం నందు ఉండేటువంటి ప్రపంచంలో భగవంతుడు మన గోచరం కాదు.
1: ది లార్డ్ ఇన్ ది ఎక్స్టర్నల్
0: అంతర్భావం నందు ఉండేటువంటి భగవంతుడే మనకు సర్వత్రా వెంట జంట ఇంట కంటి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు.
1: ది ఇన్డ్వెల్లింగ్ గాడ్ అలోన్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ ఆల్ ప్రొటెక్షన్ బీట్ వెరెవర్ యు గో.
0: కనుక ఇక్కడ స్థిత ప్రజ్ఞ లక్షణం లోపల మానవుడు ఎట్టి గుణములను కలిగి ఎట్టి స్వభావముల చేత తాను ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సాంఖ్య యోగంలో అమితంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ ఇన్ సాంఖ్య యోగ వాట్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ విల్ మేక్ ఎ పర్సన్ అన్ ఐడియల్ పర్సన్ అండ్ స్థిత ప్రజ్ఞ.
0: ఇక్కడ శమం,
1: టేక్ వన్ శమం,
0: మనశ్శాంతి,
1: ఇట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్.
0: దమము,
1: దమం,
0: ఇంద్రియ నిగ్రహం,
1: ఇట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
0: ఉపరతి,
1: ఉపరతి,
0: ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క ఆవేదన,
1: ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ యాంగ్విష్.
0: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి భావంతో కూడినటువంటిది ఉపరతి.
1: ఇట్ ఈస్ యాంగ్విష్ అసోసియేటెడ్ విత్ ఎ సేక్రెడ్ ఫీలింగ్.
0: తితీక్ష,
1: తితీక్ష,
0: ఎట్టి క్లేశ సమయంలందైనా కూడాను అచంచలమైనటువంటి ఒక స్థిరత్వాన్ని కలిగి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్టడీనెస్ అండ్
0: ఎలాంటి బాధలు, ఎలాంటి దుఃఖములు, ఎలాంటి విచారములు సంభవించినప్పటికీ ఏ మాత్రం కూడా చెలించినటువంటి యొక్క బుద్ధిని, భ్రమించినటువంటి మనసును కలిగి ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ బి ది టెస్ట్, వాట్ ఎవర్ బి ది ట్రిబులేషన్స్, వాట్ ఎవర్ బి ది ట్రైయింగ్ సర్కమ్స్టెన్సెస్, హ్యావింగ్ ఎ స్టడీ మైండ్, అండ్ అన్డెల్యూటెడ్ మైండ్ అండ్ అన్ అన్వేవరింగ్ మైండ్, దిస్ ఈస్ ఉపరతి.
0: తితీక్ష,
1: తితీక్ష,
0: ఉపరతి అనగా వాంఛలు ఎందు త్యాగము చేర్చుకోవటం.
1: ఉపరతి మీన్స్ రినౌన్సింగ్ డిజైర్స్.
0: శ్రద్ధ అనగా గురువునందు కాని, పండితులు ఎందు కాని, తాను విశ్వసించినటువంటి పరమాత్మను ఎందు కాని నిశ్చలత్వం. ఆ వాక్యాన్ని ఒక శాస్త్ర వాక్యమో భగవత్ వాక్యాన్నో గాఢంగా విశ్వసించేటువంటి ఒక స్థితిని శ్రద్ధ అంటారు.
1: శ్రద్ధ రెఫర్స్ టు హ్యావింగ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద గురు, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్.
0: సమాధానం,
1: సమాధానం,
0: ఈ సమాధానం అంటేనేగా ఏమిటంటే అన్నింటి ఎందుకును సంతృప్తి కలిగి ఉంటుండాలి.
1: సమాధానం రెఫర్స్ టు హ్యావింగ్ కంటెంట్మెంట్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్.
0: ఇంతే కాదు, చిత్తేకాగ్రత అత్యవసరం.
1: నాట్ మెయిన్లీ దాట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ ఈజ్
0: ఈ చిత్తేకాగ్రత ఉండినప్పుడే,
1: ఓన్లీ వెన్ ఎ పర్సన్ హాస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్,
0: మానవుని ఎందు అచంచలత్వము ఏర్పడుతుంది.
1: Man will be able to have firmness, steadiness.
0: అచంచలత్వం ఏర్పడినప్పుడే,
1: ఓన్లీ వెన్ హీ హాస్ స్టడీనెస్,
0: మానవుని యందు ఒక విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క శ్రద్ధ మనకు చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఫర్మ్ ఫెయిత్.
0: ఈ తీవ్రమైనటువంటి శ్రద్ధ బయలుదేరినప్పుడే వాంఛలు యందు కొంతవరకు విరక్తి కలుగుతుంది.
1: ఓన్లీ వెన్ హీ హాస్ ఇంటెన్స్ ఫెయిత్ హీ విల్ బి ఏబుల్ టు డెవలప్
0: వాంఛలు యందు విరక్తి కలిగినప్పుడే ఇంద్రియములు తమంతట తామే నిగ్రహించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: When one has disgust for desires of the objects of the world,
0: ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడే మనశ్శాంతి చేకూరుతుంది.
1: Then only he will have sense control and then only
0: మనశ్శాంతి చేకూర్చినప్పుడు అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడుతుంది.
1: When there is peace of mind, there is inner and outer purity.
0: అంతర్బహిర్ పరిశుద్ధం ఏర్పడినప్పుడు ఓర్పు సహజంగా మన స్వరూపమైపోతుంది.
1: When there is inner and outer purity, patience will become automatic second nature.
0: కనుకని ఈ ఐదు విధములైనటువంటి భావములు సాధకుడు అత్యవసరంగా సాధించాలి అని నిరూపించాడు.
1: దేర్ఫోర్ ఎవ్రీ సాధక హాస్ బీన్ ఆస్క్డ్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
0: కేవలం శ్లోకంలో కంఠస్థం చేసినంత మాత్రమున మనకు ఏమాత్రము ఫలితం రాదు.
1: బై హార్ట్ అండ్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్.
0: కంఠస్థము చేయటంతో పాటు ఒకటి రెండు విషయాలైనా మన నిత్య జీవితంలో మనము నిరూపించాలి.
1: అలాంగ్ విత్ మెమరైజింగ్ ది శ్లోకమ్స్ వన్ ఆర్ టూ థింగ్స్ అట్లీస్ట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్.
0: అప్పుడే గీతా మకరందము మన హృదయమును చేరగలదు.
1: దెన్ ఓన్లీ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ గీతా విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
0: కనుక ప్రతి దినము కూడాను మీరు అనుభవించేటువంటి ఈ ఆనందమును క్రమక్రమేణ అంతర్ముఖం గావించుకున్నటకు తగిన కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఈజ్ జస్ట్ విషింగ్ దట్ ఆల్ దిస్ గ్రేట్ జాయ్ విచ్ యూఆర్ ఎంజాయింగ్ ఎవ్రీ డే విల్ హావ్ టు ప్రాక్టీస్ బై మేకింగ్ ఇట్ ఇన్వర్ ప్రాపర్టీ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్.
2: దాట్ వాజ్ ద 33rd ఇన్ ఎ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీతా ఇన్ 1984. In this discourse, which was delivered on 15th September 1984, Bhagawan explained the secret behind performing action without the expectation of its result.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagawan Sri Satya Sai Baba.
4: You will now hear some songs sung by the students of the Sri Satya Sai Institute of Higher Learning.

0: ఏది? మన దేశమందన్నా మాతృభావం కన్నా మాన్యమేది?
1: వాట్ ఈస్ ది నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్ ఆఫ్ భారత్? కెన్ దేర్ బి ఎనీ అదర్ గ్రేటర్ ఫీలింగ్ అదర్ దాన్ ద ఫీలింగ్ టువర్డ్స్ మదర్?
0: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
1: హీఈస్ రియలీ లక్కీ వన్ ఇఫ్ యూ ద రిసిపియంట్ ఆఫ్ మదర్స్ లవ్.

0: ఈశావాస్యం ఇదం జగత్. అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. The entire universe is divine. Every living creature, every living being is divine.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: శం అనగా చిదానందము, ఆత్మానందము.
1: శం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర, హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.

0: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమనే గొప్ప నిధి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ద మైన్ ఆఫ్ వెల్త్.

Thank you.